ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 17వ తేదీ సోమవారం. ఎఫ్ఎం బ్యాండ్ లో 100.2 మెగాహెర్ట్స్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు. సమయం 5:56 దాటి 15 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ. సమయం 6 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పటి వరకు శివ అష్టకాలు విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిన్న.

ఇయాల్టి కార్యక్రమాలు గిప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు ఇంకా కొంచెం సేపట్లో అంటే 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే అంబటాల సంగతులు కార్యక్రమంలో 7:15 యోగమనే అదృష్టం, కూర్చొని చేసే యోగాసనాలు, వీటి గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత నాగుల పంచమి పండుగ గురించి బోత్ మాజీ శాసనసభ్యులు రాథోడ్ బాపురావుతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట. ఆ తర్వాత సీనియర్ పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 43 భాగంలో కొరవి గోపరాజు గురించి చెప్తారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇలా పొద్దుగల 8:30 కథనం, మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి వాన కొట్టింది కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇలా రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కల్లుకుండల భాగవతం కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇక మీరు మెచ్చే మీ వాళ్లకు నచ్చే అందరూ మెచ్చే పాటల్ని వినాలి అంటే అది 100.2 FM ద్వారానే. ఇయల పొదుగల సింగిడి కార్యక్రమంలో 9:00 నుంచి 10:00 దాకా నాగుల పంచమి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ లోని వివిధ ప్రదేశాల్లో భక్తులు నాగుల పండుగను ఎలా జరుపుకుంటున్నారో తిరగాడే మైక్రోఫోన్ ద్వారా మా ఆర్జే అశోక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వినిపిస్తారు. ఇక సాయంత్రం 5:00 మాట చెప్పండి పాట ఇనుండి కార్యక్రమానికి రాత్రి 8:00 నుండి 8:45 దాకా ప్రసారం అయ్యేటి హుషారు ఈ 3 పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో వినొచ్చు. ఇవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ప్రసారమయ్యేటి సినిమా పాటల కార్యక్రమాల సమయాలు వాటి వివరాలు. ఇలా సాయంత్రం 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మద్దెల కృష్ణప్రియతో జి జ్యోతి పెట్టిన ముచ్చట్లు పాటల నడుమ ప్రసారమవుతాయి. ఇయల సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో బజారత్నూర్ మండలం అందుగూడ గ్రామానికి చెందిన చాకటి జానకీ బృందం గోండిలో పాడిన నాగేంద్రుడి పాటలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన ఆత్రం షేకు బృందం పాడిన గోండి భజనలు ప్రసారమవుతాయి ఇలటి గిరిపదం కార్యక్రమంలో. ఇక రాత్రి 7:15 ప్రసారమేటి ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తుగా చేపట్టవలసిన చర్యలు ఆకాశవాణి వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో పి అశోక్ పెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత 6 మాసంలో వరిలో చేపట్టవలసిన యాజమాన్య పద్దతులు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. రాత్రి 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇంకా రాత్రి 9:45 ముచ్చట, పిల్లల కథలకు పిల్లలే స్ఫూర్తి రచయిత ప్రధాన ఉపాధ్యాయుడు పోరెడ్డి అశోక్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటుంది. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఆర్కే సూర్యనారాయణ్ గాయత్రి వీణావాదనం ప్రసారమవుతుంది. ఇవి ఇవాళ ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:45 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్ లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అమరావతిలోని వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు బిల్లులు, చట్టాల సవరణలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని రాష్ట శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలియజేస్తూ,
1: మనకు మొదటి నుంచి కూడా అసెంబ్లీలో అనువైతే ఉంది, బీఎస్సీ మీటింగ్ అవుతుంది, బీఎస్సీలో ఆల్ పార్టీస్ వాళ్ళు ఉంటాం కాబట్టి ఆ దాంట్లో ఎన్ని రోజులు చేయాలి, ఏ బిల్స్ తీసుకురావాలి, ఇంపార్టెంట్ బిల్స్ ఏంటని చెప్పి ఆ బీఎస్సీ మీటింగ్ చర్చించి దాని ప్రకారంగా అసెంబ్లీ రన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ నిర్ణయం ఏ బిల్స్ తీసుకుంటానన్నది బీఎస్సీ మీటింగ్ లో డిసైడ్ అయిన తర్వాత వెల్లడిస్తే బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా బీఎస్సీ మీటింగ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైం ప్రకారంగా ఈ 4 రోజుల్లో పెట్టాలని అనుకుంటున్నాం.
0: హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంసీఆర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభిస్తారు. 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1000 పడకలు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న సమీక్ష నిర్వహించారు. ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం వైద్య రంగంలో ఒక ముఖ్యమైన కార్యక్రమమని, దీనిని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని మొగల్ చెరువు వద్ద సుమారు 62 చెరువుల అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమృత్ సరోవర్ పథకం కింద 22 కోట్ల రూపాయల వ్యయంతో చెరువులను సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. తరచూ సంభవించే వరదలు, ముంపు సమస్యల నుంచి పల్లపు ప్రాంతాలను కాపాడేలా చెరువులను అభివృద్ది చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: ఇరిగేషన్ పనులకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ జంక్షన్ నూజివీడు రోడ్ లో ఏదైతే నీరు నిలబడే పరిస్థితి ఉందో వర్షం వల్ల వచ్చినప్పుడు కానీ అయితే ఆ సమస్య తీరిపోతుందని చెప్పేసి మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈ చెరువుని అమృత్ స్కీమ్ లో దాన్ని పూర్తిగా సుందరీకరణ చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
0: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పంటల బీమా నమోదు కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఖరీఫ్ 2026లో మొత్తం 13,983 కోట్ల రూపాయల బీమా మొత్తం నమోదైందని, బీమా విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీమా గడువులను పొడిగించడంతో పాటు అర్హులైన రైతులకు బీమా రక్షణ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దశల వారీగా ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏనుగువాని లంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 244 మంది విద్యార్థులకు మంత్రి నిన్న సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పర్యటన వివరాలను బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నిన్న వెల్లడించారు. పర్యటనలో భాగంగా నూతన కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట ప్రగతిపై రెండు తీర్మానాలను ప్రవేశపెడతామని మాధవ్ పేర్కొంటూ,
3: నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. 18వ తారీఖు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం సరిపెడుతున్నాం. రాష్ట్రంలో ఉండే 945 మండలాలకు సంబంధించిన అందరూ జిల్లా మండల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జెస్, అలాగే రాష్ట్ర పదాధికారులు, ఆ విధంగా రాష్ట్రంలో ఉండే సంస్థాగత నిర్మాణం, అలాగే ప్రతి జిల్లాలో పార్టీ సంబంధించిన ప్రగతి, అలాగే దాంతోపాటు మాకుండే 7 మోర్చాలకు సంబంధించిన కార్యక్రమాలు అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది.
0: దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘా వ్యవస్థలను వినియోగిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జీ శిక్షణా కేంద్రంలో జవాన్ల కుటుంబాల కోసం నిర్మించిన గృహ సముదాయాలను కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో అక్రమ వలసల నియంత్రణ, ఉగ్రవాదం, తీవ్రవాద నిర్మూలనలో జవాన్ల సేవలు ప్రశంసనీయమని అన్నారు. జవాన్ల కుటుంబాలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు గత అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. ఇప్పటి వరకు విశాఖ నుంచి నడిచిన విమాన సర్వీసులు ఇకపై భోగాపురం విమానాశ్రయం నుంచి కొనసాగుతాయి. అత్యవసర పరిస్థితులు మినహా విశాఖపట్నం విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు ఉండవని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. విశాఖ విమానాశ్రయానికి ఉన్న వీటీజెడ్ ట్రావెల్ కోడ్ కూడా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ కానుంది. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ వైద్యుల సమ్మె నేపథ్యంలో బోధనాసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఆదేశించింది. ఎమర్జెన్సీ, ఐసీయూ, ప్రసూతి, ట్రామా, నవజాత శిశువుల విభాగాలతో పాటు అత్యవసర ఆపరేషన్ థియేటర్లలో సేవలు నిరంతరం కొనసాగించాలని సూచించింది. సీనియర్ అధ్యాపకులు, సీనియర్ రెసిడెంట్లు, కన్సల్టెంట్లతో అత్యవసర విధుల ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది. ఔషధాలు, రక్తం, ఆక్సిజన్, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను సిద్దంగా ఉంచాలని ఆదేశించింది. కాగా ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ప్రతి రైతుకు పంటల బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः पुनीत त्रिपाठी। अथ वार्ताः। केन्द्रीय गृहमन्त्री अमित शाहः उक्तवान् यत् युवानः, महिलाः, कृषकाः, निर्धनजनाः च सबलाः भवेयुः इति आवश्यकमस्ति, येन 47.5 वर्षं यावत् भारतराष्ट्रं पूर्णतया विकसितदेशः भवितुमर्हति। सः अवदत् यत् नरेन्द्रमोदी सर्वकारः एतेषां वर्गाणां कल्याणे, विकासे च विशेषं ध्यानं प्रददाति। श्रीशाहः ह्यः राजस्थानराज्यस्य अलवरनगरे एकं कार्यक्रमं सम्बोधयन् आसीत्। तेन राज्यस्य 17 जनपदेषु 53.4 लाख कोटिरूप्यकाणां विकासपरियोजनानां शिलान्यासम् उद्घाटनं च कृतम्। तेन कथितं यत् सर्वकारेण कृषकाणां कल्याणाय अनेकाः योजनाः प्रारब्धाः। सः अवदत् यत् 14.5 वर्षात् 26.5 वर्षं यावत् मोदी सर्वकारेण कृषकाणां कृते बृहत् योजनाः प्रवर्तिताः, न्यूनतम समर्थन मूल्यं च निरन्तरं वर्धितमिति। नवदिल्ल्याम् अद्य केन्द्रीय राज्यमन्त्रिणा डॉक्टर जितेन्द्र सिंहेन 17 जनेभ्यः राष्ट्रिय अनुभव पुरस्कारः प्रदीयते। राष्ट्रनिर्माणे विशिष्ट योगदानं दत्तवद्भ्यः सेवानिवृत्त कर्मचारिभ्यः एतत् पदकम् अर्प्यते। एतदतिरिच्य पेन्सन् मित्र पुस्तिकायाः विमोचनं तथा 15 वित्तकोषाणां प्रदर्शनी अपि आयोज्यते। एयर इंडिया विमान सेवया विशाखापत्तनम नगरस्य सर्वाः वैमानिक यात्राः अद्य भोगापुरात् अल्लूरी सीताराम राजू अंतरराष्ट्रीय विमानपत्तनात् अनुवर्त्यन्ते। यासाम विमान संकेतः VTZ इति पूर्ववत् एव स्थास्यति। संस्थया भोगापुर देहली मार्गयोः मध्ये प्रतिसप्ताहं 14 उड्डयनानां चक्रं निर्दिश्यते। अस्य आधुनिक विमानपत्तनस्य प्रायः 77 लाख वर्गमीटर परिमिते प्रांगणे 22 चेक-इन स्थानकानि, 18 स्वचालित भार अर्पण यंत्राणि, 7 उड्डयन सेतवः संयोजिताः सन्ति। राष्ट्रीय परीक्षण अभिकरणेन UGC नेट परीक्षायाः आंग्ल वाणिज्य समाजशास्त्र इति विषयत्रयस्य पुनः परीक्षा संचालनस्य घोषणा कृता। परीक्षायां संभूतानां अशुद्धीनां परिष्काराय सितंबर मासस्य 9 दिनांके आंग्ल वाणिज्ययोः तथा सितंबर मासस्य 10 दिनांके समाजशास्त्रस्य पुनः परीक्षा भविष्यति। विशुद्धानां निष्पक्षाञ्च परीक्षां विधातुम् एषः निर्णयः समिति अनुशंसया गृहीतः। भारतं श्वः नवदिल्ल्यां 12 ब्रिक्स ऋतुदशामन्त्रिणां सम्मेलनम् आयोजयिष्यति। इतः प्राक् अद्य ऋतुदशाकार्यसमूहस्य जलवायुपरिवर्तनस्य, सुस्थिरविकासस्य विषये सम्पर्कसमूहस्य च ब्रिक्स वरिष्ठ अधिकारिणां सभा भविष्यति। 26.5 वर्षस्य भारतस्य ब्रिक्स अध्यक्षपदस्य विषयः स्थितिस्थापकतायाः, नवान्वेषणस्य, सहकारस्य, सुस्थिरतायाः च निर्माणम् इत्यस्ति। भारतम् अद्यारभ्य अगस्तमासस्य 23rd दिनांकं यावत् नवदिल्लीनगरे स्थिते इन्दिरागांधी स्टेडियम् इति स्थाने BWF विश्व चैंपियनशिप स्पर्धाम आयोजयिष्यति। 9.5 वर्षस्य स्पर्धायाः अनन्तरमिदं द्वितीयवारं यदा भारतदेशः एतां स्पर्धाम आयोजयति। FIH पुरुष हॉकी विश्व चषक स्पर्धा मालिकायां भारतीय पुरुष हॉकी दलम अद्य स्वस्य विजय यात्रां निरन्तरं कर्तुं इंग्लैंड दलेन सह स्पर्धिष्यते इति वार्ताः।
1: ఆకాశవాణి కామారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్.
2: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బీసీ గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో నీట్ జేఈఈ అందిస్తున్న ఉచిత లాంగ్ టర్మ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బీసీ గురుకులాల ఉమ్మడి కామారెడ్డి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త సి రాధిక అన్నారు. ఇంటర్ పూర్తి చేసిన బీసీ విద్యార్థులకు నీట్ యూజీ జేఈఈ 2027 ప్రవేశ పరీక్షల కోసం ఈ ఉచిత లాంగ్ టర్మ్ రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఉచిత వసతి, స్టడీ మెటీరియల్, నిపుణుల బోధనతో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిశువుకు తల్లిపాలే సంపూర్ణ ఆహారమని, తల్లులు తమ పిల్లలకు మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే పట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల ప్రాముఖ్యతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నవజాత శిశువుకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారం తల్లిపాలు అని వివరించారు. పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టడం ద్వారా శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. మొదటి 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, డబ్బా పాలను ప్రోత్సహించవద్దని సూచించారు. ప్రజల అప్రమత్తత మాత్రమే సైబర్ నేరాల నివారణకు అత్యుత్తమ ప్రధాన ఆయుధమని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సాంకేతికత అభివృద్ధితో పాటు సైబర్ నేరాలు కూడా రోజురోజుకు కొత్త రూపాల్లో విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు జాతీయ సైబర్ జాగృతి దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీసీఎస్బి ఆధ్వర్యంలో బిక్నూర్లో నిర్వహించిన సురక్ష తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ సైబర్ భద్రతా ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా స్టాక్ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ స్కామ్లు, ఫేక్ లింక్లు, ఓటీపీ మోసాలు, కేవైసీ అప్డేట్ నాటకాలు, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు, నకిలీ కస్టమర్ కేర్ కాల్స్ పట్ల ప్రతి ఒక్కరూ నిరంతరం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ అనంతరం 84,438 మంది ఓటర్లు తగ్గినట్లు వెల్లడించారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తం 696,006 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేయగా గడువు ముగిసేలోపు 611,568 మంది మాత్రమే తమ వివరాలు సమర్పించారని పేర్కొన్నారు. 84,438 మంది తమ ఎన్నికల ఫారాలను ధృవీకరించలేదని చెప్పారు. జిల్లాలో 87.87% ఓటర్ జాబితా డిజిటలైజేషన్ పూర్తయిందని, తర్వాత ముసాయిదా ఓటర్ జాబితాను ప్రచురిస్తామని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఇంటర్స్టేట్ ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ బి సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ చేపట్టిన జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ముకుందారెడ్డి ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అక్రమ మద్యం, డ్రగ్స్ అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా నిషేధ ఎక్సైజ్ అధికారి ముకుందారెడ్డి తెలిపారు. జూన్ జులై నెలల్లో నిర్వహించిన దాడుల్లో 294 కేసులు నమోదు చేసి 88 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తనిఖీల్లో 40.96 కిలోల గంజాయి, 125 లీటర్ల గుడుంబ, ఇతర అక్రమ మద్యం స్వాధీనం చేసుకోగా 4,520 లీటర్ల పులియబెట్టిన బెల్లం పాకాన్ని ధ్వంసం చేసినట్టు వివరించారు. ఇందులో భాగంగా 2 వాహనాలను సీజ్ చేసి బ్రౌన్ షుగర్ కేసుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్లో వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలుగుతుండటంతో కౌన్సిలర్ గిరిగంటి లక్ష్మీనారాయణ ఆ వర్షపు నీటిలో కూర్చొని నిరసన తెలిపారు. కరీంనగర్ వెళ్లే వాహనాలతో పాటు జిల్లా ఆసుపత్రి, పట్టణంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఈ రహదారినే వినియోగిస్తున్నారని, సమస్యను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పరిష్కారం చూపకపోతే అదే స్థలంలో దీక్ష చేపడతానని హెచ్చరించారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శిక్షణ తరగతులను ఆర్డీఓ రవీందర్ రెడ్డి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాంతో కలిసి వివిధ తరగతి గదులను సందర్శించి అధ్యాపకులకు అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. బోధనా పద్ధతులు, సబ్జెక్ట్ అంశాల బోధన, శిక్షణ తీరుపై ఆర్డీఓ సంతృప్తి వ్యక్తం చేశారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా 2025 జూలై 25న ప్రారంభించిన ఆపరేషన్ కవచ్ సత్ఫలితాలను ఇచ్చిందని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ప్రివెంటివ్ పోలీసింగ్ లో భాగంగా రాత్రి వేళల్లో చేపట్టిన వాహన తనిఖీలు, గస్తీలు, అనుమానితుల పరిశీలనతో నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. 2030 నాటికి కామారెడ్డిని టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. దీనికోసం అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు స్థానిక స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్షయవ్యాధి నిర్మూలన ఒక్క ఆరోగ్య శాఖ బాధ్యత మాత్రమే కాదని, అన్ని శాఖలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు.
1: కామారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి రాజ్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో ముఖ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభిస్తారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలే స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత్ 460 పరుగుల వద్ద మూడవ రోజు ఆటను ప్రారంభిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు.
4: Over the years, SRM Institute of Science and Technology has built an academic ecosystem that encourages interdisciplinary learning, creativity, entrepreneurship, and critical thinking. I am pleased to note SRM growing emphasis on strategic technologies such as artificial intelligence, quantum technologies, semiconductor research, robotics, biotechnology and sustainable development. These fields will shape the economics and the society's future.
3: విద్యార్థులు మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడానికి యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ 4 వర్గాల సంక్షేమం, ప్రగతిపై ప్రత్యేక దృష్టి సాధిస్తోందని తెలిపారు. నిన్న రాజస్థాన్లోని అల్వార్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 6,400 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 2014 నుంచి 2026 వరకు మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక ప్రధాన పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరను నిరంతరం పెంచుతూ వచ్చిందని గుర్తు చేశారు.
5: 2047 మే అగర్ భారత్ కో పూర్ణ వికసిత్ బనానా హై తో యే యువా, గరీబ్, అన్నదాతా ఔర్ మహిళా కో తాకత్వాన్ బనానా పడే. ఆజ్ యహీ మన్ సే కిసానో కో కిసాన్ సన్మాన్ నిధి, పశుపాలకో కే లియే 500 కరోడ్ కి డేరీ కి వ్యవస్థాయే, యువానో కో నౌకరీ ఔర్ మాతాఓ కే లియే, బహనో కే లియే సరస్ డేరీ కా ఎక్స్టెన్షన్ కా కామ్ ఆజ్ భారతీయ జనతా పార్టీ కి సర్కార్ నే కియా.
3: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న రైల్వే నెట్వర్క్ వ్యాప్తంగా తాగునీటి నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను వైష్ణవ్ ఆదేశించారు. ఇందులో భాగంగా రైల్వే నెట్వర్క్లోని వాటర్ కూలర్లు సహా దాదాపు 20,000 ప్రాంతాల్లో కొత్తగా ట్యాంక్ టు ట్యాప్ నీటి శుద్ది పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే నీటి ట్యాంకులను మార్చడంతో పాటు సమగ్ర నీటి శుద్ది కేంద్రాలను నెలకొల్పుతారు. నైస్ టోల్ రోడ్ ప్రాజెక్టును ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి లేఖ రాశారు. బెంగళూరు మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు నిర్వహణలో జరిగిన అక్రమాలకు సంబంధించి గత ఏడాది కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కుమారస్వామి ఈ ప్రతిపాదన చేశారు. నిబంధనలకు విరుద్దంగా వసూలు చేస్తున్న టోల్ సేకరణను వెంటనే నిలిపివేయాలని, దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నైస్ రోడ్డు ప్రాజెక్టును రాష్ట ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఆ పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు. మరోవైపు విద్యార్థులతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రోజు 2 గంటలకు చర్చలకు రావాల్సిందిగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులకు ప్రభుత్వం ఆహ్వానించింది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల్లో దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలను పారదర్శకంగా జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లకు గాను సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఈ రీటెస్ట్ జరగనుంది. సెప్టెంబర్ 9 మొదటి షిఫ్ట్లో ఇంగ్లీష్, రెండో షిఫ్ట్లో కామర్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని సన్నత్ నగర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ICU పడకలతో సహా మొత్తం 1082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబ్లకు సరఫరా చేసి ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. అవయవదానం, కార్డియా, క్యాన్సర్, న్యూరో, నెఫ్రాలజీ, ట్రోమా కేర్ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ రోజు నుంచి విశాఖపట్నంకు వచ్చి వెళ్లే అన్ని ఎయిరిండియా విమానాలు భోగాపురంలోని నూతన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవనున్నాయి. విమానాశ్రయ కోడ్ మాత్రం పాతది VTZగా కొనసాగుతుంది. భోగాపురం ఢిల్లీ మధ్య ఎయిరిండియా వారానికి 14 విమానాలను నడుపుతూ కనెక్టివిటీని అందిస్తుంది. సుమారు 77,342 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త టెర్మినల్లో 22 చెక్ ఇన్ కౌంటర్లు, 18 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ యూనిట్లు, అత్యాధునిక స్క్రీనింగ్ వ్యవస్థలు, 7 ఏరోబ్రిడ్జ్లు అందుబాటులోకి వచ్చాయి. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం భారత అధ్యక్షతన రేపు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించడానికి వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశమవుతుంది. భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం అనుకూలత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజు 3వ రోజు. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 ఓవర్నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించనుంది. నిన్న 2వ రోజు ఆట ముగిసే సమయానికి ప్రసిద్ధ్ కృష్ణ, కులదీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో తొలి టెస్టు సెంచరీ సాధించగా కేఎల్ రాహుల్ 82, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేసి రాణించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీసుకోగా కేసర సువంత 3 వికెట్లు తీసుకున్నారు. 2 మ్యాచ్ల సిరీస్లో 2వది చివరి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 23 కొలంబోలో జరుగుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండడంతో ఒడిశాకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. రాష్ట ఉత్తర ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బాలసూర్, భద్రక్, మయూర్భంజ్, కేందూఝార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. లడాక్, జమ్మూ కాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో సెన్సెస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడాక్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ అనుభవ అవార్డులు 2026 ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5 మార్గదర్శకాలను కూడా మంత్రి విడుదల చేస్తారు. ముఖ్యాంశాలు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ముఖ్యమని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

అంబటాళ్ల సంగతులు. మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం ఇది.

అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో పోరాడి ఓడినవారు ఏదో ఒకరోజు గెలుస్తారన్నది అంతే సత్యం. నమ్మకంతో ధైర్యంతో మనం చేయబోయే పనిని ప్రారంభించి ముందుకు సాగుతూనే పోవాలి. మీరు ముందుకు సాగేలా మీ పయనంలో మీతో పాటే ఉంటుంది మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాల్ని వినిపిస్తూ మరి ఏలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం కూర్చొని చేసే యోగాసనాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత నాగుల పంచమి పండుగ గురించి బోత్ మాజీ శాసనసభ్యులు రాతోడు బాపురావుతో సుమనస్పతి రెడ్డి వెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 43వ భాగంలో కొరవి గోపరాజు గురించి చెప్తారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణమాసం వర్ష ఋతువు దక్షిణాయనం శుద్ధ పంచమి నాగుల పంచమి హస్త నక్షత్రం సోమవారం.

0: నమస్కారం, నేను డాక్టర్ జి ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానము ఆదిలాబాద్. మనకేంటనంటే ఎక్కువగా పత్తి పంటలో మెగ్నీషియము, జింకు, బోరాన్ ఈ మూలకాల యొక్క లోపాలు అనేది మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. జింకు లోపం కూడా మనకు కామన్ గా జరుగుతుంది. ఇది కూడా ఎర్లీ స్టేజ్లలో ఎక్కువగా ఈ జింకు లోప లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఈ జింకు లోపము వచ్చినప్పుడు ఏంటంటే ఆకుల పరిమాణం అనేది తగ్గిపోవడం, చిన్న ఆకులు కనిపిస్తాయి, ఆకుల పరిమాణం తగ్గడము, అట్లనే కొమ్మలు గిడసబారిపోవడము, అంటే మొక్క హైట్ కూడా తగ్గిపోవడము, గిడసబారినట్టు ఆ మొక్కలు మనకు కనిపించడం జరుగుతుంది. ఆకులు కూడా పసుపు వర్ణంలోకి మారడము, ఆకుల ఈనెలు మాత్రము గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగులో ఉండి ఈనెల మధ్య భాగము పసుపు వర్ణంలోకి మారడము, ఆకుల పరిమాణం చిన్నగా ఉండడము, ఆకుల హైట్ అంటే ఎదుగుదల సరిగా ఉండకపోవడం అనేది మనము గమనించవచ్చు ఈ లోపం ఉన్నప్పుడు. సో జింకు లోపం కూడా ముఖ్యంగా మనకు ఏంటంటే ఈ చెవుడు భూములలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకటే పంటను, అంటే పత్తి పంటను అదే పంటను ప్రతి సంవత్సరము వేయడము, అంటే పంట మార్పిడి చేయకపోవడము, అదేవిధంగా నీరు ఆగడము పొలంలో, ఇటువంటి పరిస్థితులలో జింకు లోపం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ జింకు లోప సవరణకు ముఖ్యంగా ఏంటంటే గమనించినట్లయితే ఎర్లీ స్టేజ్లోనే ఈ జింకు సల్ఫేట్, ఒక 2 గ్రాముల జింకు సల్ఫేట్ ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వారం వ్యవధిలో 2 సార్లు గాని, మళ్ళీ అవసరం అనుకున్నప్పుడు 3వ సారి జింకు సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేసి సవరించవచ్చు. అదేవిధంగా మనం జింకు లోప లక్షణాలు ప్రతి సంవత్సరం మనం గమనించినట్లయితే ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ 20 కిలోల జింకు సల్ఫేట్ ను మనము భూమిలో చివరి దిక్కులో కలియదొన్నుకున్నట్టయితే ఈ లోప లక్షణాన్ని మనము కొంతవరకు తగ్గించవచ్చు.
1: పత్తి పంటలో జింక్ ధాతు లోప లక్షణాలు సవరణకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ చెప్పిన వ్యవసాయ సలహా అది. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనదే, ఒక్కొక్క రోజు కొన్ని విశిష్టతలు విశేషాలుంటాయి. ఇయల నాగుల పంచమి, ఇంకా కవి, విమర్శకుడు, చిత్రకారుడు సూర్య భాస్కర్ పుట్టినరోజు, ప్రముఖ

0: ని దర్శకుడు ఎస్ శంకర్, గేయ రచయిత భువనచంద్ర, నటి నిధి అగ్రవాల్. పుట్టినరోజులు మరి నాగుల పంచమిని ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్లపక్షం పంచమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు పుట్టలో లేదా నాగదేవత విగ్రహాలకు పాలు పోసి పసుపు కుంకుమ పూలతో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కుటుంబ ఆరోగ్యం సుఖశాంతుల కోసం నాగదేవతను ఆరాధిస్తారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మనం బాగుండాలి అంటే ముందు మన ఆరోగ్యం బాగుండాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి. ప్రతిరోజు కొంత సమయం యోగా చేయడానికి కేటాయిస్తే శరీరం మనస్సు ఉత్తేజంగా ఉంటుంది. మరి యోగాని ప్రతిరోజు చేయడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు. మరి ఈయలటి యోగం అనే అదృష్టంలో కూర్చొని చేసే యోగాసనాల గురించి చెప్తారు యోగా శిక్షకులు పి. తిరుపతి రెడ్డి తన ప్రసంగంలో.

కూర్చునే అటువంటి ఆసనం చేద్దాం. ఇప్పటి వరకు మనము నిలబడినటువంటి ఆసనాలను మీరు విన్నారు, సాధన చేశారు. మరి ఇప్పుడు కూర్చున్నటువంటి ఆసనాల్లో మొట్టమొదటిది వజ్రాసనం గురించి మనం తెలుసుకుందాం. వజ్రం అనగానే మనకు అర్థమవుతుంది చాలా ఖరీదైనటువంటి వస్తువుగా. మరి దీన్ని సాధన చేయాలంటే ముందుగా రెండు పాదాలని ముందుకు చాపి చక్కగా నిటారుగా కూర్చోవాలి. మీ కుడికాల్ని నెమ్మదిగా ప్రక్క నుంచి మడిచి కుడికాలు మడమ పైన కూర్చోవాలి. అదేవిధంగా ఎడమ ఒక్క పాదాన్ని ఎడమ కాలుని మడుస్తూ ఎడమ పాదం పైన కూర్చోవాలి. ఈ రెండు పాదాలు ఏవైతే ఉన్నాయో కాలి బొటనవేలు కలిసి ఉండేలా, మడిమలు వెడల్పుగా ఉండేలా రెండు కాళ్ళ మధ్యలో మనం కూర్చొని ఉన్నట్లయితే ఆ రెండు మడిమలు మన బటక్స్కి తగిలేలా కరెక్ట్గా మనము మడమల పైన కూర్చొని ఉన్నట్లయితే అక్కడి నుంచి మనకి వజ్రనాడి అనేటువంటి ఒక నాడి నాభి వరకు మనం తినేటువంటి ఆహారం బాగా జీర్ణం కావడానికి ఉపయోగపడేటువంటి ఒక వజ్రనాడి ఉంటుంది. ఆ వజ్రనాడి ఉత్తేజం పొంది మనం తినేటువంటి ఆహారం బాగా జీర్ణమవుతుంది. కాబట్టి ఈ ఆసనం వేయడానికి ముందు మనం ఆసన స్థితిలో పట చక్కగా నిటారుగా తలా వెన్నెముక నిటారుగా ఉంచి మనం బ్రీతింగ్ చేస్తూ ఉండాలి. దీర్ఘ శ్వాసలు, శ్వాస నిండుగా దీర్ఘంగా పీల్చుతూ వదులుతూ ఉండాలి. ఈ విధంగా మనం చేయడం ద్వారా చాలా లాభాలున్నాయి. ఆసనం చిన్నదే అయినప్పటికీ కూడా ఈ విధంగా మనం 3 నుంచి 5 నిమిషాలు బాగా కూర్చోగలిగితే 5 నుంచి 10 నిమిషాల వరకు మనము ప్రతిరోజు ఇందులో కూర్చోవచ్చు. ఆహారం తిన్న తర్వాత చేసేటువంటి ఆసనాల్లో ఈ యొక్క వజ్రాసనం మాత్రం ఒకటే. ఇది మన శరీరాన్ని వజ్రంలాగా కాపాడుతుంది. కాబట్టి దీన్ని సాధన చేయడం వల్ల మనకి అజీర్ణం తొలగిపోయి మరి గ్యాస్ ట్రబుల్ కూడా పూర్తిగా తగ్గిస్తుంది. మరి సైటికా నొప్పిని తగ్గిస్తుంది. మరి మోకాళ్ళు, పిక్కలు, తొడ కండరాలు బాధలు తొలగిపోయి అవి బలంగా ఉండేలా చేస్తుంది. మనకి జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. తిన్న తర్వాత భుక్త ఆయాసం వస్తుంది. చాలా ఆయాసంగా ఫీల్ అవుతారు భోజనం చేసి.

తర్వాత ఆ ఆయాసం కూడా పూర్తిగా తొలగిపోతుంది. కొద్ది మందులు తిన్న తర్వాత తేనుపులు వచ్చి నోట్లోకి ఆహారం వస్తుంది. ఆహారం వచ్చి మన ఆవులు నెమరు వేసినట్లుగా ఆహారాన్ని నోట్లోకి వస్తుంది, దాన్ని తిరిగి మళ్ళీ ఉమ్మేయడము లేదా మింగడము జరుగుతుంది. అది కూడా ఒక రకమైనటువంటి ఈ యొక్క పొట్టకు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లమే. ఈ ఆసనంలో కూర్చోవడం వల్ల అలాంటి వ్యాధి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అదే కాకుండా మగవాళ్ళలో వచ్చేటువంటి హైడ్రోసిల్, ముఖ్యంగా హైడ్రోసిల్ ప్రాబ్లం కూడా దీని ద్వారా తొలగిపోతుంది. మరి అంతేకాకుండా పిల్లల్లో ఉండేటువంటి రక్తలేమి, శరీరం పైన ముఖం పైన తెల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, అవి రక్తం తగ్గడం వల్ల వచ్చేటువంటిది. ఈ ఆసనం వల్ల మనకు రక్తలేమిని కూడా మనం తగ్గించుకోవచ్చు. అదే తర్వాత మనకు ఏదైతే తిన్న తర్వాత వచ్చేటువంటి తేనుపులు, మరి శరీరం పైన వచ్చేటువంటి ప్యాచెస్, తెల్ల మచ్చలు, వీటిని పోగొట్టుకోవడానికి మీరు వజ్రాసనంలో ప్రతిరోజు ఒక 3 నుంచి 5 నిమిషాలు కనుక మనం కూర్చోగలిగితే మనకు అవన్నీ దూరం అవుతాయి. అంతేకాకుండా మనకి ఇది మలబద్ధకాన్ని పూర్తిగా దూరం చేస్తుంది. చాలా మందిలో అరిసెమూలలు ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తిన్నటువంటి ఆహారం సరిగా జీర్ణం కాక మరి మలబద్ధకం ఏర్పడి అరిసెమూలలు అనేవి ఎక్కువగా వచ్చి రక్తం కావడం అనేది జరుగుతుంది. ఈ ఆసనంలో ప్రతిరోజు కూర్చోవడం వల్ల ఆ ప్రాబ్లం కూడా పూర్తిగా తగ్గిపోతాయి. వీటిని మోకాళ్ళ నొప్పి ప్రజెంట్గా ఉన్నటువంటి వాళ్ళు చేయకూడదు. కొద్దిగా మోకాళ్ళు నొప్పి తగ్గిన తర్వాత మీరు ఈ ఆసనంలో కనుక మనం ప్రతిరోజు కూర్చున్నట్లయితే ఆ మోకాళ్ళ నొప్పులు కూడా మనకు రాకుండా ఈ ఆసనం మనకు కాపాడుతుంది. అయితే ఈ ఆసనం అనేటువంటిది పెద్దవాళ్ళలో, మనము చిన్నపిల్లల్లో కనుక చూసినట్లయితే మనము ఆహారం తిన్న తర్వాతనే వేయదగినటువంటిది. ఇది పెద్దవాళ్ళు వేయాలి, చిన్నపిల్లలు వేయకూడదు అనేటువంటి నిబంధన లేదు. ఇందులో పట్ల ఆసనాలు వేస్తున్నప్పుడు మాత్రం తల వెన్నెముక నిటారుగా ఉండేలా శ్వాసక్రియ చేస్తూ ఉండాలి. చక్కగా పేపర్ చదువుతూనో, మరి టీవీ చూస్తూనో, మాట్లాడుతూనో మనం కూర్చొని ఎక్కువగా 5 నుంచి 10 నిమిషాల వరకు ఆ ఆసనంలో కూర్చున్నప్పుడు వచ్చే ఆ నొప్పిని మనం మర్చిపోయినట్లయితే మనకు ఎక్కువగా లాభం జరుగుతుంది.

0: యోగమనే అదృష్టం. కూర్చొని చేసే యోగాసనాల గురించి చెప్పారు యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి తన ప్రసంగంలో.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నాగుల పంచమి పండుగ, దీని గురించి బోత్ మాజీ శాసనసభ్యులు రాథోడ్ బాపురావుతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఇప్పుడిందాం.
2: బాపురావు గారు,
3: రామ్ రామ్.
4: రామ్ రామ్.
2: మీరు శాసనసభ్యుడిగానే కాకుండా రాజకీయ నాయకుడుగానే కాకుండా విజ్ఞుడైన జ్ఞానవంతులైన వ్యక్తిగా కూడా, చాలా గొప్ప వక్తగా కూడా ఈ జిల్లాలోని ప్రజలందరికీ సుపరిచితులు. ముఖ్యంగా ఆదిలాబాద్ బోత్ ఈ ప్రాంతంలో మీ ప్రసంగాలు విన్నవాళ్ళు చాలా మందికి మీరు ఎంత ప్రభావవంతంగా మాట్లాడతారో బాగా తెలుసు. సాంస్కృతికమైన విషయాల పట్ల, ఆధ్యాత్మికమైన విషయాల పట్ల మీకు చాలా ఆసక్తి. దాని గురించి చిన్నప్పటి నుంచి గమనిస్తూ అనేక రకాలుగా అనేక మందితో మాట్లాడుతూ మీరు తెలుసుకున్న విషయాలు ఇవాళ ఒక గొప్ప పరిజ్ఞానంగా మీలో ఉన్నాయి. మీతో ఉంది ఆ పరిజ్ఞానం. అందువల్ల మన జిల్లాలో పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో, ముఖ్యంగా తొలిపక్షంలో వచ్చే పండుగల్లో నాగుల పంచమి పండుగ చాలా ముఖ్యమైనది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు చాలా ప్రత్యేకంగా ఈ పండుగను జరుపుకుంటారు. బంజారాలు, గోండులు, లభాణాలు, పార్థీ వాళ్ళు, అట్లాగే మార్వాడీలు, మరాఠీ వాళ్ళు, తెలుగు మాట్లాడే ప్రజలు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. కానీ ఆదివాసీలు అని చెప్పబడే జాతుల్లో ఈ పండుగకి ఇంకా చాలా ప్రాముఖ్యం ఉంది. వాళ్ళు దాన్ని ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధతో, ప్రత్యేకమైన విన్యాసాలతో, ఉత్సాహంతో చేస్తూ ఉంటారు. నాగుల పంచమి పండుగ గురించి అనేకమైన విషయాలని మీతో తెలుసుకుందామని.
4: అయితే భారతదేశంలోనే ఒక హిందూ ధర్మంలో ప్రతి మతంలో ప్రతి పండుగను ప్రతి భక్తి శ్రద్ధతో జరుపుకుంటారు. కానీ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా మా ప్రాంతంలో మాత్రం మేము ఆదివాసులు కానివ్వండి, ఇక్కడ ఉండే ఏ కులమైనా సరే, ఈ ప్రజలు రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, నదులకు, చెట్లకు, ప్రాణులను ఎట్లా 33 కోట్ల దేవతలను పూజిస్తామో ఆ రకంగా మేము ఈ ప్రకృతిని పూజిస్తాం. మేము ప్రకృతినే సర్వం అనుకొని బతుకుతాం. మేము చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, రాళ్లను, రప్పలను, గుట్టలను, ఈ వాతావరణాన్ని, ఆకాశానికి చూస్తూ రోజు మేము ఆనందంగా మా జీవితంలో సంతోషంగా ఉంటాం.
2: అదే ప్రకృతిలోని అన్ని అంశాలతో మన జీవితం ముడిపడి ఉంది కాబట్టి
4: మేము చెట్టును పూజిస్తాం, గుట్టను పూజిస్తాం, రాళ్లను పూజిస్తాం, పశువులను పూజిస్తాం. ఇవాడ పెద్ద పులి అంటాం, పెద్ద పులిని కూడా మేము పూజిస్తాం. పెద్ద పులి అంటే భయం అనుకుంటారు, కానీ భయంలో భక్తి కూడా ఉంది. భయం ఉంది, భక్తి ఉంది. అలాగే నాగుపాము, శివుని యొక్క మెడలో ఉన్న పాము కాబట్టి తన
2: జట చుట్టూ
4: ఉన్న ఈ నాగుపాము కాబట్టి సర్పజాతిని ఇవాళ మేము పూజించే మా దగ్గర ఆ పద్ధతి ఉంది, ఆ సంస్కారం ఉంది, ఆ సాంప్రదాయం ఉంది. దాంట్లో ఈ శ్రావణ మాసంలో మొదటి పక్షంలో వచ్చే పంచమి నాడు నాగుల పంచమి అనే పండుగ తప్పకుండా పల్లెల్లో, పట్టణాల్లో, ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో ఆ రోజు ఉదయాన లేచి శుభ్రంగా స్నానం చేసి అలుకు పూతలు చేసి చాలా మంచి పవిత్రమైన మనసుతో, హృదయంతో ఆ ఇంటిని పవిత్రంగా చేసి మరి ఆ రోజు ఉదయాన్నే మరి నాగుల పంచమి పండుగ నాడు ప్రతి ఇంట్లో మేము అది జొన్న ఉంటుంది, ఆ ధాణీ జార్ అంటాం మేము మా భాషలో. మరి ఆదివాసీ భాషల్లో కూడా దానికి వేరే సపరేట్ పేరు ఉంది, లేహజొన్న. లేహజొన్న అనేది మా గోండి భాషలో ఆదివాసీ భాషలో ఉంటది, మేము ధాని జార్ అని అంటాము. అది జొన్న, అది ఒక రకమైన జొన్న. మేము ప్రతి సంవత్సరము ఈ విత్తనాలు వేసేటప్పుడు, పంటలు వేసేటప్పుడు అది అక్కడ అక్కడ ఒకటి విత్తనం వేస్తే అదే ఒక 2 కిలోలు 5 కిలోలు దాన్ని ఎక్కువ వేయలేదు లేరు. అది దానికే పనికి వస్తుంది కాబట్టి అటువంటి తయారు చేసి శనగలు మంచిగా కాల్చి మరి దాంట్లో బెల్లము మరి పసుపుతో చేసిన దారము, పసుపు రంగుతో కలిపిన దారము, మరి నాగుపాము ఒక చిన్న ప్రతిమ, మరి టెంకాయ అగరబత్తిలు ఇవన్నీ తీసుకొని ఎక్కడ పాము పూట ఉంటుందో గ్రామం యొక్క అవతల అక్కడ వెళ్ళి మరి భక్తి శ్రద్ధతో మరి పుట్టలో పాము ఉందా లేదా కానీ మా విశ్వాసం మాత్రం పుట్టలో పాము ఉన్నాడు, ఆ రోజు పాలు దాగుతాడు, మనం పాలు దాపిస్తున్నాం
2: నాగరాజును.
4: మరి ఆ పాలు కూడా మామూలు పాకెట్ల పాలు ఇవ్వాలి, రేపు వస్తున్న పాలు కాదు, ఆవు పాలునే. ఎక్కడైనా సరే, ఎంత దూరమైనా సరే, ఎవరింటికైనా సరే, ఎన్ని డబ్బులు పోయినా సరే కానీ డబ్బులు తీసుకోరు. ఉదాహరణకు ఇవాళ ఆదిలాబాద్ లో నేనున్న వాడకట్లో నా ఇంట్లో 40 ఆవులు ఉన్నాయి. ఈ రోజు కూడా ఇది 23 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నాయి ఆవులు. మా ఇంట్లో ఆవు పాలు రోజు ఉంటుంది, ఆవు పాలు చల్ల పెరుగు నెయ్యి అన్ని ఉంటుంది. ఇప్పుడు రేపు పంచమి నాడు మా ఇంట్లో మొత్తం వాడకట్టుకు మేము పాలు బయటనే పెట్టేస్తాం. ఆ రోజు మేము కూడా ఆ పాలను యూజ్ చేసుకో, మాకు ఎంత కావాలని అంతే, మిగతాది మొత్తం ఇంటింటికి వచ్చిన వాళ్లకు పంచేస్తాం. ఆ రకంగా కూడా మా యొక్క భక్తి ఏమిటంటే మనమే కాదు మన పాలతో అందరూ పూజించబడాలా అనే ఆలోచనతో పాము పుట్ట దగ్గర వెళ్ళి మరి పవిత్ర నీరుతో నీరు జల్లి మళ్ళీ కుంకుమ గులాలు మరి పసుపు చల్లిన తర్వాత ఆ యొక్క పసుపు దారం తీసుకుపోయి దాని మీద పెట్టేసి నైవేద్యం రూపంలో తీసుకుపోయి

0: జొన్న జొన్నతో తయారైన
1: శనగ బెల్లం
0: ఇవన్నీ బెల్లం శనగ అవన్నీ అక్కడ చల్లి మరి పాలు మంచి మనసుతో మొక్కి ఆ పాము పుట్టలో పాలు పోయడం భక్తితో. ఎందుకంటే నిజంగానే అతను నోరు తెరిచి ఉండొచ్చు పాలు తాగుతున్న విశ్వాసంతో. మరి ఇక్కడ ప్రజలు ఆ రకంగా పూజిస్తారు. వచ్చి పూజ చేసిన తర్వాత టెంకాయ కొట్టి అన్ని పూజ చేసిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని ప్రతి ఇంటి సభ్యులను కుటుంబ సభ్యులను అందరూ పంచిపెట్టి దాన్ని కూడా భక్తి శ్రద్ధతో తినడం. ఆ తర్వాత ఆ ఉదయాన్న మధ్యాహ్నం 12 గంటల వరకు ఎటువంటి వంటలు చేయరు. ఒకదో మూఢనమ్మకమో మరి విశ్వాసమో మరి భక్తియో భయమో. ఆ రోజు మనము ఉదయాన్నే మరి ఏదైనా వేడి వంటలు చేస్తే మరి పాముకు బాధ కలుగుతుందనే ఆలోచనతో చేయకుండా, మరీ ముఖ్యంగా దీంట్లో ఇంకో ఆడబిడ్డ కోసం, ఎదిగిన అమ్మాయి కోసం, మరి పెళ్లి అయిన అమ్మాయి కోసం, తప్పకుండా పెళ్లి అయిన అమ్మాయిని ఆ సంవత్సరం మొదటి సంవత్సరం అదే సంవత్సరం పెళ్లి అయిన అమ్మాయిని తప్పకుండా 3-4 డేస్ బిఫోరే ఇంటికి తీసుకురావడం. మరి ఈ అమ్మాయి ఆ అమ్మాయి వీళ్ళకు మరి ఉయ్యాల కట్టడం, చెట్లతో కానీ లేకపోతే పెద్ద దులాలు మరి
1: ఏర్పాటు చేసి
0: మరి ఆ రోజు దినమంతా రాత్రి వరకు కూడా ఉయ్యాల ఊగుతారు మహిళలు.
1: ఇప్పుడు ఈ పూజ చేసి వచ్చే సమయంలో అక్కడి నుంచి పాటలు పాడడం కూడా మొదలవుతుంది కదా.
0: పాటలు కొందరు భక్తి పరంగా కానీ ఇట్లా పెద్దగా పాటలు పాడటం కాకుండా అది చల్లుతూ వస్తారు. ప్రసాదం చేసిన ప్రసాదం చల్లుతూ వస్తారు. పాము ఏ రూపంలో వచ్చి తినవచ్చు అనే విశ్వాసం
1: దారంతా కొంత చల్లుకొస్తూ
0: చల్లుతూ వస్తారు. అది వచ్చిన తర్వాత ప్రసాదం అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ దీని వెనకబడతారు ఉయ్యాల.
1: ఇప్పుడు ఉయ్యాల కట్టడం, ఉయ్యాలను తయారు చేయడం, వేలాడదీయడం ఇది కూడా ఒక ప్రక్రియ కదా.
0: ప్రక్రియ తప్పకుండా.
1: దానికి ప్రత్యేకమైన పాటలు ఉన్నట్టున్నాయి.
0: ఆ పాటలు ఉన్నాయి. ఆ మహిళలు ఆ ఊగేటప్పుడు ఆ పాటలు కొన్ని ఉన్నాయి. ఆ పాటలు కూడా పాడతారు. మరి మధ్యాహ్నం తర్వాత
1: పాడే పాటలు ఉన్నాయి. మగవాళ్ళు పాడే పాటలు కూడా.
0: మగవాళ్ళు మామూలుగా పాడతారు టైంపాస్ గాని, అది భక్తి పరంగా కాకుండా వాళ్ళు కూడా ఉయ్యాల ఊగుతారు కానీ అది వాళ్ళ కంపల్సరీ కాదు. మహిళలు మాత్రం
1: అది ఉయ్యాల కూడా మాత్రం మహిళలు ఎక్కువ
0: పాటలు పాడటం తప్పకుండా.
1: సరే.
0: ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తర్వాత భోజనాలు, మంచి పిండి వంటలు. ఆ రోజు
1: మధ్యాహ్నం తర్వాత కానీ భోజనాలు ఉండవు.
0: మరి 1 గంట తర్వాత వంటలు చేయడం, మరి బంధువులు పిలవడం, చుట్టాలకు పిలవడం, పక్క వాళ్ళ మిత్రులకు పిలవడం భోజనం కోసం. ఆ రోజు ప్రతి ఇంట్లో మరి పిండి వంటలు, మంచి భోజనాలు.
1: పిండి వంటలు చేస్తారు
0: ఏ రకంగా అంటే ఎక్కువ శాతం ఇప్పుడు గోధుమ పిండితో మేము సీరా చేస్తాం. సీరా దానికి గోర్మాట్లు మా బంజారా భాషలో, మా లంబాడ భాషలో లాప్సీ అంటారు.
1: లాప్సీ
0: అది సేమియాలు. ఆ సేమియాలు మేము కొనుక్కోము. మేము వారం 10 రోజుల ముందు నుంచే గోధుమ పిండితో మేము సేమియాలు చేతులతో తయారు చేస్తాం మా ఇంట్లో.
1: చేతుల మీదనే
0: తయారు చేసి ఇట్లా ఒక ముద్ద తీసుకుంటారు. దాన్ని ఇట్లా చేసేసి ఎట్లా సన్నం ఎట్లయితుందో దాన్ని తెంపుకుంటా పోతారు. ఇట్లా మళ్ళీ ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ తెంపుకుంటా పోతారు. అవిటి 3-4 డేస్ ఎండబెడతారు. కడక్ అయిన తర్వాత ఆ రోజు దాంట్లో బెల్లం వేసి వండుతారు మంచిగా. అది చాలా రుచికరమైన అది భోజనం. ఇప్పుడు అన్ని కంపెనీలతో తయారైతున్నాయి కాబట్టి అంత రుచి కూడా లేదు కానీ అది ఒకటి. అన్నం, పప్పు, కూర, శాకం, ఒక స్వీటు, ఇవన్నీ ప్రత్యేకంగా అంటే అది
1: సరే
0: అంటే భక్తి అంటే అది పవిత్ర
1: భోజనాలు అయిన తర్వాత మళ్ళీ ఉయ్యాలు ఊగడం.
0: పిల్లలైతే అసలు అన్నమే తినరు. ఇక నేను అదే మరి 2వ రోజు ఆ పండుగ ఉండదు కాబట్టి భోజనం అయితే రోజు ఉంటది. 3 పూటలు ఉంటది, 4 పూటలు ఉంటది, ఎన్నిసార్లు తినచ్చు.
1: ఎంతెంత ఎత్తులు కడతారు?
0: చాలా ఎత్తులు కడతారు. మనలాంటి వాళ్ళు కొంచెం అది భయమే కానీ చాలా ఎత్తులో కడతారు. ప్రతి గ్రామంలో
1: ఉయ్యాల కూడా చాలా దూరం ఊగుతుంది.
0: దూరం ఊగుతుంది ఎంత అంటే అంత. అది కాకొందరు ఛాలెంజ్ తీసుకొని కూడా ఊగే వాళ్ళు ఉంటారు.
1: ఎంత ఎత్తుకు పోతాం
0: అట్లా. ఇవన్నీ చేస్తూ ఆ పండుగను మరి ఆడపిల్లల పండుగ ముఖ్యంగా ఇది. ఆడపిల్లలు కొత్త బట్టలు తీసుకొస్తారు. మనం పెళ్లి అయిన అమ్మాయి కూడా బట్టలు తీసుకొస్తారు.
1: ఒక ఊరిలో, ఒక బంజారా ఊర్లో లేక లభణా ఊర్లో ఎన్ని ఉయ్యాలలు వేస్తారంటారు? ప్రతి కుటుంబానికి ఒక ఉయ్యాల
0: అంటే ఒక 4 ఇండ్లకు ఒకటి, ఒక లైన్ కు ఒకటి, 2వ లైన్ లో ఇంకొకటి, వాళ్ళకు మాకు

0: పడదనుకో, మాది మాకు సపరేట్, అది రాజకీయంగా వచ్చేస్తుంది. అది ఆ రకంగా ఉయ్యాల కడతారు, ఉయ్యాల ఊగుతారు, చాలా సంతోషంగా దినాన్ని గడుపుతారు.
1: సాయంత్రం ఎప్పటిదాకా నడుస్తుంది? రాత్రి కూడా చేస్తారా?
0: ఇప్పుడు అంటే 6-7 గంటల వరకు అయితే పండుగ అయిపోతుంది, కానీ కొందరు మాత్రం
1: రాత్రి కూడా ఊగుతారు.
0: అతను టైం దొరకదు కాబట్టి ఏలో ఏదో పనికి వెళ్తాడు పాపం. ఏదో
1: కరెంటు దీపాలు పెట్టుకుని కూడా
0: చేసుకుంటారు ఆ రకంగా. మరి ఆ రోజు మళ్ళీ ముఖ్యంగా ఇంకో మూఢనమ్మకమో మరి విశ్వాసమో భక్తియో చేనులో పనిచేయరు.
1: విశ్రాంతి దినం
0: ఎవరు చేనుకి వెళ్ళరు, వెళ్ళకూడదు అనే ఆలోచనతో ఇక్కడ మరాఠీ సమాజం కానివ్వండి, ఇక్కడ మా గోండ ఆదివాసీ సమాజం కానివ్వండి, లభానా సమాజం కానివ్వండి, లంబాడా సమాజం కానివ్వండి, పల్లెలో ఉండే ప్రతి జాతి కూడా భక్తి విశ్వాసంతో చాలా చక్కగా మంచి పండుగను చక్కగా
1: ప్రతిరోజు పంటలు పండిస్తున్నాము, ప్రతిరోజు ప్రకృతిలో కొంత వెళ్ళి మనం దాని సహజ వ్యవహారాన్ని కొంత అడ్డంగా వస్తున్నాము, ఒకరోజైనా ఈ విషయాన్ని మానేయాలనే
0: ఆలోచనతో మరి చాలా ఆనందంగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ మంచిగా మాట్లాడుతూ మరి మగోళ్ళు కూడా ఒక ఎక్కడన గ్రామానికి మహాజన్ లేదా నాయకింటి వద్ద కూసోని ఏదో మంచి చర్చలు, కథలు, పాండవ కథలు, పంచపాండవ కథలు కానివ్వండి, ఇంకా ఏదో రామాయణ కథలు కానివ్వండి, ఇలా మాట్లాడడం, కొందరు ఏదో భజన కీర్తన కూడా చేసే పద్ధతులు కూడా కొన్ని గ్రామాలు ఉంటాయి.
1: మొత్తానికి సాయంత్రానికి లేక రాత్రికి ఈ పండుగ
0: సమాప్తమవుతుంది.
1: ఈ పండక్కి తీజ్ పండక్కి పిలిచినట్టు చుట్టాలందరినీ పిలుచుకుంటారా? అమ్మాయిలు
0: లేదు, ఇది పిలిచే పండుగ కాదు, ఓన్లీ పెళ్లి అయిన అమ్మాయి, ఆ సంవత్సరం పెళ్లి చేసిన అమ్మాయిని మాత్రం తప్పకుండా
1: తీసుకురావాలి.
0: అమ్మాయిని పిలవలేదనుకో అది మహాపాపంగా భావిస్తాం. ఒకవేళ పిలిచిన తప్పుడు కొన్ని అల్లుళ్ళు ఇవాళ రేపు కావాలని పంపకుండా ఉండి ఉంటే ఆ రోజు వాళ్ళ ఇంట్లో పండుగ సరిగా కాదు, బాధ, అది రోదన, అది వ్యధ. వా కుటుంబానికి ఆ రోజు పండుగ లాగా ఉండది, నా బిడ్డ ఏం చేస్తుందో ఏమో. అమ్మాయి మనసు కూడా అక్కడ ఉండదు, వాళ్ళు ఎంత మంచి భోజనం చేసినా ఆ రోజు, ఎంత మంచి పండుగ చేసినా కూడా మనసంతా ఇక్కడే ఉంటుంది. అట్లా ఉండది, 1-2% ఎక్కడ జరిగితే జరగచ్చు, కానీ అది మాత్రం జరగదు. కానీ అటువంటి పండుగ, అటువంటి విశ్వాసం, అటువంటి ఆలోచన, ఆ ప్రేమ, ఆ మర్యాద, ఇవన్నీ నిజంగా పల్లెల్లో ఇవటువంటి ఆనందాన్ని మేము చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం, చూస్తున్నాం.
1: ఈ పండుగ మొదట్లాగా చేయగలుగుతున్నారా?
0: కొంచెం ఈ చదువు ఎక్కువ అయిన తర్వాత తగ్గింది చదువు. చాలా మంది అంటారు చదువుకోవాలి అంటారు. నిజంగా మేము కూడా, నేను కూడా ఎంఏ బిఎడ్ చేసిన, మంచి చదువే చదివిన, నా స్థాయికి బట్టి చూస్తే నేను చాలా పెద్ద చదువే చదివిన. కానీ మరీ ఈ రోజుల్లో చదువే అన్నిటికీ మార్గం అనుకుంటున్నాం, కావచ్చు అది నిజమే. కానీ కొన్ని సమయాల్లో ఒక్కొక్కసారి కొన్ని సమయం ఎట్లా వస్తుందంటే అప్పుడు బాధ అనిపిస్తుంది, నేను చదివించి తప్పు చేశానా. ఇప్పుడు ఆర్మీలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు తీసుకోరు, మీడియం చదువుకున్న వాళ్ళకే వాళ్ళు అపాయింట్మెంట్ చేస్తారు. ఎందుకంటే దీనికి దానికి కొంచెం కారణం భేదం ఉంటుంది. ఈ తక్కువ చదివినోడు ఒకటే దేశభక్తి ఉంటుంది, దేశభక్తి గురించి చెప్పే మాటలే తన మైండ్లో ఉంటుంది. తను చంపడమే తప్ప నేను బతకాలా, నేను తప్పించుకోవాలనే ఆలోచన తనకు రాదు. అదే ఎక్కువ చదువున్నోడు తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప చంపే ప్రయత్నం చేయడు.
1: ఇదే మరి మన చదువుల్లో లోపం అంటారా?
0: అంటే ఎక్కువ చదివిన తర్వాత అతను అంటే తెలివి ఎక్కువ ఉంటుంది, తను ఎప్పుడైనా నేను ఏం సాధించాలా, ఏం సంపాదించాలా,
1: కొంత స్వార్థ దృష్టి
0: పెరుగుతుంది. అదే 8వ, 9వ, 10వ తరగతి చదివినాడు, ఫెయిల్ అయినాడు, పాస్ అయినాడు, ఆర్మీలో పోతాడు, పోలీసులో పోతాడు, అతను నిజంగా తనకు అటువంటి శిక్షణ కూడా ఇస్తారు దేశభక్తి గురించి. దేశభక్తి మీదనే ప్రేమ ఉంటుంది. యుద్ధంలో తను వెళ్తే తన యుద్ధంలో ఎదుటి వారిని చంపడమే తప్ప వేరే ఆలోచన రాదు అతనికి.
1: బాగుంది, మీరు చాలా పరిశీలనతో అంతర్దృష్టితో చెప్తున్న విషయాలు ఇవి. ఏదేమైనా తక్కువ చదువుకున్నా ఎక్కువ చదువుకున్నా సమాజంతో కలిసి ప్రకృతితో మమేకమవుతూ సంబరంగా జరుపుకునే పండుగలు, దాంట్లో కష్టాలు సంతోషాలు అన్నిటి అభివ్యక్తి కూడా ఆ పండుగల్లో ఉంటుంది. కాబట్టి బాధల అభివ్యక్తి, సంతోషం అభివ్యక్తి, ఎడబాటు అభివ్యక్తి ఇవన్నీ ఉంటాయి. మన కోరికల స్వరూపం కూడా ఆ పండుగల ద్వారా ఆవిష్కృతం అవుతుంది. కాబట్టి పండుగల్ని సామూహికంగా కుటుంబంతో కలిసి, సమాజంతో కలిసి, ఊరితో కలిసి చేసుకోవడంలో ఉన్న మంచి మేలు ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి. అది ఈ నాగుల చవితి పండుగలో కూడా ఆ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పండుగను కూడా నిలుపుకుంటూ జరుపుకుంటూ ఉండాలి, దీని అంతరార్థాన్ని గమనిస్తూ ఉండాలి అన్న విషయాలు మీతో మాట్లాడడం వల్ల చాలా బాగా అవగతమైనాయి. శ్రోతలకు కూడా ఈ విషయం చాలా సంతోషం కలిగిస్తూ ఉండాలి. చాలా ధన్యవాదాలు బాపురావు గారు.
0: థ్యాంక్ యూ.
2: నాగుల పంచమి పండుగ గురించి బోత్ మాజీ శాసనసభ్యులు రాథోడ్ బాపురావుతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట అది.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని చాలా వాటిని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. ఒకవేళ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలి అనుకున్నా, ఆ కార్యక్రమాల్ని మీ వాళ్ళకి వినిపించాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. వినుండ్రి, వినిపిండ్రి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కార్యక్రమాన్ని షేర్ చేయండి అందరికి. అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపతి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 43వ భాగం.
5: సర్వజ్ఞుడు కానివాడు సత్కవి అగునే, తొలి తొలి సన్నపు తుంపురులొలకగా వెస దిమితిమి అని ముసురుపట్టే, బిసబిసయని గాలి బెట్టుగా పెటపెట కణికలంతంతలు చినుకులూరిలే, పిడుగు పెఠిల్లున పడియెనో అనగను కడిది ఉర్ములు బెడబెడ అనంగా, క్రొక్కారు మెరుగు తళుక్కని మెరయగా పాసియు చీకు చీపర పెనంగా, నించి కడవలు వడి కృంభరించినట్లు పాము వ్రేలాడ కట్టిన భంగితోప వాన బోరున కురియంగా వరద నుండి మిర్రు పల్లంబు ఒక్కటై మేరమీరే. సన్నగా మొదలైన వాన ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన కుంభవృష్టిగా పరిణమించిన క్రమాన్ని శబ్దాలంకారాల సాయంతో పదచిత్రాలను రూపుకట్టించిన ఈ చిత్రకారుడి పేరు కొరవి గోపరాజు. సింహాసన ద్వాత్రింశిక అనగా 32 బొమ్మలతో ఉన్న సింహాసనం అని అర్థం. ఇదే శీర్షికతో రాసిన కావ్యంలోది ఈ పద్యం. సామాన్య జన జీవితాల్లోని అతి సామాన్యమైన విషయాలకు సాహిత్య గౌరవం కల్పించే క్రమంలో తేట తెనుగును సరళ కథాకథన శిల్పాన్ని ప్రయోగించిన కవి గోపరాజు. ప్రియంబుగాదే చెరుకులు తినగంటే రసంబు గ్రోలినన్ అని అడిగి మరీ క్లిష్టమైన ప్రౌఢ సంస్కృత ప్రయోగాలను మామూలు తెలుగు భాషలోకి మార్చి చూపించాడు ఈ కవి. ప్రాస్తావికంగానే అయినప్పటికీ తన ప్రాంతం గురించి, ఆనాటి మనుషుల గురించి, వాళ్ల మనుగడ గురించి వివరంగా పేర్కొన్నాడు గోపరాజు. అలా చేసినందుకే సురవరం ప్రతాపరెడ్డి గారు, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు గోపరాజును ప్రజాకవిగా చూశారు, ఇతరులకు అతన్ని ఆదర్శంగా చూపించారు కూడా. సాహిత్యాన్ని సామాన్య పాఠక జనానికి అందుబాటులోకి తీసుకురావడానికి 2 పనులు చేయాల్సి ఉంటుంది. మొదటిది సామాన్యుల జీవితానికి సన్నిహితంగా ఉండే ఇతివృత్తం ఎంచుకోవడం. రెండోది రచనా రీతి మామూలు పాఠకులకి అర్థమయ్యేదిగా మలచుకోవడం. గోపరాజు ఈ 2 నియమాలను పాటించాడు. అందుకే కుమ్ములు తిరిగిన భిషగ్వరులు ఎవరూ అతని రచనను ఆదరించలేదు. కానీ సామాజిక ప్రయోజనం గురించిన స్పృహ ఉన్న పరిశోధకులు ఎవరూ గోపన్నను నిర్లక్ష్యం చేయలేదు. శబ్దరత్నాకరం గోపరాజును 4వ తరగతి కవిగా పరిగణించింది. కానీ అభిరుచి కలిగిన పాఠకులెవరూ శబ్దరత్నాకరం చూసి కావ్యాలు చదవరు. మరి 15వ శతాబ్దం చివరిలో పిల్లలు మరి పినవీరభద్రుడికి కొంచెం వెనగ్గా పుట్టి పెరిగినవాడు గోపరాజు. పూర్వకవి స్తుతిలో పినవీరన పేరు ఉండడాన్ని బట్టి ఈ అంచనాకు వచ్చారు పరిశోధకులు. వీరేశలింగం లాంటి చరిత్రకారులు గోపరాజును 17వ శతాబ్దానికి నెట్టేయడానికి ఓ కారణం ఊహించవచ్చు. సింహాసన ద్వాత్రింశిక 5వ ఆశ్వాసంలో వేమనను గుర్తు తెచ్చే ఆటవెలది పద్యం ఒకటి ఉంది. తినగ తినగ వేము తీయనవు కైవడి అనే పాదాన్ని బట్టి గోపరాజు వేమనకు అర్వాచీనుడు కావచ్చని ఊహించినట్లు తెలుస్తోంది. ఏ వేపనే గోపరాజు నుంచి ఈ పద్యపాదాన్ని ఎరువు తెచ్చుకోకూడదా అని ఎవరైనా అడిగితే బదులు చెప్పడం కష్టమే. ఎందుకంటే గోపన్నైనా వేమన్నైనా ఈ భావాన్ని జానపదుల పలుకుబడి నుంచి తీసుకున్నవారే. పోతే తనది కొండల నడుమనున్న వనదుర్గమైన వేముగల్లు నగరం అని చెప్పుకున్నాడు ఈ కవి. ఆ ఊరు ఎక్కడుందో అజ తెలియడం లేదన్నారు గడియారం రామకృష్ణ శర్మ గారు. కొల్లాపూర్ దగ్గర బహుశా నాగర్ కర్నూలు జిల్లాలో ఓ వేముగల్లు ఉందట గాని అది కొండల నడుమని లేదన్నారు శర్మగారు. నగరాల్లో 10 ఏళ్ల కిందటి కొండలు ఆనవాళ్ళు లేకుండా అదృశ్యం అయిపోతున్నాయి. 100 సంవత్సరాల కిందటి వనదుర్గం తాలూకు కొండలు కాలగర్భంలో కలిసిపోయి ఉంటే అందులో వింతే ఉంది. కాగా గోపరాజు స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకా భీమ్ గల్లీనని తేల్చారు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. ఈ తీర్మానంలోని సామంజస్యం కాలక్రమంలో తేలుతుంది. అది అలా ఉంచండి, ఒక విషయమైతే ఖాయం. గోపరాజు ఇంటి పేరుగా ఉన్న గ్రామం కొరవి మహబూబాబాద్ జిల్లాలో ఉంది. ఇక కథాక్రమంలో భాగంగా గోపరాజు ఊరుగల్లు నగరాన్ని, భువనగిరిని, ధర్మపురిని వర్ణించాడు. ఈ వర్ణనలు మూలంలో లేని అనే విషయం గమనార్హం. దీన్ని బట్టి గోపరాజు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి చెందినవాడేనని తేలిపోయింది. సింహాసన ద్వాత్రింశిక తెలుగులో వెలువడిన ప్రధాన కథాకావ్యాల్లో 3వదో 4వదో. కేతన దశకుమార్ చరిత్ర, జక్కన విక్రమార్క చరిత్ర ఈ వరుసలో సింహాసన ద్వాత్రంశిక కన్నా ముందొచ్చిన కథాకావ్యాలు. ఈ కథాకావ్యాలన్నీ తెలుగు సాహిత్యంలో కొత్త ధోరణికి దారితీశాయి. అటు తర్వాత పుత్తేటి రామభద్ర కవి సకల కథా సార సంగ్రహం, వెన్నెలకంటి అన్నయ్య షోడశ కుమార చరిత్ర, కూచిరాజు ఎర్రన బేతాళ పంచవింశతి, పాలవేకర కదిరిపతి సుఖసప్తతి, అయ్యలరాజు నారాయణామాచుడు హంసవింశతి వరుసగా వెలువటే. వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే విషయం ఈ కథాకావ్యాల విషయంలో నిజమైంది. కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక కాకుండా వేరే ఏదైనా రాశాడేమో గాని అవి ఇంతవరకు బయటపడలేదు. పేరు చెప్పుకొని ఒకనొక సంస్కృత కవి రాసిన విక్రమార్క చరిత్రకు స్థూల అనువాదంగా సింహాసన ద్వాత్రింశిక రాశాడు గోపన్న. అనువాద క్రమంలో కవి మరో 10 కథలు చేర్చడంతో ఇందులో 42 కథలు అయ్యాయని గడియారం వారు అన్నారు. కానీ అచ్చైన పుస్తకంలో 39 మాత్రమే లెక్కకు వస్తున్నాయి. విక్రమార్కుడి దివ్య సింహాసనం అతి విచిత్రమైన పరిస్థితుల్లో భోజరాజుకు దొరుకుతుంది. ఆ సింహాసనానికి ఉన్న మెట్ల మీద 32 సాలభంజికలు ఉన్నాయట. విక్రమార్క సింహాసనాన్ని అధిష్ఠించబోయిన భోజుని ఆ బొమ్మలు ఆపి ఓ కథ చెప్పి నువ్వు అంతటి వాడివే అయితేనే వెళ్ళి సింహాసనాన్ని అధిష్ఠించమంటూ ఉంటాయి. భోజుడు సాలోచనగా తిరిగి వెళ్ళి తనలోనూ ఆ గుణాలున్నాయని తేల్చుకున్న తర్వాత మర్నాడు మళ్లీ వస్తాడు. అరేబియన్ నైట్స్ పద్ధతిలో ఈ కథలను అనంతంగా సాగదీయొచ్చు. కానీ గోపరాజు పాఠకుల మీద దయదల్చి అలా చేయలేదు. తనను తాను అష్టభాషా విదుడనని, గోపరాజు చెప్పిన మాట అతిశయోక్తి అయి ఉండదని గడియారం రామకృష్ణ శర్మ గారి అభిప్రాయం. ఆ రోజుల్లో షట్ ప్రాకృతాలు అంటే మాగధి, సౌర్సేని, మహారాష్ట్రి, పాలి, పైశాచి, గాంధారి తెలిసి ఉండడం సహజమే. ఇక సంస్కృతం, తెలుగు చదువుకోని కవులు అరుదు. ఇవన్నీ కూడితే 8 కానీ అయ్యాయిగా. దండ సూకాది పొద్దండ అనే పద్యంలో చతుర్విధ ప్రాకృత భాషల్లో రాజును ఆశీర్వదింపజేశాడట గోపరాజు. ఆశ్వాసాంత పద్యాల్లో తన సాంస్కృత పాండిత్యం ప్రదర్శించాడు కవి. ఈ కవికి మరెన్నో శాస్త్రాల్లో పాండిత్యం ఉందని గడియారం వారు అన్నారు. స్త్రీల జాతులు, చేపల జాతులు, అశ్వజాతులు, వృక్షజాతులు, సర్పజాతులు, వస్త్ర ఆభరణ విశేషాలు, రాజనీతి, ఛందస్సులు, యోగం, మల్లయుద్ధం, శకునాలు, స్వప్నశాస్త్రం, జ్యోతిషం, గణకరీతులు, చతుషష్టి కళలు, ద్యూతక్రీడా విశేషాలు, వేటా వగైరా కళల్లో కూడా ప్రావీణ్యం కాకపోయినా గోపరాజుకి ప్రవేశం ఉందని సింహాసన ద్వాత్రింశిక చదివితే అనిపిస్తుంది.
2: పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయులు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 43వ భాగంలో కొరవి గోపరాజు గురించి చెప్పిర్రు.
6: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
2: ఇవి ఇయ్యాలటి అంబటాళ్ల సంగతులు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8 గంటలు కాస్తోంది. మరి కొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

कथनम्। ఉత్తమ తెలుగు కథా సంపుటి నుండి ఎంచుకున్న కథలను వినిపించే కార్యక్రమం

0: ఇయాల్టి కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి వాన కొట్టింది కథ వినిపిస్తారు. రచయిత పెద్దింటి అశోక్ కుమార్.
1: మా అల్లిరాణి నాటకం కథ అట్లా అయిపోయింది కదా. ఇక పున్నయ్య పంతులు వచ్చిండు కదా, వచ్చినాక మమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతాడు అనుకున్నాం. కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. మామ మాత్రం మస్తు దండలాడుతుండు. ఓసారి ఏమైందంటే, అది మగకార్తి. మగ అంటే మగకు మక్కకు పగ. ఎందుకంటే మగకార్తిల వానలు కొడితే బాగానే కొడతాయి, లేదంటే కార్తి మొత్తం శనికు రాలేదు. అది తెలుసు కదా మీకు. అప్పటికి మక్క చేనులు తలజుట్లు ముదిరి పీసులు వెళ్తున్నాయి. ఒక్కొక్క కంకి జొన్నిత్తులోలే పాలు పోసుకుంటోంది. ఆ టైంలో వాన ఎక్కువైతే జౌకు కొట్టి కర్రలు బీరిపోతాయి, పీసులు సువవుతాయి. వాన తక్కువైతే మొత్తం ఎండిపోతుంది. అందుకే మగకు మక్కకు పగ అంటారు. ఇక మగకార్తె వచ్చింది. అంతదాకా రోజు ముసురు పెట్టిన కాలం గుంజుకుంది. ఎండలు గొంటుతున్నాయి, పునాస భూములు గెరువైనాయి, బబ్బెర పెసర మక్క వాడిపోతుంది. కార్తి సగం పాదం దాకా ఎదురు చూసిండ్రు, ఒక్క శనికు వడలే. జనం ఇక పునాస పంటల మీద ఆశ వదులుకున్నారు. వాన కొరకు శివుని గుడిలో నీళ్లు పోసిండ్రు, కప్పతల్లి ఆటాడిండ్రు, జడకొప్పేసిండ్రు. అయినా మొగుల మీద మత్సు మైల లేదు, ఒక్క శనుకు లేదు. అంతకుముందు మేము గంగగౌరి వ్రతం యక్షగానాన్ని సగం నేర్చినాం. అంతట్లకి కాలం కలుపుకున్నది. వాన మీద వానలు రెండు వానలు కొట్టినాయి. అప్పటికే రిహార్సల్ ఆపేసినాం. ఎప్పుడైతే ఈ కాలం వెనుకకు పడి వానలు గుంజుకున్నాయో, చేతుల పని లేదో, అప్పుడే మా కొండయ్య మామ ముందట పడ్డాడు. రిహార్సల్ ఉన్నా లేకున్నా మేము రోజు పంతులింట్లో పొద్దున్నో మాపున్నో కలుస్తున్నాం. ఒక్కనాడు పంతులింటికి పోకుంటే మాకు మనసున పడతలేదు, ఏదో మర్చిపోయినట్టే ఉంటుంది. వానలు పడతలేవు కదా, గంగగౌరి రథం ఆడదాం, వానలు పడతాయి అని మెల్లగా మా కొండయ్య మామ అన్నాడు. ఆ ఆటను పూర్తిగానే నేర్వలేదు. దాన్ని నేర్వాలంటే ఇంకా 2 వారాలు కావాలి. అప్పటికి వాననో వరిపో తెలియదు. అయినా ఇప్పుడు వానలు కొట్టకపోతే మాత్రం పని తక్కువ ఉందా? చెరువు కింద నాట్లు దున్నుకాలు పుట్టేడు పనేనా? ఓ కొండయ్య, నువ్వు లేంది పెట్టకు, అడ్డగోలు పనుంది, సత్తామన్నా తీరికలేదు. ఇప్పుడు నాటకం మోగించినాం అనుకో, ఇండ్లలో తిడతారు. బురదకు కాళ్ళు వెచ్చినాయి, ఇగో అడుగుదీత్తే అడుగెయ్యత్తలేదు అని మా దాసిన్నాయన కోప్పడ్డాడు. కొందరేమో ఆడితే ఆడదామన్నారు, కొందరేమో వద్దే వద్దన్నారు. ఆడదామన్న వాళ్ళకంటే వద్దన్నోళ్ళే ఎక్కువన్నారు. అందరికీ పనుందని పంతులు కూడా ఏ అద్దు తీయనన్నాడు. వీళ్ళతో నీ నాటకం ఎట్లన్నా వేయించాలని మా మామ పట్టుబట్టిండు. ఆ విషయం అప్పుడే అంటే ఎవరు ఒప్పుకోరని తెలుసు, అందుకనే మెల్లగా ఓపిక పట్టిండు. పంతులను మెల్లగా బతిలాడి

ఆయనేండు, పంతులీన్లే. మా దాసిన్నాయనని బతిలాడిండు, ఆయనీన్లే. ఇంకో ముగ్గురు నలుగురిని జమకొట్టి ఏ నాటకం వేద్దామని అన్నారు. వాళ్ళు కూడా ఏ ఇప్పుడు నాటకం ఏంది అని ఎవల పని మీద వాళ్ళు పడ్డారు. మా కొండయ్య మామ మెల్లగా ఒకనాడు ఒకరిద్దరు ఊళ్ళే పెద్ద మనుషులను కలిసిండు. వాళ్ళని కలిసి, ఇగో గంగగౌరి రథం నాటకం మా షెడ్డది మామ, దాన్ని నేర్చుడు మొదలుపెట్టినామంటే ఆట ఆడేదాకా ఇడవద్దు, మధ్యలో ఆపేసినామనుకో, ఇగో ఇట్లనే వానసుక్కరాలది అన్నాడట. మేము గంగగౌరి రథం నేరుస్తూ కాలం నెత్తిమీదికి రావడంతో ఇడిసిపెట్టిన సంగతి ఊరందరికీ తెలియదు. వాళ్ళు వివరాలన్నీ అడగక ముందే మా మామనే, మేము గంగగౌరి వ్రతం నేర్చినాం కదా, నేను ముందే చెప్పిన ఆటను నడిమిలకు వదిలేస్తే గంగమ్మ తల్లి కోపమత్తది, వానలు కొట్టయి అని. ఎవరన్నా నింటేనా, మొదలేమో ఆడదాం ఆడదాం అన్నారు. సగం నేర్చినాక కాలం కుదురుకోగానే ఇప్పుడు అద్దు ఆడద్దు అని అన్నారు. ఇప్పుడు చూడుర్రి ఎంత పరిశానికచ్చే, కాలం నడిమిలకే ఎత్తేసే, నేను అంటే వాళ్ళని నింటారా అని మెల్లగా ఊరు పెద్దోళ్ళనే గేసిండు. పెద్ద మనుషులు మామూలు మనుషులు కాదు, నోట్లే ఆవగింజ నానది, తలుపు పెడితే కొలుపు పెట్టి తింటారు. ఈ ముచ్చటను ఊరు ఊరంతా ప్రచారం చేసారు. ఇగో కాలం ఎట్లా పోయిందో తెలిసిన ఈ బాగోతులోళ్ళు ఆట సగం ఆడిసి ఇడిచిపెట్టినరు, అందుకే కాలం కాలేదు వానలు కొడతలేవు అని అందరికీ చెప్పారు. ఈ ముచ్చట రెండే రోజులల్లా ఊరంతా వాకింది, మా పంతుల దగ్గరకు కూడా చేరింది. ఏమి తెలియనట్టు మా కొండేమా మల్లనే పంతుల దగ్గరికి వచ్చి, ఏంటిది పంతులు, ఊళ్ళేమో గిట్ల పుకారు పుట్టింది, ఎక్కడన్నా ఆట ఆడకపోతే వానలు కొట్టాయా, అందరు మనల్ని తిడుతుండ్రు, మనమేదో కాలాన్ని ఆపినట్టు అన్నాడు. ఏమోనోయ్, మరి గట్ల పుకారు పుట్టింది, ఆటకు వానకు సంబంధమే లేదు, ఆట ఆడకనే వాన కొడతలేదా, అట్లా అనుకుంటే దేశంలో ఎన్ని కావు అని మా పంతులు అన్నాడు. అనుకున్నట్టే ఆ రాత్రి పంతులింటికి సుంకరోళ్ళు వచ్చారు. పట్వారి పోలీస్ పటేలు ఇద్దరు కలిసి పంతులను రమ్మని తోలిండ్రట. పంతులు పోతూ పోతూ మా కొండయ్య మామను కూడా తోలుకుపోయిండు. వాళ్ళు ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడి మెల్లగా గంగగౌరి రథం తీసిరట. ఇగో మీరు నాటకాన్ని మధ్యలోనే ఇడిచిపెట్టిరట, అది ఎట్లని వేయాలని చెప్పిరట. మామ ఎట్లా జరుగుతుందనుకున్నాడో అవి అట్లే జరిగింది. పటేలు పట్వారి గట్టిగా చెప్పంగానే మా పంతులు అట్లగాదు ఇట్లగాదు అన్నోడు మెల్లగా తలకాయ ఊపిండట. నువ్వు ఎట్లన్నా చెయ్యి అని పంతులకు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారట. ఆడునంటే వట్టికైతుందా పంతులు, ఏం లేదన్నా దోసవు తీన్సవు ఖర్సు అన్నాడట మా మామ. పైసలెందుకోయ్, సంఘానికి వసూలు చేస్తాను తీ, మీరు ఆడనైతే ఆడుండ్రి అన్నాడట పట్వారి. అన్నట్టుగానే రెండు రోజులల్లా కుల సంఘాలను గుసునబెట్టి సంఘానికి వసూలు చేశారు. 256 రూపాయలు మా కొండయ్య మామ చేతిలో పెట్టి మీరు ఆట ఆడుండని చెప్పారు. మొత్తం మీద ఊరు ఊరంతా వానను మేమే ఆపినట్టు, ఈ నాటకంతోనే వాన వడనట్టు ప్రచారం జరిగిపోయింది. అట్లా చేసింది మా కొండయ్య మామనే కదా, అందరూ మా ఆట కొరకే చూస్తుండ్రు. వేసేదేదో జర మక్కలు ఎండిపోకముందు వేయ్యండ్రి, జర జట్టనేయ్యండ్రి అని అంటున్నారు. మా సంగతి ఏంటంటే మేము ఆట పూర్తిగా నేర్వలేదు కదా, అందుకే మేము వెనుక ముందు చేస్తున్నాం. అయినా పటేల్ పట్వారి భయానికి ఈ ఆట ఆడుతున్నాం. 2 రోజులు కూసుండి రిహార్సల్ చేసినాం. పొద్దంతా పారట్లు బట్టి పెట్టినాం. మైకు లేకుంటేనే కషీర్ కాడ బజార్ లైట్ కింద స్టేజ్ వేయాలనుకున్నాం. ఈసారి కిరీటాలు భుజకీర్తులకు కొత్తపల్లి పంతులకు గుత్తకిచ్చినాం. 30 రూపాయలు ఇస్తే కిరీటాలు బాణాలు భుజకీర్తులు మొత్తం తయారు చేస్తానన్నాడు. పని తీర్పాటం దొరికితే మేమే చేసుకుందాం, ఇప్పుడు పని మీద ఉన్నాం కదా, జట్టన కావాలని వాళ్ళకి చెప్పినాం. 2 వారాలు రిహార్సల్స్ చేస్తే తప్ప నేర్వని ఆటను 2 రోజులల్లోనే ఏం నేర్తాం, ఏదో ఆడినమా అంటే ఆడినాం అన్నట్టు ఊరంతా బదనాం ఎందుకని కసిరి కాడ శాంతి వేసినాం. మేము ఏ ఆట ఆడినా మేటేషకాళ్ళు ఆట ఆడిన రోజు పొద్దున ఒక్కటే పూట తింటారు అంతే. ఎంత పని ఉన్నా, ఇంట్లో పండుగున్నా, చుట్టాలొచ్చినా, పగటియాల్లా రాత్రిపూట అసలు భోజనమే చేయరు. భక్తి ఆటకైతే అసలు నీసు కూడా ముట్టరు, తానం చేయందే స్టేజీ దగ్గర గుర్రారు. కడుపు నిండా తింటే పాటలకు రాగం రాదు, రాగం దిత్తుంటే దమ్మే ఎత్తేసుకొస్తుంది. అదే ఖాళీ కడుపు అయితే ఈ ఇబ్బందులుండయి, అందుకనే మేము ఆ పని చేస్తాం.
ఈ దున్నుకాలున్నప్పుడు నాటకం వేయాలంటే భయం.

ఎందుకంటే తినడానికి మనసొప్పది, పానం జొలుగుతుంది, కాళ్ళు గుంజుకపోతాయి. అయినా తప్పది కదా. ఇక అటో ఇటో ఆట మోగించినాం. పంతులు కామారెడ్డికి పోయి మేకప్ సామాన్లు తెచ్చిండు. ఆట పూర్తిగా నేర్వనే లేదు కదా, హార్మోన్ కూడా దియ్యలేదు. తబలా తాళం మీదనే పారట్లు చేత పట్టుకొని రాణిపాఠం చూసుకుంటా ఎల్లదీయాలనుకున్నాం. గొల్లరాజంకు ఆకలి ఎక్కువ జర. ఎప్పుడూ ఏదో ఒకటి స్టేజ్ దగ్గర తెచ్చుకొని అటు అయిపోగానే ఇటు తింటాడు. ఒక్కోసారి సర్ది కట్టుకచ్చుకుంటాడు. ఆట అయిపోగానే సర్ది తిన్నాకనే ఏషం ఇప్పుతాడు. అట్లా ఆ రోజు కూడా అటుకులు కట్టుకచ్చుకున్నాడట. ముల్లెకు ముల్లె బట్టలలో చుట్టి పక్కన పెట్టుకున్నాడట. గొల్లరాజంది గంగపాత్ర. గౌరీశం వేసే కుప్పల చంద్రం ఉన్నాడు కదా, ఆ చంద్రం మెల్లగా రాజం దాచుకున్న అటుకుల ముల్లెను ఇప్పి గడికిని బుక్కిండట. గంగగౌరి ఇద్దరు వాదం పెట్టుకునేటప్పుడు ఈ చంద్రం నోరాడిచ్చినప్పుడు ఈ గొల్లరాజం చూసిండట. చూసి ఊరిని ఏమన్నా అటుకులు బుక్తుండని వచ్చి ముల్లె దగ్గరికి వచ్చి చూసే వరకు ముల్లెకు ముల్లె మాయమైపోయిందట. ఇద్దరు స్టేజ్ వెనుక కుత్తి పట్టారు. నాయి బుక్తావు అంటే నేను బుక్కలేదని. మా కొండయమామంది శంకరునేశం. ఇక చూడుకో, ఇద్దరికి సంధాయించి చెప్పిండు. అయినా వాళ్ళు ఇంటేనా, అటుకుల పంచాది చిన్న చిన్నగా పోయి పెద్దగా అయింది. ఆడోనైనా తేలిపోవాలంటున్నారు. కొండయమామ కోపం వచ్చింది. ఇద్దరిని ఎత్తుకపోయి నడి స్టేజ్ మీద దించిండు. ఇద్దరి ఆడేశాలేనే స్టేజ్ మీద కొంగులు కొంగులు గుంజుకున్నారు. ఒగలునొగలు వంగబెట్టి గుద్దుకున్నారు. చెవులు వెండుకున్నారు. జనంకేమేరక వాళ్ళేమనుకుంటున్నారు అంటే ఇది నాటకంలో భాగమే అనుకుంటున్నారు. కొండయమామ మాత్రం, ఇగో చూడుండ్రి, ఇద్దరు భార్యలుంటే ఇట్లనే ఉంటుంది, వాళ్ళ తెరుగుపోతే నన్నుదంతరు అన్నాడు. జనమంతా ఈ సమతులిద్దరు అనుకుంటుండ్రు అనుకుని నవ్వుడే నవ్వుడు. అటుకుల సంగతి జనానికి తెలియదు కదా. తర్వాత ఏం జరిగిందో కానీ అప్పుడే వాన మొదలైంది. యానంగ మొదలైందో, యానంగ తెప్పలొచ్చినాయో, ఉరుము లేదు, మెరుపు లేదు, చల్లని వాన. జనం ఇళ్ళకు చేరేసరికి తోపు తోపు నానిండ్రు. మా పరదాలు పొట్టు పొట్టు నాన్నాయి. మొత్తం ఊరంతా వరద వారింది. అబ్బా అరే, ఇదేం చిత్రంరా, ఆట ఆడితే వాన గుట్టనే కొట్టింది చూడు. రేపు ఊరు ఊరంతా మనను మస్తు యాద్ చేస్తారు, మనను మస్తు మెచ్చుకుంటారు అని మేమనుకున్నాం. చూడు చూడుమంట ఆనాడు గొల్లరాజం పొల్లు పొల్లయిండు. ఎప్పుడైనా ఆట పూర్తి కాగానే శాంతి రిప్పేసి సామాన్లు పట్టుకుని అందరికందరు సోపొత్తుని ఓదుం. ఇక్కడుంటే వానలా దడుచుకుంటా స్టేజీ ఇప్పుడు పడుతుందని తప్పించుకొని ఇంటికి పోయిండు. అంతకుముందే అటుకుల పంచాదే, ఇక అదో కారణం అనుకో. పోతూ పోతూ హౌస్లో లిండ్లు దాటినాక గౌన్లదేవే సంధి ఉంది కదా, అక్కడేదో లొల్లిన వాడితే అటు దిక్కు పోయిండట. దేవే ఇంట్లోనే బొబ్బిన వాడుతుందని అన్నదమ్ముల పంచాద అనుకుని, అరే ఇంత రాత్రి ఏం కొట్లాడర్రా, ఏదన్నుంటే పొద్దుగల మాట్లాడుకోనరి అంటూ మెల్లగా లోపలికి పోయిండట. అప్పటికి వాన కొడుతూనే ఉంది. పడ్డది దొంగలు, ఏదెక్కడ పెట్టినవని దేవయ్యను దిడుతోండ్రు. నడి వాన కాలమే, అప్పుడు దొంగలత్తరని ఎవరన్నా అనుకుంటారా? రెండు కంకర రాళ్లతో గుంజుడు గుంజినట రాజం మీదికి. అవి సాక్కగచ్చి రాజం ఈపుల తలినాయట. వావ్వ సత్తిరా అనుకుంటా రాజం ఒక్కటే ఉరుకుడట. అప్పటికి రాళ్ల దెబ్బలు దాకి ఈపుల పచ్చెల్లేసినాయట. ఆ దెబ్బ నెత్తిగ్గనక తలిగితే పుర్రె వలుగుతుండేనట. అట్లా రాజం 4 రోజులు ఇంట్లో నుండి లేవలేదు. కొడుకు సచ్చి పుట్టిండని వాళ్ళవ్వ ఒక్కటే ఏడుచుడు. ఇక తెల్లారి ఊరు ఊరంతా వానగొట్టిందని మమ్మల్ని మెచ్చుకుంటారని అనుకున్నాం కదా మేము. కానీ జనమంతా ఓగ తిట్టుడు కాదు మమ్మల్ని. ఎందుకంటే మేం నాటకం ఆడకపోతేనే ఇన్ని రోజులు వానలాగినాయని, అసలు మేం నాటకం మంచిగా ఆడితే ఈ వానలు ఎప్పటినుంచో కొట్టునని, ఈ పొలాలు మక్కలు ఎండిపోవుడుకు మేమే కారణమని జనమంతా తిడుతుండ్రు. మీరు చేయబట్టే ఇన్ని రోజులు కాలం పోయింది. ఈ ఆట ఎప్పుడూ ఆడినా లేకపోతే పూర్తిగా నేర్వకపోయినా ఇట్లా కాలం కాకపోతుండే కదా. ఇప్పటికైనా సగమే ఆడినరు. ముందు ముందు ఎట్లయితుందో, వానలు కొట్టకపోవాలి మీ సంగతృత్వం జరాగు అంటున్నారు. ఇక చూడు, మాకు 4 సందులు ముల్లిరిగినట్టయింది. ఏదైతే ఏంలే, మక్కకర్రలకైతే పానం వచ్చింది అనుకున్నాం. అప్పటినుంచి కాలం వెనుక ముందైతే ఏమందురో గాని వాన మీద వానలు పడ్డాయి, వాగులు గొర్రెలు వారినాయి, మా బాధ తప్పింది.

కథనం. మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి వాన కొట్టింది కథ. వినిపించిండ్రు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఇవాళ రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కల్లుకుండ భాగవతం కథ వినిపిస్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిన్న.

0: శ్రోతలు, ఈయలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో 9:00 నుంచి 10:00 దాకా నాగుల పంచమి పండుగ సందర్భంగా తిరగాడే మైక్రోఫోన్తో ఆదిలాబాద్ పట్టణంలో వివిధ ప్రదేశాల నుంచి నాగుల పంచమిని భక్తులు ఏ విధంగా జరుపుకుంటున్నారో ప్రత్యక్షంగా వాళ్ల మాటలని వినిపిస్తారు ఆర్జే అశోక్. మరి ఇప్పుడు సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఈ పాటతో షురు చేద్దాం.
1: తాతా, నేబర్స్ అంటే ఎవరు?
2: కనిపించే పెద్దోడు మన నేబరేరా.
1: అట్టెట్ట అవుతారు తాతా?
2: దూరంగా నీకు కనిపించేది ఏందే? మన పొలానికి పక్క పొలం కనిపిస్తా ఉండదా? అట్నే ఆ ట్యాంక్ పైకెక్కి చూసినావనుకో, మన ఊరికి పక్క ఊరు. అటను పైకెళ్ళి చూసే వాటికి అన్ని పక్క పక్కనే కనబడతాయి. రేపా, నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని బట్టే ఉంటది.

శ్రోతలు సింగిడి సినీగీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే, ఏదైనా ముచ్చట చెప్పాలి అనుకుంటే ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్ళకి నచ్చిన పాటల్ని వినొచ్చు. ఇందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 2 కోడ్ని జత చేసి 2300081 నంబర్కు కానీ 2950081 నంబర్లకు కానీ ఫోన్ చేయొచ్చు.

శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న సింగిడి సినిగీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. రచయిత గీత రచయిత భువన చంద్ర పుట్టినరోజు. ఇవాళ గీత రచయితగా మారడానికి ముందు ఈయన 18 సంవత్సరాలు భారత వైమానిక దళంలో పనిచేసిండ్రు. దాదాపుగా 2000కు పైగా పాటలకు సాహిత్యం అందించిండ్రు. 100కు పైగా కథలను రాసిండ్రు. ఒక నవల, ఇంకా పత్రికలలో అనేక వ్యాసాలు కూడా రాసిండ్రు. కొన్ని రియాలిటీ షోలలో న్యాయ నిర్ణేతగా కూడా పాల్గొన్నారు ఈయన. ఈయన సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం ఇచ్చిన వెల్కమ్ ఒబామా చిత్రంలో కూడా నటించిండ్రు. ఇక భువనచంద్ర ఎప్పుడు పుట్టినంటే కృష్ణా జిల్లాలో గుల్లపూడిలో జన్మించిండ్రు. ఈయన చిన్నప్పటి నుండి గ్రంథాలయానికి తరచుగా వెళ్తూ మస్తు పుస్తకాలు చదివేవాడట. టైపింగ్, షార్ట్ హ్యాండ్ నేర్చుకుని జీవనోపాధి కోసం విద్యార్థులకు ట్యూషన్ కూడా చెప్పేవారట. ఒక స్నేహితుడితో కలిసి వీరు భారత వైమానిక దళ ఎంపికలకు వెళ్లి ఎంపికైనరు. వీరి మొదటి పోస్టింగ్ ఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత భారత వైమానిక దళంలో పనిచేసి గేయ రచయితగా మారడానికి ముందు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. వీరు 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్దంలో పాల్గొని 4 పతకాలని అందుకున్నారు. రచయిత్ ఇక కెరియర్ విషయానికి వస్తే రచయిత్రి తెన్నేటి హేమలత సహాయంతో అతను చిత్ర దర్శకులు జందాల మరియు రేలంగి నరసింహారావును కలిసిండ్రు. వారు అతనితో తర్వాత మాట్లాడాలనుకున్నారు. మరొక స్నేహితుడి సహాయంతో చిత్ర నిర్మాత విజయ్ వాపినిన్ను కూడా కలిసిండ్రు. ఒక సన్నివేశానికి సాహిత్యం రాసి తనను మెప్పించమని ఆయన సవాల్ చేయగా అతను దానిని విజయవంతంగా పూర్తి చేసిండ్రు. విజయ్ బాపినీడి యొక్క నాకు పెళ్ళాం కావాలి చిత్రంతో గేయ రచయితగా అరంగేట్రం చేసిండ్రు. ఆ తర్వాత విజయ్ బాపినీడు తదుపరి చిత్రమైన మా ఇంటి మహారాజు కోసం పాటలన్నీ రాసిండ్రు. ఆ తర్వాత ఖైదీ నంబర్ 786 కోసం 3 పాటలు రాసి మంచి గుర్తింపు పొందిండ్రు. ఈ సినిమాలోని గువ్వా గోరింకతో పాట చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో. మరి ఇప్పుడు ఆ పాటని విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లో కార్యక్రమంలో పాటలు వింటున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు. హిందూ ఆచారం ప్రకారం నాగపంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు అభిషేకం చేసి పాలు బియ్యం గింజలను నైవేద్యంగా సమర్పించి పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని, కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని మస్తుమంది నమ్ముతారు.

0: அச்சா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரலகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో ఎలనాగుల పంచమి పండుగ సందర్భంగా తిరుగాడే మైక్రోఫోన్ ద్వారా ఆర్జే అశోక్ ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ ప్రదేశాల నుంచి భక్తులు ఈ పండుగను ఏ విధంగా జరుపుకుంటున్నారో వారి అభిప్రాయాలను ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా తెలియజేస్తారు. మరికొంచెం సేపట్లో

0: శ్రోతలు, సింగిడి సినీ గీతాల హరివిల్లో కార్యక్రమంలో నాగుల పంచమి పండుగ సందర్భంగా తిరగాడే మైక్రోఫోన్ ద్వారా మా ఆర్జే అశోక్ ఆదిలాబాద్ పట్టణంలో ఇప్పుడు ఏ ప్రదేశంలో ఉన్నారు, ఎవరితో మాట్లాడిస్తారో విందాం. నమస్తే అశోక్.
1: హలో
0: హలో,
1: శ్రవంతి.
0: ఎక్కడున్నారు ఇప్పుడు అశోక్?
1: తిరగాడే మైక్రోఫోన్ పంచమి పండుగ సందర్భంగా పట్టణంలోని ఇక్కడ ఉండే దేవాలయాల వద్ద పట్టుల వద్ద భక్తులు బాగు తీరిద్దు నాగశేషుడికి పాడు పోయడానికి ఆవు పాదతులు మత్త ప్యారాలు ఇతర పూజా ద్రవ్యాలు రావడం జరిగింది. మరి పొద్దున్న నుంచి కూడా చాలా భక్తిగా ఉంది. మాతో మాట్లాడడానికి రవీంద్రనాథ్ చెందినటువంటి రూపాగారు నమస్తే అమ్మా, ఇక్కడ వచ్చి ఏమేమి చేస్తున్నారు?
0: అశోక్ కొంచెం రీసౌండ్ వస్తుంది ఫోన్. హలో హలో,
1: ఏం సమర్పిస్తారా?
0: హలో,
1: ఎందుకోసం చేస్తారండి? ఏమమ్మా?

0: హలో
1: ఇంటికి
0: ఏం చేస్తారమ్మా పాలకు?
1: హలో హలో అశోక్, ఫోన్ రిసౌండ్ వస్తుంది, కొంచెం చూసుకోరా. హలో హలో
0: క్రవంతి, మరి కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. టైప్ కళాశాల పుట్టనం చేస్తా దగ్గర ఉన్నాను.
1: సరే అశోక్, ఇప్పుడైతే ఒక పాట వినిద్దాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా సింగిడి సినీ గీతాల

అరివిలో కార్యక్రమంలో నాగుల పంచమి పండుగ సందర్భంగా తిరుగాడే మైక్రోఫోన్ తోటి ఆర్జే అశోక్ ఆదిలాబాద్ పట్టణంలో వివిధ ప్రదేశాల నుంచి భక్తుల మాటల్ని వినిపిస్తున్నారు కదా. మరి స్కంద పురాణంలో నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వివరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. పురాణాల ప్రకారం నాగదేవుని సేవకు పులకరించిపోయిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడే నాగదేవుడు తాము జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి రోజున భూమి మీద మనుషులంతా నాగదేవతలకు పూజలు చేయాలని కోరుకున్నారట. దీనికి విష్ణుమూర్తి తన కోరికను అంగీకరించడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజు నాగపంచమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు అని ప్రతీతి.

0: పండుగ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణం నుంచి మా ఆర్జే అశోక్ భక్తుల అభిప్రాయాల్ని అందజేస్తున్నారు. మరి ఇప్పుడు ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడిస్తారో విందాం. హలో
1: హలో సవంతి,
0: ఇప్పుడు ఎక్కడున్నారు అశోక్?
1: తిరుగాడే మైక్రోఫోన్ లో భాగంగా ఇప్పుడు నేను ఆదిలాబాద్ పట్టణం బ్రాహ్మణవాడలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ పంచాంగకర్త లక్ష్మీ చికిలి వెంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతి గృహంలో ఉన్నాను. మరి ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే తొలి పండుగ నాగుల పంచమి. మరి ఈ నాగుల పంచమి యొక్క విశిష్టతను ప్రాశస్తాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వెంకటేశ్వర శాస్త్రి సిద్ధాంతి గారు. మరి వారి మాటల్లో విందాం ఈ నాగ పంచమి యొక్క, నాగుల పంచమి యొక్క విశిష్టత ప్రాశస్తం. నమస్కారం సార్.
0: నమస్కారం.
1: ఈ పండుగ యొక్క విశిష్టత ఏమిటి, ఈ పండుగ యొక్క ఈ పండుగ రోజు చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు ఏమిటి?
2: సంతోషం. ఆదిలాబాద్ సమస్త జనులందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో పంచమి రోజున నాగుల పంచమి అవుతుంది. ఈ ఉదయకాలంలో ఉండే పంచమి రోజున ఎవరైతే నాగులను పూజిస్తారో అటువంటి వారికి సంతానము అభివృద్ధి కలుగుతుంది, మంచి సంతానము కలుగుతుంది అని చెప్పబడింది. ఈ కాలంలో చాలా మందికి నాగదోషము, కాలసర్పదోషములు జాతకంలో ఉండడం వలన సంతానము కనకపోవడం అనేటువంటిది జరుగుతున్నది. దీనికి కారణము గర్భ సంబంధమైనటువంటి దోషముల వలన చాలామంది యువతీ యువకులు బాధపడుతున్నారు. కనుక మన ఋషులు ఈ బాధలను తొలగుటకు ఇతఃపూర్వమే మన ధర్మశాస్త్రములలో ఈ శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగులను పూజించుట వలన గర్భ సంబంధమైనటువంటి దోషములు నశించి మంచి సంతానము కలుగుతుంది, మరియు సంతానము కలిగినటువంటి వారికి వారి సంతానమునకు అభివృద్ధి కలుగుతుంది అని చెప్పబడింది. ఇదే విధంగా మనకు కార్తీక మాసంలో వచ్చే చతుర్థి కూడా ఉంటుంది, నాగ చతుర్థి. ఈ రెండు తిథుల యందు నాగులను పూజించడం వలన మంచి అభివృద్ధి కలుగుతుంది అనేటువంటిది చెప్పబడింది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం కార్తీక మాసాలలో గర్భ సంబంధమైనటువంటి దోషములు కలుగుటకు కారణం ఏమిటి అంటే అతి వేడిమి వలన. ఆ వేడిమిని తగ్గించడానికి కొరకు గాను నాగులను పూజించి ఈరోజు చలిమిడిని నివేదన చేసి ఆ చలిమిడి ముద్దనే మనము మరి స్వీకరించాలి, తినాలి అని చెప్పబడింది. అదేవిధంగా ఇంటి యందు ఈ నాగదేవతలను ఒక ఇంటిగా రూపంగా ఏర్పరచుకొని ఆవు పేడతో ఒక లోపట ఇంటి యందు రెండు నాగ ప్రతిమలను, నాగులను గీసి వాటికి పూజించాలి. లేదా దేవాలయాలలో ప్రతి శివాలయంలో కూడా జంట నాగుల యొక్క ప్రతిమలు ఉంటాయి, లేదా ఐదు ముఖములు కలిగినటువంటి ప్రతిమలు ఉంటాయి. ఈ గుడికి వెళ్ళి ముందుగా ఆవు పాలను నాగదేవతల పై నుంచి వేసి ఆ తర్వాత నీళ్లను పోసి గంధాక్షతల చేత పూజించి ఈ తెలిమిడి ముద్దను నివేదన చేసినటువంటి వారే కావాలి. ఈ విధంగా చేయడం వలన సంతాన అభివృద్ధి కలుగుతుంది, ఈ నాగదోషములు కాలసర్పదోషములు నశించినటువంటివే అవుతవి అని చెప్పబడినటువంటిది అయింది. ఈ యొక్క విషయమునకే ప్రతి సంవత్సరం కూడా ఈ నాగపంచమి రోజున ఎవరైతే నాగులను పూజిస్తారో వారి సంతతి అంతా కూడా నాగుల వల్ల రక్షణ పొందినటువంటిదే అవుతుంది. ముఖ్యంగా మన పల్లెటూర్లలో ఈ కాలంలోనే నా సర్పములన్నీ కూడా బయటకు రావడం, చేలల్లో తిరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ నాగు కాటుకు గురి కాకుండా ఉండడానికి కొరకు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సంతానాన్ని నాగుల నుంచి రక్షించుకోవడానికి కొరకు గాను ఈ నాగజాతినంతటినీ కూడా ప్రార్థన చేయడం, మా సంతతి కూడా నాగుల బారిన పడకుండా విషకాటులకు గురి కాకుండా ఉండాలని ప్రార్థన చేయడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఈ నాగుల పంచమి రోజున ఎవరైతే ఈ యొక్క నాగులను పూజిస్తారో అటువంటి వారికి వారి సంతతికి నాగుల నుండి రక్షణ కలిగినటువంటిదే అవుతుంది, మంచి సంతానం కలిగినటువంటిదే అవుతుంది, సంతానము అభివృద్ధి కూడా చెందినటువంటిదే అవుతుంది అని ఈ మన శాస్త్రములలో చెప్పబడినటువంటి విషయం. అందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా.

0: చిక్కిలి లక్ష్మీ వెంకటేశ్వర సిద్ధాంతి ఆదిలవారు.
1: ఇది స్రవంతి నాగుల పంచమి యొక్క ప్రాశస్తం. మరి పట్టణంలోని మరికొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఓవర్సీస్ స్టూడియో.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: శ్రోతలు, సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో నాగుల పంచమి పండుగ సందర్భంగా తిరుగాడే మైక్రోఫోన్ ద్వారా ఆర్జే అశోక్ ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ ప్రదేశాల నుంచి భక్తుల అభిప్రాయాలని అందిస్తున్నారు.

0: తిరుగాడే మైక్రోఫోన్ ద్వారా ఆర్జే అశోక్. మరి ఇప్పుడు ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడిస్తారో విందాం. హలో అశోక్.
1: హలో,
0: ఇప్పుడు ఎక్కడున్నారు అశోక్?
1: ఈ కానాపు చేరు ఒడ్డున ఉన్నటువంటి పుట్ట దగ్గర ఉన్నాను. ఇది బ్రాహ్మణవాడ తిరుపల్లి మధ్యలో ఉంటుంది. నైవేద్యాలు తీసుకొచ్చి పాలు తీసుకొచ్చి పుట్టలో పాలు వచ్చి ఆ నివాసిని పూజిస్తున్నారు. మనతో మాట్లాడడానికి అశోక్ రోడ్ కు చెందినటువంటి శ్రీలత గారు భక్తురాలు, వారితో మాట్లాడుతున్నాం. నమస్తే అమ్మా.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: ఈ పక్క ఇల్లు చేసుకుంటారు, ఇక్కడ వచ్చి ఏమేమి చేస్తారు పుట్ట దగ్గర?
2: పుట్టకు పాలు పోస్తాము, నైవేద్యం పెడతాము, కొయ్యి కూర, అన్నము, పెరుగు, కుడుముడు నైవేద్యం పెట్టి మొక్కు.
1: ఎందుకోసం పూజిస్తారు?
0: హలో,
2: నాగదేవతను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.
1: ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు?
2: ఇంటికి పోయినాక ఈ పిల్లలతో కళ్ళు కడిపించుకొని
1: ప్రసాదం నైవేద్యం
3: తీసుకుని.
1: ఏం చేస్తుంటారు ఇక్కడ పుట్ట దగ్గర?
3: పూజ చేస్తారు.
1: ఏమేమి చేస్తారు?
3: అదేమి పాలు పోస్తారు, నైవేద్యం పెడతారు అంటే.
1: ఇట్లా ఏం చెప్పిండు మరి మీ అమ్మ నాన్న, ఎందుకోసం పూజిస్తారని చెప్పిండు?
3: చల్లగా చూస్తారని నాగదేవత.
1: ఇవి శ్రవంతి. ఇంకా కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు స్టూడియో.
0: మరొకరితో మళ్ళీ మాట్లాడించడానికి ప్రయత్నం చేయండి అశోక్. పాటనైతే ఇప్పుడు విందా.
1: మీరు ఉంటారా పూజ?

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్, పేరు చెప్పండి.
1: నా పేరు శ్రీరామ్ హనుమాన్, మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం యావని నుంచి మాట్లాడుతున్నా.
0: ఎట్లున్నారు, మంచిగున్నారా?
1: మంచిగా. ముందుగా మీ అందరికి నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
0: ధన్యవాదాలండి. మరి మీ ఇంట్లో జరుపుకుంటారా ఈ నాగుల పంచమి పండుగని?
1: అవును, జరుపుకుంటాం. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొద్దిసేపు అయినాక పుట్టలో పాలు పోసేస్తారు మా కుటుంబ సభ్యులంతా.
0: అవునా?
1: ఈ రోజు స్త్రీలకు ఎంతో ఆనందమైనటువంటి పండుగ మేడం ఈ రోజు.
0: అవునవును, మొదటి పండుగ. అవునవును,
1: పండుగ.
0: అవునవును, ఏకాదశి తోటి మొదలయ్యి తర్వాత మనకి ఇది నాగుల పంచమి వచ్చేది. శ్రావణ మాసంలో మొదటి శుక్ల పంచమి వచ్చే రోజు.
1: ఎందుకంటే ఈ రోజు అక్క చెల్లెళ్ళని గాని బిడ్డలని గాని అందరూ తల్లిదండ్రులు పిలిపించుకొని నాగుల చవితి ఆనందంగా చేసుకుంటారు.
0: అవునవును, అవును.
1: చాలా పాలు పోషిస్తారు కదా.
0: అవును,
1: ఈ రోజు సంతోషమైనటువంటి పండుగ స్త్రీలకు.
0: అవునవును, ఎక్కడ చూసినా ఇప్పుడు వాళ్ళదే మంచిగా ఇక్కడ గుళ్ళు గోపురాలలో హడావిడి నడుస్తా ఉంటది. ఇల్లంతా పండగ వాతావరణమే ఉంటది, ఇల్లు కలకలలాడుతా ఉంటది.
1: 15 రోజుల నుంచి మా ఇంట్లో రోజు డైలీ అదొకటి రెండు ప్రోగ్రామ్స్ మంచిగా.
0: అవునా? అట్లాగే సంతోషంగా కుటుంబ సభ్యులందరితోటి మంచిగా జరుపుకోండి. మరి ఈ రోజు మరి ఏం పాట వింటారు చెప్పండి?
1: శంకరాపన్నం చెప్పిన కదా.
0: సరే అండి, విందామా మరి?
1: విందాం మేడం.

0: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో తిరుగాడే మైక్రోఫోన్ ద్వారా ఆర్జే అశోక్ నాగుల పంచమి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో ఈ పండుగను జరుపుకుంటున్న భక్తులతో మాట్లాడిస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరితో మాట్లాడిస్తారో విందాం. హలో, చెప్పండి అశోక్.
3: తిరుగాడే మైక్రోఫోన్ లో భాగంగా ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులతో మాట్లాడిస్తున్నాం. ఇప్పుడు బడకా మహిళ ఈ ఖానాపూర్ చెరువు ఉన్నటువంటి పుట్ట దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి విజయ్ వడస్కర్, ఉజ్వల వడస్కర్ గారు ఉన్నారు. మరి వారి మాటల్లో విందాం, ఈ పండగ ఎందుకు జరుపుకుంటారు, మరి వీరు ఇక్కడ ఈ పుట్ట దగ్గరకు వచ్చి ఏమేమి చేస్తారు? నమస్తే విజయ్ గారు, చెప్పండి ఏమేమి చేస్తారు
4: ఇక్కడికి?
3: చెప్పండి.
2: హలో,
4: నాగపంచమి సబ్ దినే అచ్చారఖన అచ్చారైన సక్కు రాన్ మాసే బిహల్ది కుంకు లాయా క్యా బోల్తే నారేల్ చందన్ దూధ్ ఏ పూరా హమ్ కర్కే పూజా మనాతే ఫూలా బేల్ ఫూల్ సబ్ అక్షిదా
3: యా క్యా కర్తే హమ్
4: యహాన్ కే పహలే పానీ డాల్ కే దూధ్ డాల్ కే గాయ కా దూధ్ డాల్ కే హల్దీ కుంకు అక్షిదా బేల్ ఫూల్ ఇక వై నారేల్ ఫోడ్తే లాయా డాల్ కే పూజా బనాతే
3: కై కు కర్తే విజయ్ సబ్
5: సబ్ కు అచ్చా రఖనా సబ్ కు ఠీక్ కు సబ్ జనే సబ్జీనే అచ్చా రేనా తబ్యత్ అచ్చా రేనా హర్ చీజ్ అచ్చా రేనా సబ్కు అచ్చా రేనా ఘర్ దార్ సబ్కు నహే వాళ్ళం కు భీ అచ్చా రేనా
3: ఏ యహాన్ పర్ కిత్నే సంవత్సర హై యే పుట్టా
5: యే పురానా హై బహుత్ జమానే సే యే బహుత్ పురానా హై జబ్ పైదా నహీ హుయే జబ్ సే థే అభీ
3: జబ్ సే హర్ సాల్ యే యే చాతే
5: హై యహాన్ కాతే
3: అబ్ ఘర్ కు జాకే క్యా కర్తే అబ్
4: ఘర్ కు జాకే ఏక్ పేట్ థోడా మిట్టీ డాల్ కే మిట్టీ పూరే ఘర్ మే షిఫ్టే सुख शांति घर में कुछ भी हरे तो मिट्टी से पूरा निकल जाता
3: चले. धन्यवाद,
5: नमस्कार.
3: సౌంది మరి కొంతమంది భక్తులతోని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
2: అప్పటి వరకు అయితే పాట నేను ఇద్దాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: పల్లత్ అశోక్ ఎవరితో మాట్లాడిస్తారు మరి విందాం. హలో,
1: శ్రవంతి.
0: చెప్పండి.
1: తిరిగాడే మైక్రోఫోన్ లో భాగంగా ఈ నాగుల పంచమి పండుగ సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం మనం గాంధీ పార్క్ లో ఉన్నటువంటి భీమన్న ఆలయం పక్కన పుట్ట దగ్గర ఉన్నాం. మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి బేబమ్మ ఇంకా పంచపూల గారు ఉన్నారు. మరి ఇక్కడ పుట్టకు పాలు ఎందుకు పోస్తారు, దాని ఎన్నుకున్నటువంటి మర్మం ఏమిటో వారి మాటలు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, ఎందుకోసం పుట్టకు పాలు పోస్తారు?
2: ఇంటి కోసం, సుఖ శాంతి కోసం, అందరి కోసం, అందరి విషయాలకు, మనకు మంచి కావాలా అని, అందరు బాగపడాలా, సంతోషము, పాలు పుట్టకు వయ్యాలని ఒక సంతోషం, ఒక పాత పాత నుంచి నడుస్తున్నది అన్నట్టే.
1: ఏమేమి ద్రవ్యాలు తీసుకొస్తారు ఇక్కడికి?
2: కొబ్బరికాయ పాలు పుట్నాలు అవన్నీ తీసుకుని అచ్చి కొబ్బరికాయ వచ్చి పాలు పుట్టకు వస్తారు. కానీ పాలు మాత్రం పాముకు మనం తాపలేదు, పుట్టకు పోయాలంటే పోయాలంటే బాగా మంది అంటారు మేము పోస్తాం అట్లా పోయాలంటే అట్లా ఉండదు, పుట్టకు వస్తే సంతోషమే మనకు అంతే తోషినట్లని. కొందరు అంటారు ఇట్లా పుట్టకే పోయాలని, ఒక మా తెలిసిన శాస్త్రాలు కాబట్టి
1: అంటే ఏం చేస్తారు కదా పోసిన తర్వాత. ఈ రోజు పుట్టకు పాలు పోసిన తర్వాత
2: పూజలు చేసుకోవాలా, దేవుడు కడగాల, పూజ చేయాల, ఇంటికి సంతోషం ఉండాలా, మనకు సుఖశాంతి ఇవ్వాలా, ప్రపంచం అంతా అందరు సుఖశాంతి కోసం ఇస్తాం.
0: హలో హలో, ధన్యవాదాలమ్మా.
1: ఇది శ్రవంతి. కొంతమంది భక్తుల అభిప్రాయాలు, తమ సుఖశాంతులు ఉండాలని, మరి వ్యవసాయదారులకు ఈ నాగదేవత హాని చేయకుండా ఉండాలని కూడా భక్తులు పూజిస్తున్నారని భక్తులు తమ తమ అభిప్రాయాలు తెలియజేసింది. మరి ఇది ఈఆర్టీ తిరిగాడే మైక్రోఫోన్ ద్వారా నాగుల పంచమి సందర్భంగా వివిధ భక్తుల వివిధ ప్రాంతాల నుంచి భక్తుల అభిప్రాయాలు.
0: భక్తుల అభిప్రాయాల్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు అశోక్. ఇవి ఇయలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కొంచెంసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
3: సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు వందే మాత్రం గేయాన్ని అవమానించారంటూ బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నిరసనలో భాగంగా పూర్తి వందే మాత్రం గేయాన్ని ఆలపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జింబాబ్వేలోని కరిబా సరస్సులో మోతాదుకు మించి ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ బోటు బోల్తాపడిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 84 చేరింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ బృందాలు 77 మందిని సురక్షితంగా రక్షించాయి. కాచిగూడ తిరుచానూర్ మధ్య వారాంతపు ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ నెల 20 నుంచి నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ తెలిపారు. గురువారం రాత్రి కాచిగూడలో బయలుదేరి శుక్రవారం తిరుచానూర్ చేరుకునే ఈ రైలు మళ్లీ అదే రోజు సాయంత్రం తిరుగు పయనమై శనివారం ఉదయం కాచిగూడ చేరుకుంటుంది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలో దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలను పారదర్శకంగా జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డార్విన్ టెస్టులో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 426 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 1 వికెట్ కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. నెదర్లాండ్లోని వేగనర్ స్టేడియంలో ఈ రోజు జరిగే FIH హాకీ ప్రపంచకప్ పూల్ డి 2వ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది. తొలి మ్యాచ్లో భారత్ 3-1 వేల్స్పై, ఇంగ్లాండ్ 4-1 పాకిస్తాన్పై గెలిచాయి. పూల్ టాప్ స్థానాన్ని నిర్దేశించడంలో ఈ విజయం 2 జట్లకు కీలకమని భావిస్తున్నారు. 2026 BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేటి నుంచి భారత్లో ప్రారంభం కానుంది. 2009 తర్వాత దేశంలో ఈ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇందులో పివి సింధు, లక్ష్యసేన్, సాత్విక్ చిరాగ్ జోడీ భారత్ తరపున పథకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి ఊపిరి చిత్రం కోసం హరిచరణ్ పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం గోపీ సుందర్.

మీరు విన్న ఆ పాట ఆ చిత్రం కోసం రమ్య, సాయి శివాని, రాహుల్ నంబియార్ పాడిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శతమానం భవతి చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, రమ్యా బెహ్రా, మోహన భోగరాజు పాడిన పాట, రచన శ్రీమణి, సంగీతం మిక్కీ జే మేయర్.

మీరు విన్న ఆ పాట ధ్రువ చిత్రం కోసం పద్మలత స్నిగ్ధి పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం హిప్ హాప్ తమిళ్. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి అలా మొదలైంది చిత్రం కోసం కళ్యాణి మల్లిక్ నిత్యామీనన్ పాడిన పాట, రచన అనంత శ్రీరామ్, సంగీతం కళ్యాణి మల్లిక్.

మీరు విన్న ఆ పాట సై చిత్రం కోసం ఎంఎం కీరవాణి చిత్ర పాడిన పాట. రచన శివశక్తి దత్త, సంగీతం ఎంఎం కీరవాణి. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఓ బేబీ చిత్రం కోసం నూత్ర మోహన్ పాడిన పాట. రచన భాస్కర్ పట్ల, సంగీతం మిక్కీ జే మేయర్.

0: ఏ బ్రదర్ అప్పమ్మ, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

మీరు విన్న ఆ పాట అలవైకుంఠపురంలో. చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి మంగిలిపాండు పాట రచన, కాసర్ల శ్యామ్ సంగీతం, ఎస్ఎస్ థమన్. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి తండేల్. చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి హరిప్రియ పాండు పాట రచన, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
1: హలో మామా. అరే రామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా భయ్ వచ్చేది?
0: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమేంది, నువ్వు మామూలుడు కాదే.
1: అరే దీనికేనా రా భయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్?
0: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
1: అరే ఏం మామా,
0: అటు చూడు, అన్ని పట్టించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
1: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ కా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడెలా? బిడ్డ కడుపు నింపు లేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిన్ తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిన్ తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
4: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
4: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
4: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
6: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
4: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
6: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
5: ఏందయ్యా ఎడిపోతున్నావు?
4: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
7: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి మిరాయ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం హరి.

0: అంత ఛాయా.
1: హలో
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
3: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
3: బాబాయ్, కొంప తీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
3: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
3: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
4: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి టిమ్స్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. దీంతో ఆసుపత్రి నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ విమర్శించింది. కేసీఆర్ హయాంలో 2,679 కోట్లతో శంకుస్థాపన చేసిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను పూర్తి స్థాయి వసతులు, తాగునీరు కల్పించకుండానే హడావిడిగా ప్రారంభిస్తున్నారని, ఉచిత వైద్యానికి బదులు ఫీజులు వసూలు చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ముసాయిదా జాబితాలో ఓటర్ల వివరాలు, తొలగింపులు, మార్పులు, అభ్యంతరాలు, క్లెయిమ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్తీ ఆహారం, నకిలీ మందులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తెచ్చిన టీఎస్ సేఫ్ చీఫ్గా ఐపీఎస్ అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాల వల్ల విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. యూజీసీ నెట్ పరీక్షలలో 3 పేపర్లు రద్దు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పరీక్ష రాసిన అభ్యర్థులు రద్దు వల్ల సెప్టెంబర్లో మళ్లీ రాయాల్సి రావడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా అశోక్ధామ్ శివాలయంలో శ్రావణమాసం 3వ సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 7 మరణించగా పలువురు గాయపడ్డారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ అయింది. 3వ రోజు ఆట మొదలైన కొంతసేపటికే భారత్ మరో 2 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 36 పరుగులతో క్రీజులో ఉంది. 2026 బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నేటి నుంచి భారత్లో ప్రారంభం కానుంది. 2009 తర్వాత దేశంలో ఈ టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇందులో పీవీ సింధు, లక్ష్యసేన్, సాత్విక్ చిరాగ్ జోడి భారత్ తరపున పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

జాతి రత్నాలు ఈ చిత్రంలోని పాట రామ్ మిర్యాల పాడగా విన్నాం. సాహిత్యం రామ్ జోగేష్ శాస్త్రి గారు, స్వరకల్పన రాధన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

35 చిత్రం కోసం జావీద్ అలీ పాడిన పాట విన్నారు. శ్రీమణి సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ కల్పన.

0: అంత ఛాయా.
1: హలో
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని కట్టమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
3: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్ కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
3: బాబాయ్, కొంప తీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
3: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా. ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
3: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. 1939 నెంబర్కి ఫోన్ చేయాలే.
4: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

ఆరాధన చిత్రం కోసం సుశీల పాడిన శ్రీశ్రీ గారి గీతమది ఎస్ రాజేశ్వరరావు గారు స్వరకల్పన. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహమ్మద్ రఫీ పాడిన పాట, ఈ చిత్రం ఆరాధనే.

0: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, ఈ డెకరేషన్ ఏంటి, వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
1: హలో మామా. అరే రామామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా అబ్బాయి వచ్చేది.
0: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమేంది, నువ్వు మామూలుడు కాదే.
1: అరే దీనికేనా రా అబ్బాయి, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అదిరిపోతుంది. 50 ఐటమ్స్.
0: ఏంటి 50 రకాల? అరే ఇట్రా ఒకసారి.
1: అరే ఏం మామా,
0: అటు చూడు, అన్ని వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా, ఎంత వృధా అవుతుందో చూడు.
1: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్ కా సవాల్ ఇది.

0: అయ్యో, ఇప్పుడెలా? బిడ్డ కడుపు నింపు లేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిను తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిను తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నులు కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జే వంశీధర్ గారి సంతూర్ వాదనం విందాం. వాద్య సహకారం తబలా శ్రీ పి మురళి, తాన్పుర శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్. వినండి వంశీధర్ గారి సంతూరు వాదనం.

మౌన పోరాటం సినిమా అఖండ విజయం సాధించడంతో వినోద్ కుమార్ కు తెలుగులో హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. అలా అడవిలో అభిమన్యుడు, నేటి దౌర్జన్యం, నవయుగం, జడ్జ్మెంట్ అలా కొన్ని సినిమాల తర్వాత 1990లో కర్తవ్యం మూవీ ఆల్ టైమ్ హిట్ గా నిలిచి అటు విజయశాంతికి ఇటు వినోద్ కుమార్ కు గొప్ప పేరుతో పాటు టాప్ హీరోగా చేసిందన్నమాట 90వ దశకం ఆరంభంలో.

హీరోగా వినోద్ కుమార్, 90లో యువ హీరోగా ప్రేమికుల హృదయాలందు వచ్చిన కథానాయకులుగా, కుటుంబ కథా చిత్రాల నటులుగా విపరీతంగా క్రేజీ సంపాదించుకున్నారు. 1991లో దర్శకులు దాసరి నారాయణరావు హీరోగా, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో మెయిన్ రోల్లో సహాయ నటులుగా యమున ఐశ్వర్యలతో తీసిన సంచలన చిత్రం మామగారు. ఈ మూవీ ప్రభావం అదరగొట్టారన్నమాట. ఆ సినిమాలో ప్రతి పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, అలా తెరకెక్కించారు దర్శకులు. అయితే ఈ మూవీలో వినోద్ కుమార్ చేసిన

ఉన్నటువంటి నటన అసలు అంత ఇంత అని కాదు, చాలా అద్భుతంగా మెస్మరైజ్ చేశారనమాట అందరినీ కూడా. అల్లుడు తా మామగారు మెచ్చిన అల్లుడుగా, తర్వాత చాలా గమ్మత్తుగా ఉంటుందన్నమాట ఆ మూవీ. అందరినీ కూడా కంటతడి పెట్టించింది. ఆ దాసరి నారాయణరావు ఆ పాత్రలో పాత్రకి జీవం పోశారనమాట. ప్రతి కుటుంబాన్ని కదిలించారు, ప్రతి మనసును కదిలించారనమాట. ఆ సినిమాతో ఆయన కెరీర్ మాంతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఉత్తమ సహాయ నటులుగా ఆయనకు నంది అవార్డు వచ్చింది.

తెలుగు అగ్ర హీరోలతో విజయాలతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుతో దూసుకెళ్లారు వినోద్ కుమార్ గారు. తన సమకాలీన హీరోలకు పోటీగా కాకుండా ప్రతిభతో మంచి వాతావరణంలో సినిమాల్లో నటించి ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా కట్టుకున్నారు. అయితే వినోద్ కుమార్ ఖాతాలో మరో సెన్సేషనల్ మూవీ సీతారత్నం గారి అపాయి రోజా ఇందులో హీరోయిన్. ఇందులో అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ సీన్స్ ఉంటాయి. అయితే సినిమా పాటలు కూడా సూపర్ డూపర్ హిట్. కాకపోతే అందులో వీరిద్దరి కాంబినేషన్లో వినోద్ కుమార్ అండ్ రోజా తో కలిసి చేసినటువంటి చిత్రీకరించినటువంటి ఆ పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పాటగా నిలిచిపోయిందన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది లిరికల్గా, మ్యూజిక్ పరంగా, తర్వాత గానం పరంగా. ఇవన్నిటిని చూసినా కూడా కొంచెం చిత్రీకరణ కొంచెం శృంగారపూరితంగా అనిపించినప్పటికీ పాట మాత్రం సూపర్ డూపర్గా ఉంటుంది.

తన సినీ కెరీర్లో 13 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్గా తానే చెప్పుకున్నారు. కారణం, ఆయన సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు కాబట్టి. శ్రీకాంత్, జగపతి బాబు, సుమన్, రాజేంద్ర ప్రసాద్, సురేష్ లాంటి హీరోలు తన జనరేషన్ వారే అయినప్పటికీ తాను ఎన్నడూ కూడా వారితో పోటీగా నిలవలేదని, పోటీలో ఫీల్ అవ్వలేదని చెప్పేసి ఆయన్నే చెప్పుకున్నారనమాట ఓ ఇంటర్వ్యూలో. అందరి సక్సెస్ను కూడా చూశారు, అందరి సక్సెస్ను ఇష్టపడ్డారు, వారి సక్సెస్ను కూడా తన సక్సెస్గా భావించారు. అంత మంచి మనస్తత్వం ఉన్నటువంటి హీరో అనమాట. 1963 ఏప్రిల్ 1 జన్మించిన వినోద్ కుమార్ తెలుగులో 110 సినిమాలకు పైగా నటించారు. అలాగే తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో కలిపి దాదాపు 150 సినిమాలకు పైగానే నటించారనమాట. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. మధ్యలో కాస్త గుడ్ బై చెప్పినట్టే అనిపించినప్పటికీ కొంతమంది సినీ ప్రేమికులు, సినీ నిర్మాతలు, సినీ ప్రొడ్యూసర్స్ వల్ల మళ్లీ సినిమాల్లో నటిస్తూ ఉన్నారనమాట. అది ఆయనకు సినిమా, తెలుగు సినిమా పట్ల ఉన్నటువంటి గౌరవం, తర్వాత తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించినటువంటి ఆ మమకారం, చూపించినటువంటి ఆ ప్రేమకు ఆయన మళ్లీ సినిమాలో ఎంట్రీ ఇచ్చారనమాట. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ నడుస్తూ ఉంది. మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటూ ఇది ఇవాళ గుర్తుకొస్తున్న కార్యక్రమంలో యాక్టర్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన వినోద్ కుమార్ గారి సినీ జైత్రయాత్ర గురించి

0: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 32 సెకండ్లు. కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు మంచి కంటెంట్ అనమాట. అందరూ తెలుసుకోవాల్సినటువంటి, గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎంత విద్యావంతులమైనప్పటికీ, ఎంత పెద్ద ఉద్యోగంలో ఉన్నప్పటికీ, ఎంత పెద్ద వ్యాపారస్తులమైనప్పటికీ, లేకపోతే దేశాలు దేశాలు ఏలుతున్న రాజులమైనప్పటికీ, లేకపోతే సామ్రాజ్యాలను ఏలుతున్నటువంటి ఇంకా గొప్పవాళ్ళం అయినప్పటికీ, మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే సామాజిక స్పృహ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏమంటారు, ఉండకపోతే ఎలా మరి? ఎస్, ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

ఆవార సినిమా కోసం కార్తీక్ సారథి పాడిన భువనచంద్ర గీతాన్ని విన్నారు. సంగీతం యువన్ శంకర్ రాజా. మనం చైతన్యస్ఫూర్తి కార్యక్రమం వింటున్నాము. సమాజంలో మార్పు తెచ్చి ప్రజలను, మన చుట్టూ ఉన్న వారిని చైతన్యవంతులను చేసే ప్రధాన అంశం సామాజిక స్పృహ. ఈ సామాజిక స్పృహ లేకపోతే అభివృద్ధి అనే కాదు, మొత్తం వ్యవస్థ అడవి కాచిన వెన్నెల్లా ఉంటుంది. అందుకే మనిషి మనిషిగా మరింత విశాల హృదయంతో చాలా అంశాలలో ఈ సామాజిక స్పృహ కలిగి ఉండాలి. ఈరోజు మరి మనం ఆ అంశం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఎన్నెన్నో అంశాలు నేర్చుకుంటూ ఉంటాము, గొప్పవాళ్ళం అవుతూ ఉంటాము, కానీ కొన్ని విషయాల పట్ల మనం అజాగ్రత్తగా ఉంటాము, కొంతమందిని మనం అవేర్నెస్ చేయలేకపోతూ ఉన్నాము. కారణం ఏంటి అంటే ఈ సామాజిక స్పృహ అనేది లేకపోవడం వల్లే అప్పుడప్పుడు. అందుకనే మన బాధ్యత ఏంటో, మనం ఏం చెయ్యాలో, మనం ఏం చెయ్యకూడదో, ఎంతమందిని మనం మార్చాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇవి ఎంతమందికి ప్రయోజనం చేకూరుతుంది, వీటి వల్ల ఎలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు, ఎలాంటి ప్రమాదాలలో పడకూడదు అనే విషయాలు మనం అప్పుడప్పుడు ఈ సామాజిక స్పృహను మనం తట్టి లేపినట్లయితే ఇంకొంచెం బాధ్యతాయుతంగా ఉంటారు. తన చుట్టూ ఉన్నటువంటి సొసైటీని ఇంకా అందంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే అంశం గురించి మరింత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

కార్యక్రమంలో మీరు విన్న పాట వసంతం సినిమా కోసం ఉదిత్ నారాయణ సుజాత కలిసి పడిన డ్యూయెట్. అది గీత రచన వేటూరి సుందరమూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. మనం చేతన స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాం. ఇందులో సామాజిక స్పృహ, దాని యొక్క పని ఏంటి, అది ఏం చేస్తుంది అనే అంశం గురించి అవగాహన కోసం. నిజంగా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు సొసైటీలో చాలా మంది ఉంటారు. వారి వల్లనే సొసైటీ ఇలా ఇంత అందంగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పాలకులు, అధికారులు ఎలాగో ఈ సామాజిక స్పృహం కలిగి ఉంటారు, కానీ ఒక పౌరుడిగా మనకు ఉండాల్సినటువంటి బాధ్యతల్లో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగం అన్నమాట, ముఖ్యమైనటువంటి విధి అన్నమాట. కారణం ఏంటి అంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. ఇలాంటివి బోలెడని ఉంటాయి, మీకు అందరికీ తెలిసినవి. మనం అలా దారిలో వెళ్తూ ఉన్నామనుకోండి, ఎక్కడో చోట ఏదో ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఒక మానవతావాదంతో, మానవత్వంతో మనం కనీసం వారికి ఒక చిన్న ఆపదలో ఉన్నారు అని ఆలోచించి మనకు తోచిన సహాయం చేస్తే అది నిజంగా ఒక పౌరుడిగా మనకంటూ ఒక సంతృప్తిని ఇస్తుంది అన్నమాట. దానివల్ల ఫలితం ఏముంటుంది, దాని ద్వారా ఏం జరుగుతుంది అనేది పక్కనెట్టాలి. సో మనకు చూపించాల్సినటువంటి మానవత్వం అనేది ఖచ్చితంగా చూపించాలి. ఇలాంటివి చిన్న చిన్న అంశాలను, మన చుట్టూ ఉన్నటువంటి చెత్త చెదారమంతా కూడా పేరుకుపోతుంది. ముందుగా ఇది వర్షాకాలం. సో ఈ వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు పడతామో అందరికీ తెలిసింది, కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. సో ఇలాంటి సందర్భంలో మన కిం కర్తవ్యంగా ఏం చేయాలి అనేది మన కళ్ళ ముందు కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. నాకెందుకులే అని చెప్పేసి కొంతమంది ఉంటారు, కానీ మనం వాళ్ళ గురించి వాళ్ళని కూడా చైతన్యపరిచే పని అన్నమాట ఈ కార్యక్రమం. సో ఈ టాపిక్ కాబట్టి మనము ఎంతవరకు ఇలాంటి అంశాల పట్ల ఏలాగా బాధ్యతగా ఉన్నాము అనేది మనం చూసుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. సామాజిక స్పృహ కేవలం బాధ్యత అనుకుంటే పొరపాటే. నిన్ను నడిపించే ప్రాణవాయు రక్షణ అంటే మనల్ని మనం రక్షించుకునే కర్తవ్యం అన్నమాట.

సామాజిక వికాసం, అభివృద్ది, మేధాశక్తి, శాస్త్రీయ వనరులు, ఎదుగుదల లాంటి ఎన్నో రంగాలకు గొడ్డలిపెట్టు లాంటిది మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలను సమూలంగా నిర్మించాలి. ఆ నమ్మకాలను పాటించే వాళ్లను కూడా మనం అవగాహన పరచాలి, వాళ్ళని వారికి చైతన్యపరచాలి. వారిని అశాస్త్రీయ అవాస్తవ వాదనలు ప్రజలను చైతన్యపరిచి మరి వాస్తవంలో జీవించేలా చేయాలి ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. ఇది నిజం చెప్పాలంటే ప్రతి వ్యవస్థలు సామాజిక స్పృహ అంటూ లేకపోతే అది అక్కడే స్తబ్దుగా ఉంటుందన్నమాట. చైతన్యహీనంగా మూర్ఖత్వపు గోడల్లో ముసిగేసినట్లు ఉంటుంది. కులమత వివక్షత రూపమాపాలి, బాలకార్మిక వ్యవస్థలను నిషేధించాలి. ఇంకా ఇవన్నీ ప్రధాన అంశాలన్నమాట. వర్షిప్ నీటిని కాపాడుకోవాలి, చెట్లను పరిరక్షించుకోవాలి, అడవులను కాపాడు

వాడుకోవాలి, జంతు రక్షణ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, కాలుష్య కారకాలను నిర్మూలించాలి, నీటి వృధాను అరికట్టాలి, ఇంకా చాలా అనమాట. ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కనపడుతూ ఉంటుంది మనకి. ఏదైతే మనకు ఇది తప్పు, ఇది దీనివల్ల మేలు జరగదు అని అనుకున్నప్పుడు దాన్ని మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి, చైతన్యపరచాలి, పబ్లిక్ని దాని నుంచి మనం ఒక మేలు జరిగేలా చేయాలన్నమాట. ఇలా మనకు కొన్ని అంశాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సామాజిక స్పృహను కలిగి ఉండడంతో పాటు ప్రజలను చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత పౌరులుగా మనందరికీ ఉంటుంది. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. మీరు వింటున్న పాట మిరాయి సినిమా నుంచి. అంతకుముందు కోర్టు సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం సరిగ్గా 12:30 తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతిశక్తిలో భాగంగా సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఆమోదం కోసం పంపాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ద అశోక్ ధామ్ ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాలే అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం త్వరలోనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును ప్రారంభిస్తూ మంత్రి మాట్లాడుతూ బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను సంబంధిత అంశాలు సిఫార్సులను పరిశీలించి ఈ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఈ సదస్సులో ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ ఆర్థిక సంస్థల అధిపతులు పాల్గొని బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లోని కీలక ప్రాధాన్యతలు అభివృద్ది అంశాలపై చర్చిస్తున్నారు.
2: On the basis of a well-researched set of documents which have been shared with you in advance, will hopefully provide that substantive meat for the committee to also look at. So the committee would probably have that material before them, even as they deliberate. And even as they deliberate to give us their thoughts and also the recommendations which will help us to clearly understand where the committee wants India to go towards Vikasit Bharat and in that the role of banks.
1: PM Gati Shaktula Bhaganga ipadavaraku sumaru 18,66,000

0: కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆమోదం కోసం సిఫార్సు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. వీటిలో 256 ప్రాజెక్టులు మంజూరు కాగా ప్రస్తుతం 198 ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అమలులో ఉన్నాయని ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమాపేశంలో చెప్పారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఏకతాటుపైకి తీసుకురావడానికి సమగ్ర ప్రణాళికగా, అలాగే మౌలిక వసతుల ప్రాజెక్టుల సమన్వయ అమలును నిర్దారించడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దిని పర్యవేక్షించడానికి జియోస్పేషియల్ డేటా, శాటిలైట్ ఇమేజరీ, ఏపీఐ ఇంటిగ్రేషన్ ని ఉపయోగించి డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో వివిధ మంత్రిత్వ శాఖలను, రాష్టాలను సులభతరం చేయడం గతిశక్తి లక్ష్యమని ఆ శాఖ తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు పాట్నాలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఈఎల్సీ 2.0 ప్రారంభిస్తారు. పౌరులకు ఎన్నికల అవగాహన, డిజిటల్ భాగస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ఈఎల్సీ 2.0 అందుబాటులోకి తీసుకువస్తున్నారు. యువతకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎన్నికల సంఘం 2018లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లను ప్రారంభించింది. ఈఎల్సీ 2.0 కింద రానున్న 6 నెలల్లో దేశవ్యాప్తంగా 15 లక్షల పాఠశాలలు, 70,000 కళాశాలలు, 1420 విశ్వవిద్యాలయాల్లో ఈఎల్సీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లడఖ్, జమ్మూకాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో సెన్సెస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూకాశ్మీర్ లడఖ్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సనత్నగర్లో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాలు నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ఐసీయూ పడకలతో సహా మొత్తం 1082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబులకు సరఫరా చేసే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ద అశోక్ ధామాలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు శ్రావణ మాసం 3వ సోమవారం కావడంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ మార్గంలోకి ప్రవేశించారు. అక్కడ కూలిన ఒక విద్యుత్ స్తంభం నుంచి కరెంటు ప్రవహిస్తుందనే పుకారు వ్యాపించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపడి ఒకరుపై ఒకరు పడి ఈ విషాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే లఖీసరాయ్ సదర్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి స్థానిక పరిపాలన యంత్రాంగం సేవలు అందిస్తుందని మోదీ తెలిపారు. ఈరోజు అమరవీరుడు మదన్లాల్ ధింగ్రా వర్ధంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. మదన్లాల్ ధింగ్రా జీవితం అసమాన ధైర్యం, అకుంఠిత దేశభక్తి, నిస్వార్థ సేవకు ప్రతిరూపమని సామాజిక మాధ్యమ పోస్టులో బిర్లా పేర్కొన్నారు. సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ దేశ స్వాతంత్ర్యం కోసం మదన్లాల్ ధింగ్రా విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. లండన్లో నివసిస్తున్న కాలంలో కూడా భారత దాస్యానికి వ్యతిరేకంగా గళమెత్తారని స్పీకర్ గుర్తు చేశారు. వారు చేసిన త్యాగం ఆనాటి యువతలో స్వాతంత్ర్య కాంక్షను, ఆత్మగౌరవాన్ని, దేశభక్తిని మరింత రగిల్చిందని, అది ఇప్పటికీ నేటి యువతకు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయని ఓం బిర్లా పేర్కొన్నారు. ఈ రోజు నాగపంచమి సందర్బంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ప్రకృతి పట్ల భక్తి, సమస్త జీవుల పట్ల దయ, అలాగే సహజీవన భావనలు ఎల్లప్పుడూ అంతర్భాగంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ బెంగాల్లోని బంకురా, జరిగ్రామ్, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గాలే అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. మ్యాచ్ మూడో రోజు ఆటలో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో రాణించగా కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు భోజన విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. శ్రీలంక ఇంకా 363 పరుగుల వెనుకంజలో ఉంది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలు దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఈ సాయంత్రం జరిగే పూల్ డి 2 మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. నెదర్లాండ్స్లోని అమ్స్టెల్ వీన్లోని వాగనేర్ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలముల ప్రకారం సాయంత్రం 6:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతిశక్తిలో భాగంగా సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆమోదం కోసం పంపాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 27 సెకండ్లు. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

ఫంకీ సినిమా కోసం సంజిత్ ఎగ్డి రోహిణి పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. ఇప్పుడు విందాము భీమ్స్ శిశిరులు సంగీతంలో కెఏ అనుదీప్ రాసిన పాట

లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో మీరు విన్న పాట ఆంధ్రే కింగ్ తాలూకా సినిమా కోసం అనిరుద్ధ్ రవిచంద్రన్ పాడింది. ఇప్పుడు విందాం లిటిల్ హార్ట్స్ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి బృందం పాడిన పాట.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.8.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సనత్ నగర్ లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కళ్యాణ లక్ష్మి షాదే ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 22A భూముల సమస్యను జాప్యం లేకుండా పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఈవేళ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల కానుంది. వరంగల్ గడ్డకు గొప్ప చరిత్ర, పోరాట స్ఫూర్తి, ప్రజా చైతన్యం ఉన్నాయని, వరంగల్ అభివృద్దికి చిత్తశుద్దితో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో నిన్న సాయంత్రం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. అంతకుముందు ముఖ్యమంత్రి దాదాపు 484 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. పరకాలలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్టంపై భారీగా అప్పుల భారాన్ని మిగిల్చినప్పటికీ ప్రజాప్రభుత్వం సంక్షేమం అభివృద్దిని ఏకకాలంలో ముందుకు తీసుకువెడుతోందని అన్నారు. రాష్ట ఆర్థిక పరిస్థితులను క్రమబద్దీకరిస్తూనే రైతులు, మహిళలు, నిరుపేదలు, యువత, అణగారిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.
1: 32 నెలల్లో వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చే విద్యుత్ కు 30,000 కోట్ల రూపాయలు. ఈ రోజు రైతుల ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారం మోసింది. మొత్తంగా రైతుల కోసం 1,70,000 కోట్లు ఈ 30 నెలల ప్రభుత్వంలో రైతుల కోసం ఖర్చు పెట్టినం.
0: హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ప్రారంభిస్తారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1,082 పడకలు, వాటిలో 300 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు పరీక్షల నమూనాలను వెంటనే తరలించే AI ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా

ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హయాంలో నిర్మాణాలను ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ ప్రచారం కోసమే వాడుకుంటోందని హరీష్ రావు విమర్శించారు. 1000 కోట్లతో కట్టిన ఆసుపత్రిని కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం శోచనీయమన్నారు. రాజకీయ కక్షతో పనులు ఆలస్యం చేయకుండా టిమ్స్ వరంగల్ మల్టీ స్పెషాలిటీ, నిమ్స్ కొత్త బ్లాకుల నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పేదల నుంచి ఫీజులు వసూలు చేయకుండా ఆసుపత్రిలో పూర్తి ఉచిత వైద్యం అందించాలని స్పష్టం చేశారు. జాతీయ గేయం వందే మాతరంను కాంగ్రెస్ అగ్రనేతల అసహనం నిర్లక్ష్యంతో అవమానించడం దేశ ద్రోహ చర్యని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎం రామచంద్రరావు విమర్శించారు. స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరిపోసిన పవిత్ర గేయాన్ని అగౌరవపరిచినందుకు కాంగ్రెస్ నాయకత్వం యావత్ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అడవుల్లో నక్సల్స్ అనంతం చేస్తుంటే అర్బన్ నక్సల్స్ నగరాల్లోని విశ్వవిద్యాలయాలను అడ్డాగా చేసుకుని యువతలో దేశ వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సమగ్రత ఐక్యతను దెబ్బతీసేందుకు జరుగుతున్న ఇటువంటి కుట్రలను విద్యార్థి లోకం అప్రమత్తమై తిప్పికొట్టాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. హైకోర్టు తీర్పును సక్కుగా చూపి పేదల కండగా ఉన్న ఈ పథకాలను ఎత్తివేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని సూచించారు. ప్రభుత్వం మోసపూరిత వైఖరికి నిరసనగా ఈవేళ రాష్ట వ్యాప్తంగా నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఆందోళన చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2014లో కేసీఆర్ ప్రారంభించిన ఈ పథకాలు పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయని, కోవిడ్ సంక్షోభంలోనూ లక్షలాది కుటుంబాలకు సహాయం అందించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ కుట్రలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ లోపభూయిష్ట జీవోల వల్లే హైకోర్టు స్టే ఇచ్చిందని, ఆ స్టే ఎత్తివేతకు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించనున్నామని చెప్పారు. ప్రజాధనాన్ని పారదర్శకంగా గ్రీన్ ఛానల్ ద్వారా పేదలకు అందిస్తున్నామని వివరించారు. అలాగే రేపు ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని కూడా వెల్లడించారు. ఈ రోజు జరగవలసిన కృష్ణానది యాజమాన్యం బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందువల్ల వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడంతో కేఆర్ఎంబీ నేటి సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు 2 రాష్ట్రాలకు బోర్డు సమాచారం ఇచ్చింది. ఎస్ఏఆర్ ప్రక్రియలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నట్టు కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. ప్రతి ఓటరు తమ పేరు, చిరునామా తదితర వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా తప్పులు, అభ్యంతరాలుంటే ఎన్నికల అధికారులను సంప్రదించి సవరించుకోవచ్చని చెప్పారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తూ పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నిషేధిత 22A భూముల జాబితాలో ప్రైవేట్ ఆస్తులు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు చేశారు. 22A నేపథ్యంతో ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా జాప్యం లేకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నిషేధిత జాబితాలోకి ఆ భూమి ఎందుకు వచ్చిందో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో నిజమైన హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములను కాపాడాలని ఆదేశించారు. త్వరలోనే ప్రజల ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సోమవారం నిర్వహిస్తున్న మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తులతో ఎంపీడీఓ కార్యాలయాలకు చేరుకుంటున్నారు. సిరిపూర్ ఎంపీడీవీ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రసాద్ కు అనాథ పిల్లలు తమకు ఆశ్రయం కల్పించాలంటూ వినతి పత్రం సమర్పించారు. ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో మాత్రమే ప్రజావాణి ప్రతి సోమవారం కొనసాగుతుండగా రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. దీంతో మండల స్థాయి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉంటుందని ఎంపీడీఓ చెప్పారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నామని, త్వరలోనే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 14 ఏళ్లుగా ఛార్జీలు పెరగకపోవడం, పెరిగిన నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులపై భారం పడకుండా ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అలాగే పెట్రోల్ డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఒక్కో ఆటోకు 150,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలియజేశారు. రాష్టంలో ఈవేళ 2,64,87,214 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ జాబితా విడుదలవుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు రాజకీయ పార్టీలతో సీఈఓ సమావేశమై ముసాయిదా తదుపరి ప్రక్రియపై వివరణిస్తారు. సాయంత్రం 4:30 గంటలకు మీడియా సమావేశం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 73 లక్షల ఓట్లు తగ్గగా ఎన్యూమరేషన్ ఫాలో ఇచ్చిన వాళ్ళు

వారు 92 లక్షల మందికి నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు పొందిన ఓటర్లు ఈసీ నిర్ణయించిన 12 రకాల పత్రాల ద్వారా తమ అర్హతను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా నాగుల పంచమి పర్వదిన వేడుకలు భక్త శ్రద్దలతో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఆలయాల భక్తులతో పోటెత్తే మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో నాగుల పుట్టల వద్దకు చేరుకుని పాలు, పసుపు, కుంకుమ పువ్వులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పాకృతి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తూ తమ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, సర్పదోషాల నుంచి ఉపశమనం లభించాలని భక్తులు వేడుకున్నారు. మంచిర్యాల జిల్లాలో నాగుల పంచమి వేడుకలు భక్త శ్రద్దలతో జరుగుతున్నాయి. మందమరి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. వెంకటేశ్వర స్వామాలయం, శివాలయం, రామాలయాల్లో నాగదేవతలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలలోని గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలు భక్త శ్రద్దలతో జరుపుకుంటున్నారు. పుట్టల్లో పాలు పోసి ముక్కులు చెల్లించుకుంటున్నారు. వేములవాడ భీమేశ్వర స్వామాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ప్రజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నాగసుబ్రహ్మణ్య స్వామాలయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, సోనేరావు దంపతులు, కాగజ్ నగర్ పట్టణంలో ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నాగుల పంచమి ప్రతి ఇంట్లో కాంతులు విరజిమ్ముతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పుట్టల దగ్గరకు వెళ్లి పాలు పోసి నైవేద్యాలు పెట్టి తమ కోరికలు నివేదించారు. నాగుల పంచమి కావడంతో జిల్లాలోని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. రాష్ట్రంలో ఈవేళ రేపు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి విస్తరించడం వల్ల ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా గడిచిన 24 గంటల్లో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సనత్ నగర్ లో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 22A భూముల సమస్యను జాప్యం లేకుండా పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టంలో ఈవేళ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటే 36 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.
1: సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
0: ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం వివిధ భారతి షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన శ్రోతలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం అన్నమాట. శ్రోతలందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అయితే సమాధానం తెలిస్తే మాత్రం వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసేటప్పుడు సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు ఇవి మాత్రమే టైప్ చేస్తే అందరి పేర్లు చదవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది శ్రోతలు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, షోలో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా, సంతోషంగా మా టాలెంట్ ని మేము చూపించాలి అని చెప్పేసి అనుకుంటారు. చూపించడం కాదు, మనకున్న నాలెడ్జ్ ని మనం ప్రదర్శించడం తప్పు కాదు. అది చాలా ఇతరులకు ప్రేరణ కలిగించేటువంటి అంశం అన్నమాట. అలా ప్రేరణగా నిలుస్తూ ఉన్నారు మా అభిమాన శ్రోతలు. ప్రశ్న వచ్చేస్తుంది, అత్యధిక చంద్రులున్న గ్రహం ఏది? అత్యధిక చంద్రులున్న గ్రహం ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయే లోపు

షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట భారతీయుడి సినిమా కోసం హరిహరన్ హరిని పాడిన భువన చంద్ర గీతమది, సంగీతం ఏఆర్ రెహమాన్. షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, అత్యధిక చంద్రులున్న గ్రహం ఏది అని ప్రశ్న వేశాం. ఇది సాధారణంగా అందరికీ తెలిసినటువంటి సమాధానం. శ్రోతలు మరింత ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తూ సమాధానాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి తేలికైన ప్రశ్న వేయడం జరిగింది. దీనికి రెస్పాండ్ చాలా రెస్పాండ్ అయ్యారు, చాలా మంది రెస్పాండ్ అయ్యారు. మంచి మీ స్పందన చూస్తుంటే మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే మరి సమాధానం, సరైన సమాధానం పంపిన వాళ్ళ శ్రోతల పేర్లందరూ చదివే ప్రయత్నం చేస్తాను. తోట సంతోష పుత్తంగల్ నిజామాబాద్ జిల్లా నుంచి, బాలకృష్ణ నర్సంపేట నుంచి, ఎర్రన్న హుజూరాబాద్ నుంచి, చింపపేట నుంచి రాధ, డబ్బుసేట్ బెల్లంపల్లి నుండి వెంకన్న, ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుండి, తర్వాత హుజూర్నగర్ కరీంనగర్ నుంచి బరిగె గట్టన్న, జక్రంపల్లి నుంచి అరుణ రాజేందర్, ఇంకా నందిపేట నుంచి వెంకటేష్, అరుణ పద్మనాభ మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ, చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి, ఇంకా వేముల నరసింహరావు నిజామాబాద్ జిల్లా నుంచి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి, వీరు కీసర మండలం గోధుమకుట్ట గ్రామం నుంచి, బండి కృష్ణ గౌడ్ మాధవి ఆంజనేయులు పోచంపల్లి నుండి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, వీరు బీరెల్లి శ్రీనివాస్ విజయలక్ష్మి షాపూర్ నగర్ నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి, జనార్దన్ సుభాషిణి వీరు ఎక్కడి నుంచి అంటే సుచిత్ర నుండి వారు సమాధానం చేశారు. కనకారావుపేట నుండి మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా, ఇంకా వారి కుటుంబ సభ్యులు తరుణ్, శివబాబు మోతీనగర్ హైదరాబాద్ నుంచి, కృష్ణకుమారి ఫ్రం ఖమ్మం నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, రాధా కుమారస్వామి మహాలక్ష్మి రియాన్స్ ఆర్మూర్ నుండి, పుట్టపాక మిర్యాల తిరుమలమ్మ ఆండాలు మధుకర్ నందిపేట నుంచి, నిర్మల్ నుండి ఎడ్బిడ్ నుండి మేరా సాయిలు, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ చిన్ను వారి కుటుంబ సభ్యులు, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి, శేషు మాధవి కైకలూరు నుండి, అమనగుర్తి నుంచి ఉమ్మేది లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా నుంచి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగ్న రామ్ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి, ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, కెవీ రావు శ్రీనివాసరావు ఖైరతాబాద్ నుండి, గోపి దేవరకొండ వీరు ఎక్కడి నుంచి అంటే వారు మరి ఎక్కడి నుంచి సమాధానం, దోర్నాల బాలరాజు వనసలపురం హైదరాబాద్ నుండి, ఇంకా ఆదిలాబాద్ నుంచి సంధ్య, న్యావనంది నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య, ఫరీద్ రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో. వీరందరికీ కూడా అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి. సరైన సమాధానం, అత్యధిక చంద్రులున్న దేశ గ్రహం శని గ్రహం అన్నమాట, ఇది సరైన సమాధానం. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, పాట అయిపోయేలోపు మీరు సమాధానం పంపాలి. బ్రేవ్ న్యూ వరల్డ్ నవలను రాసిన రచయిత ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. నిజానికి ఏంటంటే తక్కువ సమయంలో ఆన్సర్ ఎవరైతే చేస్తారో వారు నిజంగా నాలెడ్జ్ ఉన్నవాళ్లు అన్నట్టుగా అనుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఎందుకంటే ఏఐ మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి, సరే మనం మీ ఉత్సాహాన్ని కాదనలే, మీ సంతోషమే మా సంతోషం కాబట్టి ఇన్ టైంలో పంపే ప్రయత్నం చేయండి. మరో పాట వచ్చేస్తుంది, మంచి హిట్ సాంగ్, శుభాకాంక్షలు మూవీలోంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు శ్రోతలు చాలా ఉత్సాహంగా, చాలా మంది శ్రోతలు, మనం ఫిగర్ చెప్పడం కరెక్ట్ కాదు కానీ లెక్కకు మించి శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారందరికీ స్పెషల్ థ్యాంక్స్.

సరైన సమాధానం పంపిన వాళ్ళ పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. మీ సమాధానం పంపేటప్పుడు మీ పేరు, మీ ఊరి పేరు, తర్వాత సమాధానం ఇది మాత్రమే పంపితే మనం నెట్ కొంచెం చాలా స్పీడ్గా చదవడానికి, అందరి పేరు చదవడానికి అవకాశం ఉంటుంది. నిజామపేట్ గణేష్ వేదవతి, నిజామ పదవీకుల బజార్ నుంచి మురహరి యశోద, భూమిదేని లక్ష్మణ్ కరీంనగర్ జిల్లా నుంచి పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుంచి, మధుకర్ నందిపేట నుండి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల వారి కుటుంబ సభ్యులు, తోడ సంతోష్ పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుంచి, ముసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి నరేష్ రోజా, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, నిరోష్ మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, హైదరాబాద్ బేగంపేట సంతోష్ సుప్రియ, కరీంనగర్ జిల్లా చంద్రపూర్ కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవి, బుధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత, మేడిపల్లి నుంచి శ్రీకాంత్ శ్రీజ, భద్రాద్రి కొత్తగూడెం నుంచి సుమలత, దోర్నాల బాలరాజ వనసలిపురం నుంచి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ, సిహెచ్ విజయ్ కుమార్ చందన్ నగర్ నుంచి రేణుక గోపరాజు కడప, పద్మనాభం అరుణ మల్కాజ్గిరి హైదరాబాద్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, తర్వాత హర్ష వేముల నరసింగరావు, బండారు త్రిమూర్తులు గుప్తా వీరు, మరి ఇంకా వీరు డబుసెట్ లైన్పల్లి బెల్లంపల్లి నుంచి వెంకన్న, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల శివాన్వి, కనకరావు పెడన, ఆర్మూర్ నుంచి సాయి హర్ష రిహాన్స్, ములకలపల్లి నుండి గిరిజ, చిలక నారాయణ అనసూయ యమున జానకపల్లి నిజామాబాద్ జిల్లా నుంచి, ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, దస్తగిరి సంధ్య ప్రతిపుల కడప జిల్లా నుంచి, కేవీరావు పీపీరావు హైదరాబాద్ నుండి, ఇంకా మరొక చాలా మంది శ్రోతలు వారి యొక్క నాగర్ కర్నూలు జిల్లా నుండి నేదురు కళ్యాణ్చారి కల్వకృతి నుంచి మీరు పేరు, సమాధానం, ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి దయచేసి. వీరు పానుగంటి రవి కావడ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ ఇచ్చారు. నిర్మల్ జిల్లా ఎడ్బిట్ మేరే సాయిలు కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, ఇంకా శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య న్యావనంది నుంచి, వీరు స్రవంతి సుశీల్ ఫ్రమ్ చింతల్ నుంచి, శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సైదాబాద్ నుండి, వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. వీరందరికీ హార్టిక్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. సరైన సమాధానం ఆల్డర్స్ హాక్స్లీ, ఇది సరైన సమాధానం అన్నమాట. ఈ సమాధానం పంపిన వాళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. మరో ప్రశ్న వచ్చేస్తుంది, ఈ ప్రశ్న మరి చూద్దాం ఎవరు చెబుతారు. బాలకృష్ణ నటించినటువంటి ముద్దుల మొగుడు సినిమాలో నాజర్ పాత్ర పేరు ఏమిటి? బాలకృష్ణ నటించిన సినిమాలో ముద్దుల మొగుడు అనే సినిమాలో నాజర్ పాత్ర పేరేంటి? మీకు కనుక సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట వచ్చేస్తుంది, పాట అయిపోయేలోపు మీ సమాధానం ఉండాలి. మీరు వింటున్న పాట పౌర్ణమి సినిమా కోసం.

కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, ప్రముఖ నటులు బాలకృష్ణ నటించిన ముద్దులు మొగుడు సినిమాలో నాజర్ పాత్ర పేరేంటి అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది ఆన్సర్ ఇచ్చారు, కాకపోతే కాస్త లేటుగా ఇచ్చారనమాట, ఇస్తూ ఉన్నారు ఇంకా కూడా. వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాము. సరైన సమాధానం పంపిన వాళ్ళని మాత్రం చదువుతున్నాను. ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, ఇంకా హుజూర్ నగర్ నుండి వీరు రాణి కట్టన్న, ఇంకా వారి కుటుంబ సభ్యులు పుట్టపాక మిర్యాల తిరుమలయ్య, శివయ్య మధుకర్. సరైన సమాధానం పంపిన వాళ్ళని మాత్రం చదువుతున్నాము. హుజూర్ నగర్ మాధురి మయూరి, ఇంకా మూసాపేట నుంచి ఎం నరేష్ రోచా, వనసలిపురం హైదరాబాద్ నుంచి బాలరాజు దోర్నాల. మీరు శ్రోతలు గమనించాలి, ఎలాంటి వర్డ్స్ టైప్ చేయొద్దు, సమాధానం మీ పేరు మీ ఊరు పేరు మాత్రమే పంపించండి. ఇంకా ఇది సమాధానం దీనిలో ఇది అని ఇంకా చెప్పేసి ఎక్స్ట్రా మ్యాటర్ టైప్ చేయదండి, ఎందుకంటే అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తున్నాను, అందరికీ న్యాయం చేసే ప్రయత్నం. పాలెంపూలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా సరైన సమాధానం పంపించారు, థ్యాంక్స్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి కూడా సరైన సమాధానం వచ్చింది. మరొక శ్రోత చూద్దాం, కేదరి వీరేశ్ రాజోల నుంచి, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, మేరసాయిలు నిర్మల్ జిల్లా నుంచి భోగ మార్కండే అనిత, భూదాన్ పోచంపల్లి నుండి సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుంచి, ఇసుత నాగేశ్వర రమాదేవి లక్ష్మీ శశాంక్ గాయత్రి. చాలా మంది శ్రోతలు లైన్లో ఉన్నారు కాబట్టి, కొంతమంది సరైన సమాధానం పంపలేదు కాబట్టి మనకు ఈ గ్యాప్ అనేది వస్తోంది. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ఇంకా వారి మిత్రులు వీళ్లు మాత్రమే సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో. సరి అయిన సమాధానం మాధవరావు ఇదన్నమాట నాజర్ పేరు. కొంతమంది రకరకాల ఆన్సర్లు కూడా పంపించారు, కొంతమంది ఇంకా వేరే టైప్ కూడా చేశారు. అలాంటి కాకుండా సరైన సమాధానం పంపించే ప్రయత్నం చేయండి. ఏఐ మీద ఆధారపడితే అన్ని సరైన సమాధానం రాకపోవచ్చు, అది గమనించాలి. ఒక పాట వచ్చేస్తుంది, ఈ పాటకు సంబంధించిన కంపోజర్ ఎవరు, అంటే ఈ పాటను స్వరకల్పన చేసిన సంగీత దర్శకులు ఎవరు, అది ప్రశ్న అన్నమాట. పాట వచ్చేస్తుంది, వినండి.

షోటైం కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట సుస్వాగతం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతమది. మనం అడిగినటువంటి ప్రశ్న ఏంటి, మరొక్కసారి పాటకు సంబంధించినటువంటి ప్రశ్న అన్నమాట, మ్యూజిక్ కంపోజర్ ఎవరు అని మనం ప్రశ్న వేశాము. మరొక్కసారి ఆ చిన్న లైన్ వినిపిస్తాను. ఈ పాటను కంపోజ్ చేసిన వారు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. అయితే దీనికి సరైన సమాధానంగా చాలా తక్కువ మంది సమాధానం ఇచ్చారు. ఇచ్చినటువంటి వాళ్లలో నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుంచి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ జిల్లా నుంచి, దోర్నాల బాలరాజ్ వనస్థలిపురం నుంచి, రాజు ఉమా నిజామాబాద్ జిల్లా నుంచి, వీరు జనార్దన్ డొంకేశ్వర్ సత్యనారాయణ కూడా సరైన సమాధానం పంపించారు నిజామాబాద్ జిల్లా నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ అమనగుర్తి నుంచి కూడా సరైన సమాధానం పంపించారు. మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఆన్సర్ చేశారు కానీ సరైన సమాధానం పంపించలేదు. ఐ థింక్ ఇది ఏఐకి దొరకలేదేమో అని అనిపిస్తుంది. ఎనీహో, శ్రోతలందరూ కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మంచి మంచి సమాధానాలు చెప్పారు. మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా వెతికి మరీ, అంటే బుర్రలో ఉన్నటువంటి బుర్రకు పదును పెట్టి మరీ వెతికి ఆన్సర్ చేశారు. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ్ భారతి. ఎప్పుడు ఇలాగే అన్ని షోస్ వింటూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మరి మీకోసం కార్యక్రమాల రూపకల్పన జరుగుతూ ఉంది కాబట్టి మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా చాలా చాలా అవసరం అన్నమాట. ఇది ఇవాళ షో టైం కార్యక్రమం. ఒకే పాట వెళ్తోంది, మరి ప్రశ్న అడిగితే సమాధానం చదవడానికి సమయం లేదు కాబట్టి మీరందరూ ఇది గమనిస్తారని ఆశిస్తూ మీ అశోక్.

సమాధానం చెప్పలేదు కదా. ధర్మ నిర్ణయం సినిమా కోసం జనార్దన్ స్వరకల్పన చేసినటువంటి పాట అనమాట, మట్టి మలిచిన అనే పాట. సూపర్ సూపర్ హిట్ అయినటువంటి పాట అది.

మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమం. ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు సంబంధిత రంగానికి మేలు చేసేవే అనుకున్నప్పటికీ దీర్ఘకాలికంగా అవి తీవ్ర సమస్యగా మారుతాయన్నమాట. అలా హరిత విప్లవం కోసం విత్తనాలు, రసాయనాలు, రసాయన బంధం, సారవంతమైన మట్టిని నిర్వీర్యం చేసి జీవన పర్యావరణాన్ని క్షీణింపచేస్తుందని, అలా 1400కు పైగా పురుగు మందులకు సంబంధించినటువంటి కొన్ని ఎరువుల్లో కొన్ని పురుగు మందులు ఉండటం, ఆ పురుగు మందుల్లో ఆహార వ్యవస్థల్లోకి ప్రవేశించే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అప్పట్లో డేవిడ్ బార్సా మియన్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాదించి అందరినీ ఆలోచింపజేసే విధంగా ప్రయత్నం చేశారు మరి వీరవనిత. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త. ఆమె పేరే వందిత శివ. ఈమె చేసినటువంటి పర్యావరణ పరిరక్షణ కోసం చేసినటువంటి ఉద్యమం అంతా ఇంత కాదు. ఆమె చేసినటువంటి ఆమె లైఫ్ హిస్టరీ కనుక మనం పరిశీలిస్తే మహిళలు ఏం చేయొచ్చు, మహిళలు కొంతమంది కొన్ని వైపులే ఆలోచిస్తారు, కొన్ని కోణాల్లోనే ఆలోచిస్తారు, కానీ ఎన్ని చేయొచ్చు, మనకెంత విస్తృతి ఉంది మన కళ్ళ ముందు, ఎంత విశాలంగా ఉంది, మనం వెళ్ళటానికి ఎన్ని దారులున్నాయి, మనిషిగా మనం ఏం చేయాలి అనే దానికోసం ఈమె చేసినటువంటి కృషి అంతా ఇంత కదా. అందుకే అందరికీ మార్గదర్శకురాలుగా మారిపోయారు. మరింత సమాచారం చెబుతా వింటూ ఉండండి.

1984లో పంజాబ్లో హింస, యూనియన్ కార్బైడ్ పురుగుమందుల తయారీ కర్మాగారం నుంచి గ్యాస్ లీక్ కావడం వల్ల ఆ తర్వాత జరిగినటువంటి భోపాల్ విపత్తులపై ఆమె కీలకంగా మారి ఉద్యమించారు. తర్వాత ఆమె వ్యవసాయ రంగంపై ఉద్యమాలు కూడా మొదలుపెట్టారు. యుఎన్ విశ్వవిద్యాలయం కోసం ఆమె చేసిన అధ్యయనాలు ది వయలెన్స్ ఆఫ్ ది గ్రీన్ ఈ పుస్తకాన్ని మరి రాశారన్నమాట. పుస్తకాన్ని ప్రచురించడంతో పాటు ఆ పుస్తకం రాయడానికి దారితీసినటువంటి పరిస్థితులను కూడా ఆమె వివరించారు. ఎంతో మందిని ప్రభావితం చేశారు. వందిత శివ.

గ్యాస్ లీకేజీల వల్ల జరిగినటువంటి వాతావరణ కలుషితం, నేలపై నేలలో నీటిలో జరిగినటువంటి కలుషితం వల్ల సారం ఎలా నిర్వీర్యమైపోయిందో, అలాగే పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిందో, ఆ విషయాలన్నింటినీ కూడా తర్వాత పురుగుల మందు చల్లుతూ ఉంటారు కదా పంట పొలాలపై, తర్వాత పంటపై, వాటి వల్ల కూడా దీర్ఘకాలికంగా ఎలాంటి శిలాజాలు దాంట్లో నిలిచిపోయి మొక్కలకు సంబంధించినటువంటి, నేలకు సంబంధించినటువంటి సమస్యలు ఎలా వస్తున్నాయి, తద్వారా ఆరోగ్యంపై ఎలాంటి పెను ప్రభావం చూపుతుంది, వీటిపై విస్తృతమైనటువంటి అధ్యయనాలు చేసి ది వయలెన్స్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ అనే పుస్తకాన్ని రాయడానికి ఇవన్నీ పరిస్థితులు దారితీసామన్నమాట. ఆ పుస్తకంలో ఆమె చేసినటువంటి పరిశోధనల ఫలితాలు, ఇంకేం చేయాలి, జాతికి మనం ఏమి ఇవ్వాలి, ప్రపంచాన్ని ఎలా మేల్కొల్పాలి, ప్రభుత్వాలకు ఎలా కన్విప్పు చేయాలి అనే అంశాలన్నింటినీ కూడా ఆమె దాంట్లో

అన్నమాట. అయితే అలా వ్యవసాయం పైనే కాకుండా మరి ఏ ఉద్యమమైనా సరే ఆమె చేసినటువంటి పరిశోధనలు అందరికీ చాలా ఉపయుక్తంగా ఉండటం, తర్వాత ఆలోచింపచేయటం, తర్వాత శాస్త్రవేత్తలు కూడా దీనివల్ల ఏం జరుగుతుంది అని చెప్పేసి వారు కూడా కొన్ని పరిశోధనలు చేసి వాటిని వీళ్ళ యొక్క రిజల్ట్స్ని ఆమె యొక్క రిజల్ట్స్ని అన్నింటిని టాలీ చేసి ఓహో నిజంగా ప్రజారోగ్యం పైనే కాకుండా జంతువులపైన వ్యవసాయ రంగం పైన చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది అని చెప్పేసి ఆమె చేసినటువంటి పరిశోధనల ఫలాలను వాళ్ళు కూడా తీసుకుని మళ్ళీ పరిశోధన చేయటం, శాస్త్రీయమైనటువంటి ప్రయోగాలు చేయటం మొదలుపెట్టి ఆమెకు మంచి ఏది ఇచ్చారనమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా చాలా గుర్తింపు సంపాదించుకున్నారు వందిత శివగారు.

వ్యవసాయమైనా మరే రంగమైనా సరే అధ్యయనాలు, పరిశోధనలు, తద్వారా కొత్త శాస్త్రీయ పద్ధతులు, వంగడాలు, రసాయనాలు లాంటి ఎన్నో వస్తూ ఉంటాయి. కాకపోతే అవి ప్రజారోగ్యంపై, పర్యావరణంపై, నేల సారంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా ఆలోచించాలి మనం చేస్తున్నప్పుడు. అయితే అందుకే మరి వందిత శివగారు అగ్రికల్చర్లో కొన్ని మార్పులను ఆమె వ్యతిరేకించారన్నమాట. అంటే కొన్ని శాస్త్రీయ పద్ధతులు తీసుకొచ్చినప్పటికీ, ప్రయోగం చేసినప్పటికీ దీర్ఘకాలికంగా లాంగ్ పీరియడ్లో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి, పబ్లిక్ హెల్త్పై ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి ఆమె పసిగట్టి ముందే ఆమె అందులో ఒక శాస్త్రీయ పద్ధతుల్లో ఒక గోల్డెన్ రైస్ అనే దాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. అందరూ కూడా అంగీకరించారు, నిజమని తేలింది కూడా. సో ఇలా రంగం ఒకటనే కాదు, ఎన్నో రంగాల్లో ఆమె ప్రభుత్వాలను, ఇటు ప్రజలను, తర్వాత స్వచ్ఛంద సంస్థలను ఎంతో మందిని ప్రభావితం చేశారు. టోటల్గా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలను ఆమె ప్రభావితం చేశారు. మంచి కోసం చేసేటువంటి ఆమె పనిని అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. అందుకనే ప్రముఖ పత్రిక ఎన్విరాన్మెంటల్ హీరోగా ఆమెను అభివర్ణించడం నిజంగా సబబే కదా. ఎందుకంటే సమాజం అన్నాక మనుషులు, మనుషులే లేకపోతే సమాజమే లేదు, సమాజమే లేకపోతే అసలు ఏమీ లేదు. కాబట్టి సమాజం బాగుండాలి అని అంటే మనం చేసే పని కూడా బాగుండాలి. సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఆరోగ్యానికి కారణభూతమైనటువంటి అన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి, వాటన్నింటినీ కాపాడుకోవాలి, ఎప్పటికప్పుడు నిఘా ఉంచుకోవాలి, తర్వాత అప్రమత్తంగా ఉండాలి అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం అన్నమాట. మనం కూడా ఇలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకుని మనం ముందడుగు వేస్తే చాలా చాలా బాగుంటుంది. పర్యావరణ పరిరక్షణ కోసం అలాగే వ్యవసాయ రంగం మీద ఆమె చేసినటువంటి పరిశోధనలు కానీ, తర్వాత భోపాల్ సంఘటన కానీ, ఈ దీని మీద విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేశారు, అధ్యయనాలు చేశారనమాట. ఇలా అధ్యయనాలు చేసే వారికి ఆమె మార్గదర్శకురాలుగా నిలిచారు. ఎంతైనా వీరందరికీ కూడా సెల్యూట్ చేయాల్సింది.

0: కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట ఒక్కడు సినిమా నుంచి. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 33 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టేట్ యూన్ వివిధ భారతి.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா 2.2 FM மனசு நிண்டா.

పొదిగుర్లా పదిగొట్టి సంధికి ఇప్పటి సంక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి కార్యక్రమాన్ని విన్నారు కదా. ఇక ఇప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాల నుండి రాత్రి 11 కొట్టేదాంక. మరికొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం వింటారు. దాంతోపాటు ఇయాల్టి కార్యక్రమాలలో 5:30 నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో బిఎస్సి నర్సింగ్ విద్యార్థిని మధ్యల కృష్ణప్రియతో ముచ్చట పాటల నడుమ వింటారు. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇయాల పుజ్జమట్టు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి పాట అయినండ్రి మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి మంచి మాటల మధ్య మంచి పాటలు అవిసుక మన మనసుకు నచ్చిన మెచ్చిన పాటలు వింటే ఆ ఆనందాన్ని లెక్కగట్టలేనిది. అందుకే ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి, మీ మాటలతో పాటు మీరు కోరిన పాటలు వినండి ఈ కార్యక్రమంలో. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరు వింటున్నారు మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినచ్చు. అలాగే ఉత్తరాల ద్వారా కూడా శ్రోతలు చాలామంది పాటల్ని కోరుతూ ఉంటారు ఈ కార్యక్రమంలో. ఈరోజు నిజామాబాద్ నుండి రేవంత్, మల్లేష్, రవికిరణ్, స్వామి, లక్ష్మి, రేణుక, మంజుల ఈ పాటను కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట కబడ్డీ కబడ్డీ చిత్రం నుండి మా కోసం జాబిలి బుగ్గను గిల్లింది అనే పాటను వినిపించండి తప్పకుండా ఈ కార్యక్రమంలో అంటూ సందేశం ద్వారా శ్రోతలు పాటను కోరుతున్నారు. ఇప్పుడైతే వీరు కోరిన పాట వినేద్దాం. అలాగే శ్రోతలు మీరు సుఖగిట్ల ఉత్తరాల ద్వారా పాటను కోరాలి అనుకుంటే మీరు పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో.
2: హలో,
1: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
2: ఉపేందర్ మేడం.
1: ఎక్కడి నుంచి ఉపేందర్?
2: మాది కనకాపూర్ మేడం.
1: ఏం చేస్తుంటారు?
2: వ్యవసాయం.
1: వ్యవసాయం చేస్తున్నారు. ఏ పార్టీ ఉంటారు చెప్పండి? సరేనండి, చాలా చక్కని పాట అడిగారు. ఇప్పుడైతే మీరు కొన్ని పాట వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు.

మాట చెప్పును రే పాటైను రే కార్యక్రమం వింటున్నారు. ఈరోజు నాగుల పంచమి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పాట.

ఇది ఇయాల్టి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం. రేపు వచ్చామట్టు ఐదు గొట్టంగా మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో మరెన్నో పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నాకు నచ్చిన సినిమా పాటలు. యువతి యువకులలోని ప్రతిభని, వారి లక్ష్యాలని, వారి విజయాలని వారి మాటల్లోనే వినిపిస్తూ వారికి నచ్చిన సినిమా పాటలను వినిపించే కార్యక్రమం నాకు నచ్చిన సినిమా పాటలు. ఈరోజు ఈ కార్యక్రమంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మధ్యల కృష్ణప్రియతో ముచ్చట పాటల నడుమ వింటారు. వీతో ముచ్చట పెడతారు జి జ్యోతి.
1: నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు మద్దెల కృష్ణప్రియ. అయితే తనకి సేవ చేయడం అంటే ఇష్టం. తను పూర్తి చేసింది బీఎస్సీ నర్సింగ్. ఎక్కువగా ఓపిక ఉండి రోగులకు చికిత్సను అందించడమే కాకుండా వాళ్ల ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం, ఇంకా వాళ్లకి భావోద్వేగ మద్దతును అందించడమే నా లక్ష్యం అని అంటూ మద్దెల కృష్ణప్రియ మనతో మంచి ముచ్చట్లను చెప్పబోతున్నారు ఇప్పుడు నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో. నమస్తే కృష్ణప్రియ.
2: నమస్తే మ్యామ్.
1: చెప్పండి మీ గురించి.
2: మ్యామ్, నా పేరు కృష్ణప్రియ. నేను నిర్మల్లో కమలనగర్ లో ఉంటున్నాను. మా మమ్మీ షీ వాజ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్లో, మెటర్నిటీ హాస్పిటల్లో తను జాబ్ చేస్తారు. మా డాడీ ఇక్కడనే జాబ్ చేస్తారు, ఆర్ఎన్బి ఐవీలో ఇక్కడనే వర్క్ చేస్తూ ఉంటాడు. నాకు ఒక అక్క ఉంది, అక్క పేరు ఝాన్సీ రాణి. తను గవర్నమెంట్ టీచర్ అనమాట. షీ గెట్ మ్యారీడ్. తను కూడా మ్యారేజ్ అయిపోయింది.
1: చదువు ఎక్కడ పూర్తి చేసింది?
2: నేను నా చదువు హైదరాబాద్ లో పూర్తి చేశాను, యశోద హాస్పిటల్ అండ్ కాలేజ్ లో నేను ఫినిష్ చేశాను డిప్లొమా. దెన్ ఆఫ్టర్ పోస్ట్ బీఎస్సీ ఏమో ఇన్ బస్వతారకం ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో నేను చదువుతున్నా.
1: ఈ బీఎస్సీ నర్సింగ్ ఎంచుకోవడానికి అమ్మా గారేనా ముఖ్య కారణం? తన హాస్పిటల్ లో
2: పనిచేస్తున్నారు. మమ్మీ రీజన్, ఫస్ట్ మెయిన్ రీజన్ మమ్మీయే. బికాస్ తను చేస్తున్నప్పుడు నాకు కూడా చేయాలని అనిపించింది. బికాస్ ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే ప్రొఫెషన్ కోర్స్ కాబట్టి మనం చదువుకున్న వెంటనే వీ కెన్ జాబ్ చేయొచ్చు ఈజీగా, అండ్ వీ కెన్ సర్వ్ ద పీపుల్స్. వాళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకోగలుగుతాం, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అని, వాళ్ళ పెయిన్ ని అర్థం చేసుకోవడం, అండ్ వాళ్ళ మూడ్ ని పెయిన్ తోటి ఎలా దే ఆర్ ఓవర్కమ్ చేస్తున్నారో, దాని నుంచి ఎలా బయటపడాలో మనం చెప్పగలుగుతాం, వాళ్ళకి సజెషన్స్ ఇవ్వగలుగుతాం, డైట్ ప్రకారం మెడిసిన్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఏం చేసుకోవాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని సజెషన్స్ కూడా ఇవ్వగలుగుతాం. కాబట్టి నాకు చేయాలనిపించింది. సో మమ్మీ వాజ్ ద మెయిన్ రీజన్ నన్ను నర్సింగ్ లో నేను వెళ్ళడానికి, స్టడీ చేయడానికి
1: ప్రోత్సహించింది. పాటల కార్యక్రమం నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి మొదటగా మీకు ఏ పాట అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం?
2: నాకు మొదటగా నిన్నే పెళ్ళాడతానే మూవీలో కన్నుల్లో నీ రూపమే ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే బికాస్ హీరో హీరోయిన్ దే వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్, వాళ్ళ వే ఆఫ్ కేరింగ్ ఇద్దరు. తను డిన్నర్ పెడతా ఉంటారు, సో దే ఎఫెక్షన్ వాళ్ళ పట్ల. వాళ్ళు చెప్పుకోలేకపోతారు, బట్ విత్ ద ఐస్ దే యూస్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ అన్నమాట.
1: ఓకే సరే,

0: నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో మద్దెల కృష్ణప్రియతో మనం ముచ్చట పెడుతున్నాము. అయితే ఈ కృష్ణప్రియ అమ్మ ప్రోత్సాహంతో బీఎస్సీ నర్సింగ్ ని పూర్తి చేసినావు, మరి ముందు ముందు ఏం చదవాలనుకుంటున్నావు, నీ అంబిషన్ ఏంటి, దాని గురించి చెప్పు.
1: నా అంబిషన్ అంటూ యాక్చువల్లీ ఇంకా చదవాలనుకుంటున్నా, ఎంఎస్సీ లైక్ ఫార్వర్డ్ అవుతూ ఉందామని నేను అనుకుంటున్నా.
0: అయితే ఆర్థికంగా నిలదొక్కునేలా బసవతారక హాస్పిటల్లో హైదరాబాద్ లో చేశాను అన్నారు కదా, అది ఎలా ఉండింది అక్కడ పని వరకు, ఎలా అనిపించింది మీకు?
1: అక్కడ యాక్చువల్లీ మేము డిప్లొమా అయిపోయింది మ్యామ్, అది పోస్ట్ బీఎస్సీ కోసం జాయిన్ అయినాను బసవతారకంలో. సో అప్పుడు స్టార్టింగ్ కొంచెం స్కేరీగా అనిపించింది, ఎందుకంటే కొత్త న్యూ, అంత న్యూ కాబట్టి కొంచెం భయం వేసింది. తర్వాత అలవాటు అయిపోయింది అనమాట, సిస్టర్స్ తోటి ఇన్ఛార్జెస్ తోటి వాళ్ళు బాగుండే, సో నేను కంటిన్యూ అయిపోయినా బాగుండే. బట్ క్యాన్సర్ పేషెంట్స్ కాబట్టి చాలా పేషెంట్స్ మనకి ఎక్కువ అంటే డబుల్ ట్రిపుల్ కావాలి ఇంకా వాళ్ళని హ్యాండిల్ చేయడానికి, బికాస్ వాళ్ళకి ఎంత ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంటుందంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేనంత పెయిన్ ఉంటుంది. వాళ్ళకి క్యాన్ లో పెట్టడానికి కూడా వెయిన్స్ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు, అఫ్ కోర్స్ కోపడుతూ ఉంటారు, బికాజ్ వాళ్ళకు భరించలేనంత ఉంది కాబట్టి వాళ్ళు అలా కోపడుతూ ఉంటారు. సో అదంతా మనము తీసుకోవాలి, ఓపికతోటి అవన్నీ తీసుకొని వాళ్ళకి మెల్లిగా చెప్పాలి, ఇలా కాదు, కొంచెం ఓపిక పట్టండి కొంచెం సేపు అని మనం వాళ్ళకి సర్ది చెప్తే వాళ్ళు కొంచెం కన్వీనియంట్ గా కూల్ అయ్యి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు, క్యాన్లో పెట్టడానికైనా లేకపోతే ఇంజెక్షన్ ఇవ్వడానికైనా. సో వాళ్ళు కోఆపరేట్ చేస్తే మెల్లిగా మనము మన ట్రీట్మెంట్ కానీ చేయడం అలా చేస్తారు. కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. చాలా మంది చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు బికాజ్ వాళ్ళకి చాలా కీమోథెరపీ స్టార్ట్ అయితే చాలా డిసడ్వాంటేజెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళ హెయిర్ లాస్ అవుతుంది, సో చాలా చేంజెస్ వస్తుంటాయి వాళ్ళ బాడీ పరంగా. సో వాళ్ళకి మనము ఒక కరేజ్నెస్ ఇవ్వాలి, అలా కాదు ఇలా మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి సో మీరు మెల్లిమెల్లిగా అది రికవర్ అవుతూ ఉంటుంది, ఈ డైట్ తీసుకోండి అని మనం సజెషన్స్ ఇవ్వాలి, వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్నెస్ ఇవ్వాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. సో దట్స్ వై
0: అవన్నీ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు.
1: ఇప్పుడు నథింగ్ మ్యామ్.
0: సరే, ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి రెండవ పాట చెప్పండి, ఏ పాట అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం?
1: అతడు ఫిలిం లో అవును నిజం నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే వాళ్ళిద్దరూ ఎనర్జెటిక్ గా చేస్తూ ఉంటారు, ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఆ సాంగ్ లా, మంచి అనిపిస్తుంది వినడానికి, వచ్చినడానికి.

0: మీరు వింటున్నారు నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో బిఎస్సీ నర్సింగ్ విద్యార్థి మధ్యలో కృష్ణప్రియతో ముచ్చట పాటల నడమ ఇతో ముచ్చట పెడుతున్నారు జీ జ్యోతి.
1: నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో కృష్ణప్రియతో మాట్లాడుతున్నాము. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు మీరు
2: ఫ్యూచర్ లా? ఇంకా నేను చదవాలనుకుంటున్నాను యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివిన తర్వాత ఐ విల్ గో ఫర్ ఫార్మకాలజీ డిపార్ట్మెంట్, అలా వెళ్దామని అనుకుంటున్నాను.
1: అయితే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మన దేశంలో అయితే చాలా వరకు ఈ బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి.
2: Yes, ma'am.
1: బయట దేశాలకు వెళ్లాలనుకున్న వాళ్ళకి కూడా అవకాశాలు ఉండనే ఉంటాయి.
2: Yes, ma'am.
1: సో మీకు వస్తే మీరు వెళ్ళగలుగుతారా, వెళ్తారా, వెళ్లాలనుకుంటున్నారా?
2: యాక్చువల్లీ నాకు వెళ్లాలనే ఉంది, బట్ మామ్ డాడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. వెళ్దామని అనుకున్నాను అనిపించింది, బట్ వాళ్ళు దేవో డజంట్ యాక్సెప్ట్ చేయలేరు అనమాట. ఎందుకంటే అంత దూరం, నువ్వు అంత దూరం ఉండి ఏం చేస్తావు, ఇక్కడనే చేసుకో, ఇంటి దగ్గరనే చేసుకో, లేకపోతే హైదరాబాద్ లో చేసుకో, అట్లా మమ్మీ డాడీ అన్నారు. సో నేను చేయలేక వెళ్ళలేకపోయినా.
1: బిఎస్సీ నర్సింగ్ పూర్తయింది, మీది పీజీ చేయాలనుకోండి, దీనిలో స్పెషలైజేషన్స్ అలా ఉంటాయా?
2: ఎంఎస్సీ ఇప్పుడు నేను పోస్ట్ బేసి అయిపోయింది మ్యామ్. ఇప్పుడు సపోజ్ ఎంఎస్సీ చేయాలనుకుంటే డిపార్ట్మెంట్స్ ఉండేది, మెడికల్ సర్జికల్ది ఒకటి, అలా డిఫరెంట్ డిఫరెంట్ దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మనకి ఏది నచ్చితే మనం అది చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అలా ఎంఎస్సీ దేనిపైన చేస్తావు, అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి డిఫరెంట్ మనకు నచ్చింది తీసుకోవచ్చు.
1: మీకు నచ్చింది ఏంటి పీజీలో ఎక్కువ చేయాలని అనుకుంటే?
2: మెడికల్ సర్జికల్ అనుకుంటున్నాం మ్యామ్, బికాస్ లాట్ ఆఫ్ డిసీజెస్ గురించి ఉంటాయి. సో మనం తెలుసుకోగలుగుతామని, మనం ముందు తెలుసుకోగలుగుతాం మన సింటమ్స్ మనకు వచ్చినాయంట. సో మనం తొందరగా తొందరపడి తొందర హాస్పిటల్ కన్సల్ట్ కావచ్చు. సో నాకు మెడికల్ సర్జికల్ చేయాలనుకుంటున్నాయి.
1: ఓకే, ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి మూడవ పాట చెప్పండి. ఏ పాట ఇష్టం, ఎందుకు ఇష్టం?
2: మూడవ పాట మ్యామ్, హే రంగులే హే రంగులే నీరాకతో లోకమే రంగులై పొంగనే. ఇది ఈ సాంగ్ ఎందుకు ఇష్టం అంటే, బికాజ్ ఈ సినిమాలో ఆ హీరో ఆర్మీ అండ్ హీరోయిన్ కాలేజ్లో చదువుతూ ఉంటుంది. సో అతను ఎంకరేజ్ చేస్తుంటాడు, తను ర్యాంప్ వాక్ చేయాలన్నమాట, తను చాలా భయపడుతూ ఉంటాడు. బట్ ఆ సాంగ్లో అతని ఎంకరేజ్మెంట్, అతన్ని చెప్పడము ఎట్లా వాక్ చేయాలి అని చెప్పడం, వాళ్ళ ఇద్దరి లవ్ అండ్ అఫెక్షన్, వాళ్ళ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, ఎంకరేజ్మెంట్ ఇస్తారు కాబట్టి నాకు నచ్చింది ఈ సాంగ్.

0: నాకు నచ్చిన పాటల కార్యక్రమం ఇది. కృష్ణప్రియతో ముచ్చట్లు చక్కగా నడుస్తున్నాయి. మరి కృష్ణప్రియ, చదువుతో పాటు నీకున్నటువంటి స్పెషల్ హాబీస్, ప్రత్యేకమైనటువంటి అభిరుచులు, అలవాట్లు ఏమైనా ఉన్నాయా?
1: ఎస్ మ్యామ్, నాకు నార్మల్ గా ఫెరీ టెల్ స్టోరీస్ చూడడం నచ్చుతాయి. ఐ మీన్ చందమామ కథలు అలా బుక్స్ అలా నచ్చుతాయి. అండ్ హారర్ స్టోరీస్ వినడం చదవడం నాకు ఎక్కువ నచ్చుతాయి. బికాస్ దాని సస్పెన్స్ కానీ, ఆ టెన్షన్ కానీ, ఆ భయం కానీ, థ్రిల్లింగ్ అనిపిస్తుంది నాకు. సో దీస్ ఆర్ మై హాబీస్. అండ్ డాన్సింగ్ కూడా, మా కజిన్ సిస్టర్ తోటి డాన్స్ కూడా చేస్తాను. మేమిద్దరం చాలా కో డాన్సర్స్ అనమాట. ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ మేమే వెళ్ళి డాన్స్ చేస్తాం అనమాట.
0: చదవటము అలాగే డాన్స్ చేయడం, రెండు అలవాట్లు ప్రత్యేకంగా ఉన్నాయి మీకు. ఇది పాటల కార్యక్రమం, నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి నాలుగవ పాట ఏంటి, ఎందుకు ఇష్టం?
1: నాలుగో పాట మ్యామ్ దీవర మూవీ నుంచి చుట్ట మళ్ళీ చుట్టేస్తోంది ఆ సాంగ్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఆ హీరోయిన్ చెప్తా ఉంటది, ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తా ఉంటది ఆ హీరోకి, మళ్ళీ ఆమెకి అతని మీద ఎంత లవ్ ఉందో చెప్తా ఉంటది ఆ పాటలో. ఆ లొకేషన్ కానీ ఆ డాన్స్ కానీ చూడడానికి బాగుంటది, అండ్ విన్నీ కూడా బాగుంటది మ్యామ్.

ఇప్పటి వరకు నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మధ్యలో కృష్ణప్రియతో ముచ్చట పాటలు అన్నాడు మా విన్నరు. వీతో ముచ్చట పెట్టింది జీ జ్యోతి. రేపు జమటు 5:30 శక్తిశ్రీల కార్యక్రమంలో ఆవులను మేపుతూ ఉపాధి పొందుతున్న నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన అనితా జాదవ్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు బి సంధ్యలీల. వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన మహిళలు భీమవ్వ, లస్మవ్వ, లలిత లింగమ్మలతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు బి సంధ్యలీల. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:00 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ముందుగా ఇప్పటి సంధి రాత్రి 11:00 ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. 6:20 గిరిపదం కార్యక్రమంలో బజర్ హత్నూర్ మండలం అందుగుడ గ్రామానికి చెందిన చాహకటి జానకీ బృందం ఘోండిలో పాడిన నాగేంద్రుడి పాటలు వింటారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన ఆతరం షేకు బృందం పాడిన గోండి భజనలు వింటారు. రాత్రి 7:15 ఇల్లుయోసం కార్యక్రమంలో గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తుగా చేపట్టవలసిన చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు పి అశోక్. దీంతో పాటు ఆగస్టు మాసంలో వరిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కెలెని. 8:00 ఉషారు కార్యక్రమంలో మేల్కొన్న పాటలు వింటారు. 9:30 రాత్రి కథనం కార్యక్రమంలో

మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కళ్ళకుండల భాగవతం కథ వింటారు రచనా పఠనం పెద్దంటి అశోక్ కుమార్. 9:45 ముచ్చటలో పిల్లల కథలకు పిల్లలే స్ఫూర్తి రచయిత ప్రధానోపాధ్యాయుడు పోరెడ్డి అశోక్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కెలెనిన్. 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఆర్కే సూర్యనారాయణ గాయత్రి వీణా వాదన వింటారు. 10:30 మధురిమలో ఆయన పాటలు వింటారు.

రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు పొద్దుగాల 6:10 ప్రార్థనలో శ్రీ ఆంజనేయ స్తుతి వింటారు. పొద్దుగల 7:15 అంబటాల సంగతుల కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగ నియమాలు, నిత్య జీవితంలో యోగాను అలవర్చుకోవడం గురించి నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన యోగ శిక్షకులు మచ్చ గజేంద్రతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కెలెనిన్. తెలంగాణలో విశ్వబ్రహ్మణ సమాజ వృత్తుల గురించి కథ రచయిత బి మురళీధర్ ప్రసంగం వింటారు. దాంతోపాటు 8:30 కథనంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కల్లుకుండల భాగవతం కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. సింగిడి పొద్దుగల 8:40 ప్రసారమవుతుంది. పొజ్జామట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆవులను మేపుతూ ఉపాధి పొందుతున్న నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన అనితా జాదవ్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు బి సంధ్యలీల. వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన మహిళలు భీమవ్వ, లస్మవ్వ, లలిత, లింగమ్మలతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు బి సంధ్యలీల. పొజ్జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు, ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెల గ్రామానికి చెందిన అలాల్ సుశీల బృందం పాడిన లాలి పాటలు వింటారు. రాత్రి 7:10 కిసాన్ వాణి కార్యక్రమంలో వివిధ పంటల్లో సమర్థ ఎరువుల వినియోగం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కెలెనిన్. రైతాంత రంగంలో అప్పుడెట్లుండే వ్యవసాయం, ఇప్పుడెట్లున్నది వ్యవసాయం, వ్యవసాయంలో వచ్చిన మార్పుల గురించి బోత్ మండలం కౌట బి గ్రామానికి చెందిన రైతు షేక్ హకీంతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు యు దినేష్. వీరితో పాటు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పట్టణం 63వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు పి కమలాకర్ రెడ్డి. వీరితో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్న ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఐఎస్ఐ మద్దతున్న ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టి నెట్వర్క్ ను కేంద్ర భద్రతా బలగాలు ఛేదించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ లో వెల్లడించారు. రాష్ట్రంలో 22A నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఇవాళ రేపు ఈదురుగాలతో కూడిన తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.

0: తెలంగాణలో ఎస్ఏఆర్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్న ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సీఈఓ ఈ సాయంత్రం విడుదల చేశారు. నోటీసులు అందుకున్న వారు 15 తేదీలోగా వ్యక్తిగతంగా కానీ ఆన్లైన్లో కానీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 3,38,26,448 మంది ఓటర్లలో 2,64,87,213 మంది, అంటే 78.3% ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించినట్లు వెల్లడించారు. మరణించిన 9,22,229 మంది, శాశ్వతంగా వలస వెళ్లిన లేదా అందుబాటులో లేని 57,46,803 మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో చేర్చలేదని ఆయన తెలియజేశారు. నిర్ణీత కాలంలో ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న 119 మంది ఈఆర్ఓలు, 892 మంది ఏఈఆర్ఓలకు అదనంగా మరో 1,000 మంది సిబ్బందిని వినియోగించుకోనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు. ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన డాక్టర్ మర్రిచెన్నారెడ్డి టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని సామాన్యులకు అందించాలన్న లక్ష్యంతో 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో నిర్మించిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా నిలిచింది. ఇందులో 1,082 పడకలు, 300 ICU బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, వైద్య నివేదికలను నిమిషాల్లో తరలించే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఐఎస్ఐ మద్దతున్న ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టి నెట్వర్క్ ను కేంద్ర భద్రతా బలగాలు ఛేదించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ లో వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు 12 తేదీన 14 రాష్ట్రాల్లో నిర్వహించిన బహుళ రాష్ట సమన్వయ ఆపరేషన్ లో 253 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెట్వర్క్ పై 80కి పైగా ఎఫ్ఐఆర్ నమోదు చేయగా 200కి పైగా అరెస్టులు జరిగాయి. నిందితుల నుంచి ఐఈడీలు, గ్రెనేడ్లు, పిస్టళ్లు, గూఢచర్యం కోసం వినియోగించిన సీసీటీవీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రంలో 22A నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లో 4 జిల్లాల కలెక్టర్లు, రిజిస్ట్రార్లతో సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నింటినీ 15 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4788 అందుబాటులోకి తెచ్చినట్లు, నిషేధిత భూముల పేరిట అసలైన యజమానులకు అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను మంత్రి సీతక్క చొరవతో ప్రభుత్వం గణనీయంగా పెంచింది. 65 ఏళ్లకు రిటైర్ అయిన టీచర్లకు 2 లక్షల రూపాయలు, హెల్పర్లకు 1 లక్ష రూపాయల చొప్పున, అలాగే 60 ఏళ్ల నుండి స్వచ్ఛందంగా వైదొలగిన వారికి సైతం ఇదే మొత్తం అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2,572 మంది సిబ్బందికి 15,61,00,000 రూపాయలు చెల్లించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. పౌరుల భద్రత, రక్షణ, శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆహారం, ఔషధాల్లో ప్రమాణాలు, భద్రత నిర్ధారించేందుకు తెలంగాణ ఫుడ్ అండ్ డ్రగ్స్ సేఫ్టీ అథారిటీ టీజీ సేఫ్ అమల్లోకి వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎక్స్ లో ఈ మేరకు పోస్ట్ చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో ఈ రోజు ఓబీసీ మోర్చా రాష్ట కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకుడు ఎంపీకే లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడుతూ బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ మోసం చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా లేరని విమర్శిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మాత్రమే బీసీ సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గంలో అత్యధికంగా 27 మంది ఓబీసీలకు స్థానం కల్పించారని చెప్పారు. ప్రభుత్వం ప్రతి మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పలువురి వద్ద వినతి పత్రాలు తీసుకున్నారు. ప్రజాప్రభుత్వం ప్రతి మండలంలోని సమస్యలను పరిష్కరించాలని, మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలని ఆశయం సమయంలో కేసీఆర్ ఈ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించారని కేటీఆర్ చెప్పారు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హిట్ సిటీ ప్రాజెక్టు పనుల దృష్ట్యా కేబీఆర్ పార్క్ చుట్టూ రేపటి నుంచి 360 డిగ్రీల వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వస్తుంది. ఈ ఆంక్షలు రాబోయే 2 ఏళ్ల పాటు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారుల సౌకర్యం, గూగుల్ మ్యాప్స్ లో సింగిల్ లేన్ రూట్ను అప్డేట్ చేసినట్లు, ట్రాఫిక్ నియంత్రణకు 450 మంది సిబ్బందిని మోహరిస్తున్నట్లు జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలియజేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ పథకాల కింద 9 నెలలుగా ప్రభుత్వం వెరిఫికేషన్ పేరుతో లబ్దిదారులకు చెల్లింపులు నిలిపివేస్తుందని, పైగా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. మంచిర్యాల జిల్లా రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,
1: లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ పప్పు సంబంధించిన ఉండవచ్చు, కాటన్ సంబంధించిన ఉండవచ్చు, మక్కా సంబంధించిన ఉండవచ్చు, రకరకాల క్రాప్ సంబంధించిన మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించిన సీడ్ కూడా మన దగ్గర సఫిషియెంట్ గా అవైలబుల్ ఉన్నాయి.
0: ఎయిడ్స్ నియంత్రణపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. ఎయిడ్స్ నియంత్రణపై నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, రాష్ట ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డిస్టిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆవరణ నుంచి అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించి పోలీస్ సేవలను వేగవంతంగా పారదర్శకంగా అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశించారు. ఈ రోజు ఇల్లెందు పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించి సమీక్ష నిర్వహించారు. రుతుపవన ద్రోణి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ నెల 24 తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ లో రానున్న 48 గంటలు అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించినట్లు ఎస్పీ మహేష్ బి గీతే చెప్పారు. 21 ఫిర్యాదులను ఇందులో స్వీకరించినట్లు ఆయన తెలియజేశారు. ఇక నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం అత్యవసరమైతే తప్ప డివిజన్ జిల్లా ప్రజావాణికి రానక్కర్లేదని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. ప్రజల సౌకర్యార్థమే ప్రభుత్వం మండల స్థాయి ప్రజావాణిని ప్రారంభించిందని ఆయన చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎస్ఐఆర్ ఫేజ్ 2 కార్యాచరణపై కాంగ్రెస్ నాయకులకు దిశ నిర్దేశం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఈరోజు డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య అధ్యక్షతన సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. విశేషాలు మరొకసారి. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నమోదు చేసుకున్న ఓటర్లలో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నట్లు రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సి సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ లో టిమ్స్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. రాష్ట్రంలో 22 నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఈవేళ రేపు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: Giripadam. ఆదివాసీ గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి, గట్లనే ప్రత్యేకమైనవి. సుఖ వారి పండుగలు, వారి ఆచారాలు, వారి జీవన విధానం, ఇట్లా గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో, కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో బజరాత్నూర్ మండలం అందగూడ గ్రామానికి చెందిన చాహకటి జానకీ బృందం గోండిలో పాడిన నాగేంద్రుడి పాటలు, గట్లనే ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన ఆత్రం షేకో బృందం పాడిన గోండి భజనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా

0: క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ARO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ముఖాన మొటిమలాబాల్
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
5: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా గిరిపదం కార్యక్రమం వింటున్నారు. నాగుల పంచమి శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు జరుపుకునే ఈ పండగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పెద్ద పండగ. అందులో ముఖ్యంగా ఆదివాసి గిరిజనులు నాగేంద్రుని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. అందులో పుట్టలో పాలు పోయడం, అలాగే సర్పదోషాలు తొలగాలని ప్రత్యేకమైన పూజలు చేయడం ఈ పండగ రోజు గిరిజనులు చేసే ఆరాధనలో ఒకటని చెప్పొచ్చు. అయితే ఈ ఆరాధనలో వారు ఆ దేవుణ్ణి ఆరాధించడంలో దేవుడికి నైవేద్యంగా పాలు పాయసాన్ని పెట్టడం, ఉపవాసం ఉండడం, దాంతోపాటు పసుపుతో పాము ప్రతిమలు చేసి వాటిని ఆ నాగేంద్రుడిగా భావించి మొక్కడం, పువ్వులు పసుపు కుంకుమలతో పూజ చేయడం అనేది ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడైతే వినేద్దాం నాగుల పంచమి సందర్భంగా బజర్హత్నూర్ మండలం అందుగుడ గ్రామానికి చెందిన చాహకటి జానకి బృందం గోండీలో పాడిన నాగేంద్రుడి పాటల్ని

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమంలో. బజార్ హత్నూర్ మండలం అందుగూడ గ్రామానికి చెందిన చాహకటి జానకి బృందం గోండిలో పాడిన నాగేంద్రుడి పాటల్ని

0: ఇప్పటి వరకు గిరిపదం కార్యక్రమంలో బజార్హత్నూర్ మండలం అందుకుడు గ్రామానికి చెందిన చాహకట్టి జానకీ బృందం గోండిలో పాడిన నాగేంద్రుడి పాటలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
5: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
6: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట గిరిపదం కార్యక్రమం వింటున్నారు. గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన ఆత్రం షేకు బృందం పాడిన గోండి భజన ఇప్పుడు విందా.

0: ఇప్పటి వరకు ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన ఆత్రం షేకు బృందం పాడిన గోండి భజన విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్.

0: Make life easy. Toll free number 1-800-420-2233.
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC. LIC సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: LIC ప్రతిక్షణం మీకు తోడుగా.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 crore వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: ఇది ఇయాల్టి గిరిపదం. రేపు జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తామ్సీ మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు వింటారు. గట్లనే ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెల గ్రామానికి చెందిన అలాల్ సుశీల బృందం పాడిన లాలి పాటలు వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 FM மனசு நிண்டா. வித்யா உத்யோக சமாச்சாரம். ముందుగా ఒక సమాచారం. ఇచ్చోడ మండలంలోని అర్హులైన పింఛన్ కోసం అప్లికేషన్ ఇచ్చేవాళ్ళు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ నరేష్ తెలిపారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి సందేహాలుంటే ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చని, ఫోన్ నంబర్ 93461 2519 ని సంప్రదించాలని తెలిపారు. ఫోన్ నంబర్ మరొకసారి 93461 2519. మరొక సమాచారం. ఊట్నూరులోని కేబీ కాంప్లెక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ వెంకటలక్ష్మి నరసింహారావు తెలిపారు. హౌస్ వైరింగ్, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, టూ వీలర్ మెకానిక్, సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోర్సులకు సెప్టెంబర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉచిత శిక్షణతో పాటు సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని వివరించారు. మరొక సమాచారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రిసెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2026కు దరఖాస్తులు దాఖలు చేసుకునే గడువును పొడిగించినట్టు యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది.

ఆసక్తి అర్హతలు కలిగిన అభ్యర్థులు 31 ఆన్లైన్లో దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. వ్యవసాయ డిప్లొమా, వ్యవసాయ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకుని బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునేవారు ఈ అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2026 రాయాల్సి ఉంటుందని యూనివర్సిటీ తెలిపింది. వివరాల కోసం వెబ్సైట్ https://pjtau.edu.in లో చూసుకోవాలని యూనివర్సిటీ విసి అల్దస్ జానయ్య తెలిపారు.

మరొక సమాచారం. కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల భర్తీకి ఈ నెల 19 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. మరోవైపు అభ్యర్థుల వయస్సు సడలింపునకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB నోటిఫికేషన్లలో మార్పులు చేసింది. గతంలో విడుదల చేసిన 4 నోటిఫికేషన్లలోనూ నిర్దేశిత వయసు వివరాలను పొందుపరిచింది. ఈ మేరకు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు మరో నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కానిస్టేబుల్కు అభ్యర్థుల గరిష్ట వయసు 29 ఏండ్లకు పెరగనుండగా ఎస్ఐ పోస్టులకు గరిష్ట వయసు 32 ఏండ్లకు పెరగనుంది. దీనికి అదనంగా ఆయా రిజర్వేషన్ కేటగిరీల వారీగా అదనపు సడలింపు వర్తిస్తుంది. ఈ మేరకు TGPRB.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు ఫారాలు పంపించాలని చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ఇవి ఇయాల్టి విద్యా ఉద్యోగ సమాచారం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఏఎం మనసు నిండా సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద సంస్థను స్వాతంత్ర దినోత్సవం ముందు నిర్వీర్యం చేసి దేశంలో ఉగ్రవాద దాడులు నివారించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేసిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను యుద్ద ప్రాతిపదికన మెరుగుపరచాలని కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారతీయ వేళ 3 రోజు ఆట ముగిసే సమయానికి 178 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ను ధ్వంసం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తున్నానని పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ను చిన్నాభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపై భారత్ యొక్క జీరో టాలరెన్స్ విధానానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐఎస్ఐ నిధులు మద్దతుతో నడిచే ఈ ఉగ్రవాద సంస్థ నుండి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఘా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెట్వర్క్ అనేక ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రమేయం ఉందని, షెహజాద్ భట్టి నెట్వర్క్ పాకిస్తాన్ కేంద్రంగా ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక ఉగ్రవాద సిండికేట్ అని, దేశంలో గ్రెనేడ్ ఐఈడీ పెట్రోల్ బాంబు దాడి ఘటనలు టార్గెట్ హత్యలతో సంబంధం కలిగి ఉందని హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 జాతీయ అనుభవ అవార్డులను 15 మంది ఎంపిక చేసిన గ్రహీతలకు పెన్షన్ ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. దేశ నిర్మాణానికి తోడ్పడిన అవార్డు గ్రహీతలు పాస్పోర్ట్ సేవా కేంద్రం పాత నిబంధనలను రద్దు చేసి కొత్త నిబంధనలు రూపొందించడం, పరిపాలన అకౌంటింగ్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవడం వంటి వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వామి.

0: భాగస్వాములుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుంచి పదవీ విరమణ పొందుతున్న లేదా పొందిన ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేసిన తమ అనుభవాలను పంచుకోవడానికి అనుభవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 5 మార్గదర్శకాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న పరిపాలన సామాజిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని సులభతరం చేస్తూనే ఉందన్నారు. పెన్షన్ దరఖాస్తు ఫామ్ల నుండి అనవసరమైన నిబంధనలు తొలగించి క్లిష్టమైన విధానాలను మరింత సులభమైన పద్ధతులతో భర్తీ చేశామని జితేంద్ర సింగ్ చెప్పారు.
1: భారత సర్కార్ మే సేవా నివృత్తి యా పెన్షనర్స్ కి సంఖ్య జో కామ్ కర్నే వాలే కర్మచారీ హై వర్కింగ్ ఎంప్లాయీ ఉస్సే కహీ అధిక హై. ది రిటైర్మెంట్ హ్యాపెనింగ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 60 వెన్ ది లైఫ్ స్పాన్ హస్ గాన్ ఆల్మోస్ట్ అప్ టు 70. సో మోస్ట్ ఆఫ్ దీస్ రిటైరింగ్ కొలీగ్స్ ఆర్ ఇన్ ది ప్రైమ్ ఆఫ్ దేర్ హెల్త్, ఆల్సో ప్రైమ్ ఆఫ్ దేర్ ఎక్స్పర్టైజ్, ప్రైమ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్. ఆర్ ఇస్లియే ఉన్కో ఇస్ తరహ సే ఛుట్టీ పే నా జానే దియా జాయే. ఉన్కి సేవాయే, ఉన్కా యోగ్దాన్ కిసీ నా కిసీ తరహ సే రాష్ట్ర నిర్మాణ్ కే కార్య ఆయే ఆర్ కిస్ ప్రకార్ ఆ సక్తా హై యే ఉన్కే సాథ్ చర్చా కర్నే కా మాధ్యమ బనే.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ మేనేజ్మెంట్తో శిక్షణ పొందుతున్న 2025 బ్యాచ్కు చెందిన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనర్లను కలుసుకున్నారు. ఈ సమావేశంలో పౌరుల మారుతున్న ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సివిల్ సర్వెంట్లు అత్యున్నత సేవాభావంతో ప్రజలకు అనుకూలమైన రీతిలో సేవలందిస్తూ కీలక పాత్ర పోషించాలని ఆయన చెప్పారు. అధికారులు క్రమం తప్పకుండా ప్రజలను కలుసుకోవాలని, వారి ఆందోళనలను అర్థం చేసుకోవడానికి, భరోసా కల్పించడానికి, వారి సమస్యలను క్షుణ్ణంగా వినాలని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా రక్షణ భూముల నిర్వహణ, కంటైన్మెంట్ బోర్డుల మున్సిపల్ పరిపాలనలో డిఫెన్స్ స్టేట్ డిపార్ట్మెంట్ పాత్రను కూడా మంత్రి ప్రశంసించారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న శక్తి సప్తధార కార్యక్రమం గురించి ప్రస్తావించారు. వ్యవసాయ గ్రామీణ భారతదేశానికి ఈ కార్యక్రమం ముఖ్యమైన దిశను నిర్దేశిస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు కేంద్ర బిందువుగా కార్యక్రమాలు, పారదర్శకమైన పర్యవేక్షణ, సమర్థవంతమైన అమలు ద్వారా ఈ దృక్పథాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి శక్తి సప్తధార గురించి వివరిస్తూ, వ్యవసాయం ఆహారోత్పత్తిని బలోపేతం చేయడం, ఆహార పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రపంచ మార్కెట్లకు అందుబాటు విస్తరించడం వంటి ముఖ్యమైన ప్రాధాన్యతలు ఈ శక్తి సప్తధారలో ఉన్నాయని వ్యవసాయ మంత్రి వివరించారు. ప్రపంచ సంక్షోభం, అనిశ్చితుల మధ్య రైతులకు రాయితీ ధరలకు ఎరువులు అందించే ప్రభుత్వ నిబద్ధతను కూడా ప్రధానమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్ణయించిన పరీక్షా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి సమావేశంలో ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన భద్రతా వ్యవస్థలో పూర్తి మార్పులు తీసుకురావాలని, ప్రత్యేక గదులు, ఇంటర్నెట్ కనెక్షన్ లేని కంప్యూటర్ సిస్టమ్స్, పరికరాల డిపాజిట్ నిబంధనలను అత్యవసర ప్రాతిపదికన అమలు చేయాలని ఆయన ఆదేశించారు. అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్రంగా ఆడిట్ నిర్వహించి దిద్దుబాటు చర్యలపై నివేదిక సమర్పించాలని కూడా ఎన్టీఏని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో, ముఖ్యంగా మొత్తం వ్యవస్థను సంస్కరించడంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ఎన్టీఏ నుంచి 50 మందికి పైగా సిబ్బందిని తొలగించామని, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నాపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక రంగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి డొమైన్ నిపుణులను తీసుకొస్తున్నట్లు కూడా అధికారులు మంత్రికి వివరించారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈరోజు ప్రకటించారు. వసుంధరా రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, వైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బిఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన

0: వరదస్సుగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్ తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. డాక్టర్ హేమంత్ జోషిని యువ మోర్చా అధ్యకుడిగాను, రూపా కుమార్ చౌదరిని మహిళా మోర్చా అధ్యకురాలిగాను, బన్సీలాల్ గుర్జర్ను కిసాన్ మోర్చా అధ్యకుడిగాను పార్టీ ప్రకటించింది. సీనియర్ బీజేపీ నేత నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ పార్టీ కొత్త కార్యవర్గ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గాలీలో జరుగుతున్న తొలి క్రికెట్ టెస్ట్ 3 రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్లో శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేసింది. 178 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత జట్లో మానవ్ సుతార్ 4 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 350 వికెట్లు 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న 4వ ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచారు. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత్ తరఫున దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురేల్ 51 పరుగులు చేశారు. ఈ సిరీస్లో 2వది చివరి టెస్ట్ ఈ నెల 23 తేదీ నుంచి కొలంబోలో జరుగుతుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళల సింగిల్స్ ఈవెంట్లో మన దేశానికే చెందిన టాప్ షట్లర్ పీవీ సింధు 2వ రౌండ్లోకి దూసుకెళ్లారు. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధు ఐర్లాండ్కు చెందిన సోఫియా నోబల్పై 21-7, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. మహిళల డబుల్స్ విభాగాల్లో మన దేశానికి చెందిన త్రిషా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ కూడా 2వ రౌండ్కు అర్హత సాధించింది. బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో అశోక్ ధామాలయం వెలుపల భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించారు. 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జలాభిషేకం కోసం అశోక్ ధామాలయానికి భారీగా చేరుకున్న భక్తులు తొక్కిసలాట కారణంగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. విశేషాలు మరొకసారి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్న షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద సంస్థను స్వాతంత్ర దినోత్సవం ముందు నిర్వీర్యం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పెన్షన్లకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేస్తుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన భద్రతా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కేంద్ర విద్యామంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అధికారులను ఆదేశించారు. శ్రీలంకతో మొదటి క్రికెట్ టెస్టులో భారత్ 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

0: Curiosum. ఎన్నో ఏండ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారిన అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీదసుక అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను సూచనలు వినిపించే కార్యక్రమం ఇల్లు యోసం. ఈరోజు ఇల్లు యోసం కార్యక్రమంలో గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తుగా చేపట్టవలసిన చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు పి అశోక్. గట్లనే ఆగస్టు మాసంలో వరిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కేలేని. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ముందుగా వాతావరణ సూచన. రాబోయే 24 గంటలలో తెలంగాణలోని కొన్ని జిల్లాలలో సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీల సెల్సియస్ నుండి 32 డిగ్రీల సెల్సియస్ వరకు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ నుండి 25 వరకు ఉండవచ్చు. బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇది ఇయాల్టి వాతావరణం. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యోసం కార్యక్రమం వింటున్నారు. ఈరోజటి మార్కెట్ ధరలు: కూరగాయలు టమాటా కిలో 20 రూపాయలు, వంకాయ కిలో 20 రూపాయలు, ఉల్లిగడ్డలు కిలోకి 40 రూపాయలు, బెండకాయలు 30, బోడ కాకరకాయ 100 రూపాయలు, మిర్చి 40 రూపాయలు. ఈరోజటి మార్కెట్ ధరలు ఇవి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇల్లు యోసం కార్యక్రమం వింటున్నారు. రైతులు పండించే పత్తి పంటలో ఎక్కువగా రైతుల్ని ఇబ్బంది పెట్టే పురుగు గులాబీ రంగు పురుగు. మరి ఈ గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తుగా చేపట్టవలసిన చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్ ముచ్చటలో ఇప్పుడు విందా. వీతో ముచ్చట పెడతారు పి అశోక్.
5: నమస్కారం డాక్టర్ రాజశేఖర్ గారు.
6: నమస్కారం అండి.
5: మరి ముందుగా చెప్పండి, మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ పత్తి పంట అనేది ప్రస్తుతం ఏ దశలో ఉన్నది, అసలు ఎట్లా ఉన్నది పంట?
6: సుమారుగా అంటే జూన్ 3వ వారం నుంచి రైతులంతా పత్తి విత్తుకోవడం అనేది జరిగింది. మొదటి 2 వారాల్లో వర్షాలు లేకపోవడం వల్ల 3-4 వారాల్లోనే ఎక్కువ మోతాదులో విత్తుకోవడం జరిగింది. సో దాన్ని చూసుకున్నట్లయితే దాని పరంగా ముఖ్యంగా జిల్లా మొత్తంలో సుమారుగా 50 నుంచి 60 రోజుల దశలో ఉంది. అంటే అక్కడక్కడ పూత తయారవుతూ ఉంది, మ్యాక్సిమం శాకీయ దశలో ఉంది. ఎందుకంటే వర్షాలు 45 రోజులు సుమారుగా జూలై ఆగస్టు 2వ వారం వరకు కూడా కంటిన్యూగా మధ్యలో ఒక 5 రోజులు తప్పితే మిగతా అన్ని రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల సాధారణంగా ఉండాల్సిన దానికంటే పంట ఒక 15 రోజుల వెనక్కే ఉంది. అంటే 60 రోజుల పంటగా ఉన్నది కానీ కనబడడం మాత్రం 45 రోజులాగానే కనబడతా ఉంది. అంటే హైట్ తక్కువ, గ్రోత్ తక్కువ, అక్కడక్కడ పూత దశలు అయితే ఇప్పుడిప్పుడే వస్తా ఉంది, మాక్సిమం శాకీయ దశలో ఉంది.
5: ప్రస్తుతం మరి ఈ పరిస్థితుల్లో ఈ పత్తి పంటలో చేయవలసినటువంటి చర్యలు ఏమేమి చేయాలి?
6: సో ముఖ్యంగా అధిక వర్షాలు ఉన్నాయి, భూమిలో తేమ ఎక్కువ ఉంది, మరి 80 రోజులప్పుడే ఈ వేరు వ్యవస్థ దగ్గర ఎరువులు వేయాల్సిన అవసరం ఉన్నది. వేరు వ్యవస్థ నుంచే ఎక్కువగా పోషకాలు తీసుకొని 180-200 రోజుల వరకు మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కానీ అది వేయాల్సిన పరిస్థితి లేదు. అయితే పోషకాల రూపంలో ప్రస్తుతానికి పైపాటుగా అంటే పై పిచికారిగా 3:19 కానీ 13:45 కానీ 28:28 కానీ యూరియా కానీ డిఏపి కానీ 10 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేయాలి. అదొకటి, ఎందుకంటే పెరుగుదల లోపంగా ఉంది, తర్వాత ముఖ్యంగా న్యూట్రిషన్ అవసరం కాబట్టి. ఆ పెరుగుదల ఉంటేనే మిగతా చీడపీడలు కానీ వివిధ రకాల అటాక్ కాకుండా చూసుకోవచ్చు. ఇకపోతే ఎక్కడైనా అవసరం పడితే ఖచ్చితంగా భూమిలో తేమ బాగా లేకుండా కొంత ఉన్నా కూడా అంటే ఎండలు కొట్టినాక, సో 20-40-60-80 రోజులలో ఖచ్చితంగా ఈ యూరియా 25 కిలోలు 10 కిలోలు పొటాష్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. పొటాష్ రైతులు లాస్ట్ దఫాలనే వేస్తారు, ముందు దఫాలుగా వేస్తలేరు. అదొకటి గ్యాప్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే పొటాష్ వాడకం వల్ల రోగ నిరోధక శక్తి పెంపొందించబడుతుంది, చిన్న చిన్న కీటకాలు కానీ రోగాలు కానీ అటాక్ కాకుండా కాపాడుకోవచ్చు. ఇకపోతే అధిక వర్షాల వల్ల ముఖ్యంగా పత్తిలో ఈ యొక్క కాండపు కుళ్ళు అనేది గమనించడం జరిగింది అక్కడక్కడ, అంటే విరిగి పడిపోతూ ఉంది. అంటే శిలీంధ్రం ద్వారా కాండం వీక్ అయిపోయి తర్వాత డవరా కొట్టినప్పుడు కానీ ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ జరిగినప్పుడు మొక్క విరిగి పడిపోతూ ఉంది, సో దాని నివారణకి కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బన్ డిజిమ్ 1 గ్రాము లీటర్ నీటి కలుపుకొని కాండం పైన కానీ ముక్క మొదట్లో కానీ పిచికారీ చేసేటట్టు చూసుకోవాలి.
5: అయితే మరి ప్రస్తుతం మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ పత్తి పంటలో గులాబీ రంగు పురుగు వచ్చిందే మరి, అంటే కనిపిస్తున్నది ఎక్కడైనా?
6: లేదు, అంటే ప్రస్తుతానికైతే ఎక్కువ ఇంతకు ముందు అన్నట్టు ఎక్కువ ఏరియాలో అయితే పూత దశ అయితే కనబడలేదు. ఎవరైతే మే లాస్ట్ వీక్ లో జూన్ మొదటి వారంలో కొంత ఇరిగేషన్ సోర్సెస్ ఉన్న వాళ్ళు అక్కడక్కడ వేసుకున్న వాళ్ళు పూత దశకు వచ్చింది. ఆ ప్రాంతాలలో ఒక్కొక్కటిగా గమనించడం అనేది జరుగుతూ ఉంది. ఎక్కువ ఏరియాలో మాత్రం ప్రస్తుతానికి గులాబీ పురుగు గమనించకున్నా కూడా అక్కడక్కడ 1-2 చేన్లలో రైతుల నుంచి కంప్లైంట్స్ అనేవి రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఓవరాల్ గా నష్టపరిమితి స్థాయి కంటే తక్కువనే ఉంది,
5: పెద్దగా ఏమి రాలేదన్నట్టు. ఇంకా
6: ప్రస్తుతానికైతే ఎక్కువ రాలేదు, మొక్క పెరుగుదలనే లేదు కాబట్టి.
5: అయితే మరి అసలు ఈ గులాబీ రంగు పురుగు యొక్క జీవిత చక్రం గురించి చెప్పుకుని, మరి ఏ దశ ఎక్కువగా పత్తి పంటకు నష్టం చేస్తుంది?
6: ముఖ్యంగా నివారణ చర్యలు చేపట్టాలంటే జీవిత చక్రము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం గులాబీ రంగు పురుగు యొక్క జీవిత చక్రం అంటే సుమారుగా 45-50 రోజుల దశలో కంప్లీట్ అయిపోతుంది. అంటే గుడ్డు, తర్వాత లార్వా దశ, ప్యూపా దశ, రెక్కల పురుగు దశ. సాధారణంగా ఏంటంటే రెక్కల పురుగులు గట్ల పొంటి కానీ లేదా సాయిల్లో కానీ అంటే పంట వేయనప్పుడు, ప్యూపా దశ ఉంటుంది, ప్యూపా పలిగి రెక్కల పురుగు వస్తుంది. రెక్కల పురుగు వచ్చినప్పుడు వెంటనే పంట ఈ యొక్క పూత దశ కానీ శాకీయ దశ కానీ 40-45 రోజుల దశలో ఆ యొక్క రెక్కల పురుగు ఏం చేస్తా అంటే గుడ్లు పెడతా ఉంటుంది. ఎక్కడ అంటే గూడ కింది భాగంలో కానీ, తర్వాత కొమ్మల కింది భాగంలో కానీ, తర్వాత లేత చిగురాకులలో, కాండం పైన, చిన్న కాయల పైన, సో అక్కడ క్రీమ్ కలర్లో గుడ్లు పెడతా ఉంటుంది. అయితే ఈ గుడ్లు కూడా అక్కడ ఒక్కొక్కటిగా సుమారుగా 100-200 వరకు, అంటే ఒకేసారి ఈరోజు కొన్ని పెడితే నెక్స్ట్ డే ఇంకో కొన్ని పెడతా ఉంటుంది. సో అట్లా గుంపులు గుంపులుగా అంటే 10-20 ఒక గుంపు గుంపుగా సుమారుగా 100-200 వరకు ఒక 4-5 రోజులలో పెడతా ఉంటుంది. ఆ గుడ్డు దశ అనేది మనకు కంటికి కనబడదు, మైక్రోస్కోప్ లో చూస్తే తప్పితే కనబడదు. సో అట్లా మనం రైతు స్థాయిలో కానీ మన స్థాయిలో కానీ గుర్తించడం కష్టం. అయితే గుడ్డు అనేది రెక్కల పురుగు అనేది సాధారణంగా రాత్రి పూట అంటే సాయంత్రం పూట, సాయంత్రం 6-10 లోపల ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఈ గుడ్లు పెట్టడం అనేది. అందుకే మనం గుడ్లను చంపే మందులు ముఖ్యంగా సాయంత్రం పూట లేదా ఎర్లీ మార్నింగ్, ఏదైతే దినంలో 9-5-9-4 ఉంటుంది కదా దినమంతా, ఆ సమయంలో మాత్రం వీటి ప్రక్రియ అనేది జరగదు. కాబట్టి మనం పురుగు మందులు ఏదైనా కొట్టినా కూడా ఆ సమయంలో కాకుండా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చేయాలంటాం. అయితే గుడ్డును చంపే మందులు అంటూ ఉంటాం మనం, ఏది ప్రొఫెనోఫాజ్ కానీ ఫీనాల్ఫాస్ కానీ ఎమామెక్టిన్ బెంజోయేట్ కానీ ఇట్లాంటి మందును, అట్లాంటి సింగిల్ కాంపోనెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో పిచికారి చేసుకోవాలి. తర్వాత గుడ్డు ఒక వారం 10 రోజులు ఉంటుంది. తర్వాత దాని వెంటనే లార్వా దశ వస్తూ ఉంటుంది. ఆ లార్వా దశ ఏంది, ఒక 48 అవర్స్ మాత్రమే బయట ఉంటుంది. ఏది గూడలో కానీ, గూడ అంటే చిన్న కాయ తయారవుతా ఉంటుంది కదా, ముఖ్యంగా ఆ గూడ దశలోనే మెల్లగా చిన్న రంధ్రం చేస్తుంది. ఫస్ట్ మామూలుగా 3 దశలు ఉంటాయి లార్వా దశల్లో. ఒకటి తెలుపు కలర్లో ఉంటుంది ఫస్ట్ దశ, 2 క్రీమ్ కలర్లో మారుతుంది, 3వది గులాబీ రంగులో మారుతుంది, చివరికి మన కాయ దశలో కనబడే దశ 3వ దశ. సో ప్రైమరీగా గుడ్డు నుంచి వచ్చేది తెలుపు రంగులో ఉంటుంది, చిన్న రంధ్రం చేస్తుంది, రంధ్రం చేసి లోపలికి పోతుంది. ఇక కాయ కాస్త పెద్దగైనా కొద్దీ ఆ రంధ్రం ఊడకపోతుంది, ఊడ్చకపోయి లోపల దాని జీవచక్రాన్ని మన కాయ ఇప్పుడు పలగొట్టినప్పుడు చూసినప్పుడు ఆ లార్వాలు అనేటివి కనబడతా ఉంటాయి. సో ఈ దశలో కూడా అది 48 గంటలే ఇది ఫస్ట్ ఇన్స్టార్ ఉంటుంది కదా, ఆ దశలో కూడా ఇట్లాంటి మందులు పిచికారి చేస్తే మనము అంటే ఎక్కువ శాతంలో కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే దాని లోపల పోయి మళ్ళా 10-15 రోజులు దాని కాయ లోపల జీవచక్రాన్ని కొనసాగించి ఏదైతే గులాబీ రంగులో ఉన్న పురుగు పెద్ద కాయని రంధ్రం చేసి బయటకు వచ్చేసి మళ్ళా కింద పడిపోతుంది. కింద పడిపోయి ఆ సాయిల్లో మళ్ళీ ఒక 15 రోజులు సుప్తావస్థలో పోతుంది, ప్యూపా దశ, బ్రౌన్ కలర్లో ఉండేది. ఆ 15 రోజులలో నుంచి మళ్ళా ఆ ప్యూపా పలిగిపోయి మళ్ళా రెక్కల పురుగు వస్తుంది. ఇట్లా 45 రోజుల నుంచి 50 రోజుల దశ అనేది సంవత్సరం మొత్తంలో అంటే పంట మొత్త కాలంలో 4 సార్లుగా దాని జీవచక్రాన్ని కొనసాగిస్తుంది. అది ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఈ ఎర్లీ దశలో కొంత పిచికారి చేయకపోవడం మనము అంటే ఇట్లా లింగాకర్షక

0: అమెరికాలు అక్కడిని అరికట్టాలంటే ప్రతి ఒక్కళ్ళు సామూహికంగా లింగాకర్షక బుట్టలు పెట్టాలి, వాటిని గమనించుకోవాలి. తర్వాత సింగిల్ కాంపోనెంట్స్ మందులు. ప్రస్తుత పరిస్థితులు అయితే వేప నూనె కానీ, ఇందాక చెప్పినట్టు క్లోరో 20s కానీ, ప్రొఫెనోఫాస్ కానీ, అది సైబర్మెథ్రిన్ లేనిది కూడా, ఫినాల్ఫాస్ కానీ, ఎమామెక్టిన్ బెంజైడ్ కానీ, క్లోరాంతినిప్రోల్ కానీ, ఇండక్సోకార్బ్ కానీ ఇట్లాంటివి. తర్వాత మెల్లగా సెప్టెంబర్ 2nd వారంలో మళ్ళీ డబుల్ కాంపోనెంట్స్, థయోమిథాక్సమ్ ల్యాండా సైలోత్రిన్ కానీ, ల్యాండా సైలోత్రిన్ క్లోరాంతినిప్రోల్ కానీ, ఎమామెక్టిన్ బెంజైట్ ప్రొఫెనోఫాస్ కానీ, ఇండక్సోకార్బ్ ఎస్టామెప్రిడ్ కానీ, ఇట్లాంటి డబుల్ కాంపోనెంట్ మందులు ఇంకొక 2 వారాల తర్వాత పిచికారీ చేసుకున్నాను. ఎందుకంటే ల్యాండా సైలోత్రిన్ ఇవన్నీ కొంత తెల్లదోమను ఉధృతి పరిచే ఉంటాయి కాబట్టి, సింథటిక్ పైథ్రాయిడ్ కాబట్టి ప్రాథమికంగా ఇప్పుడే పిచికారీ చేసుకుంటే మళ్ళీ తెల్లదోమకు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇప్పుడే కాకుండా డబుల్ కాంపోనెంట్ మందులు మెల్లమెల్లగా పిచికారీ చేసుకున్నట్లయితే 100% కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
1: చాలా మంచిదండి రాజశేఖర్ గారు. మరి పత్తిలో ఎక్కువగా నష్టం చేసే ఈ గులాబీ రంగు పురుగు రాకుండా ఉండాలంటే, దాన్ని నివారించుకోవాలంటే ముందస్తుగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఏ మందుల్ని పిచికారీ చేస్తే ఆ గులాబీ రంగు పురుగు రాకుండా ఉంటుందో చాలా చక్కగా తెలియజేసిండు. మరి వ్యవసాయదారులు, ముఖ్యంగా పత్తి పండించే వ్యవసాయదారులు ఈ ముచ్చట్లను విని తమ పత్తి పంటలో గులాబీ రంగు పురుగును రాకుండా నివారణ చేసుకుని అధిక దిగుబడిని, లాభాల్ని సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తుగా చేపట్టవలసిన చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటిన్నారు. వీతో ముచ్చటపెట్టింది పి అశోక్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా ఇల్లు వ్యవసాయం కార్యక్రమం వింటున్నారు. ఆగస్టు మాసంలో వరిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చటిప్పుడు విందాం. వీతో ముచ్చట పెడతారు కేలేని.
6: నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు.
7: నమస్తే అండి.
6: అయితే ముందుగల్లా చెప్పండి, అసలు ఈ వరి ఇంకా నాట్లు వేయడానికి సమయం ఉన్నదా, ఉంటే ఎప్పటి దానికి వేసుకోవచ్చు?
7: అయితే మనకు రైతులు జూలై మాసంలో ఏవైతే నార్లు పోసుకున్నారో వాటిని మనం ఈ ఆగస్టు మాసంలో నార్లు వేసుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనము ఆగస్టు 20 లోపు నాట్లు వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మనము ఈ ముదురు నార్లు వేసుకోవాల్సి వస్తే పిలకల సంఖ్యను మనం పెంచుకోవాలి. అంటే ఒక చదరపు మీటర్కు మనం వేసే పిలకలను ఎక్కువగా పెంచుకొని పిలకల సంఖ్య పెంచుకొని అట్లనే ఒక్కొక్క కుదురుకు మనం 6-8 ముక్కలను కనుక మనకు నాటుకున్నట్టయితే, కొద్దిగా దగ్గరగా నాటుకుంటూ ఒక్కొక్క కుదురుకు 6-8 ముక్కలను నాటినట్లయితే మనకు దిగుబడిలో అంటే ఎక్కువగా తగ్గే అవకాశం లేకుండా ఉంటుంది, అంటే ముదురు నారు నాటినప్పుడు. అదేవిధంగా ఈ ముదురు నారు నాటేటప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం వాడే మొత్తం సిఫారసు చేసినటువంటి నత్రజనిలో 25% పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ ముదురు నారు నాటేటప్పుడు 25% మనం సిఫారసు చేసిన నత్రజనిలో ఎక్కువ వేసుకొని అందులో 70% నత్రజనిని మనము నాటే ముందు చివరి దమ్ములో మనము 70% నత్రజనిని వేసుకొని మిగతా 30% మనము అంకురం దశలో వేసుకోవాలి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము స్వల్పకాలిక రకాలు వేసుకున్నప్పుడు తప్పనిసరిగా 20-25 రోజుల నారు

0: నాటుకునేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. మనము ఎక్కువ రోజుల నారును నాటినట్టయితే మనకు దిగుబడిలో ప్రభావం ఉంటుంది. అంటే ఏమైతుందనంటే ఈ తల్లి మొక్క మనం ఏదైతే నాటిన మొక్క తల్లి మొక్క ఉంటుందో అది తొందరగా పూత దశకు వచ్చేసి ఎక్కువ పిలకలు వేయకుండా పూత దశకు వచ్చేసి కంకి చిన్నగా రావడం జరుగుతుంది. తక్కువ పిలకలు అట్లనే కంకి కూడా చిన్నగా రావడం దిగుబడి మీద ప్రభావం. కాబట్టి స్వల్పకాలిక రకాలు నాటేటప్పుడు మాత్రం 20 నుంచి 25 రోజుల ఆ నారును నాటుకుంటే బాగుంటుంది.
1: అంటే ఇప్పుడు సమయం తక్కువ ఉన్నది కాబట్టి స్వల్పకాలిక రకాలను ఎంచుకుంటేనే మంచిగా ఉంటుంది అంటే.
0: ఉంటది అంటే అది ఇప్పుడు నాట్లు అంటే నారు పోసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే
1: ఆల్రెడీ
0: అయిపోయింది. ఇంతకు ముందు నారు పోసుకున్న రైతులు లేట్ అయిన దగ్గర నాట్లు వేయడం జరుగుతుంది. లేట్ కాకుండా ఒక 20 లోపలనే నాట్లు వేసేసుకోవాలి. అంటే పూత దశ మనకు చలికి గురి కాకుండా చూసుకుంటే మనకు దిగుబడి మీద ఎక్కువ ప్రభావం చూపదు. అంటే జూలై చివరి వరకు జూలై మాసంలో పోసుకున్నటువంటి నారును ఇప్పుడు నాటుకోవడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు ఇందులో కలుపు సమస్య వచ్చినప్పుడు ఎట్లాంటి నివారణ చర్యలు తీసుకోవాలా వీటి గురించి చెప్తారు.
0: కలుపు అంటే ఇప్పుడు దాదాపుగా రైతులు ఎక్కువ మొత్తంలో నాటు కంప్లీట్ కావడం జరిగింది. అదే విధంగా కొద్దిగా లేట్ అయిన వాళ్ళు నాటు వేసుకోవడం జరుగుతుంది. అయితే మనకు వివిధ దశల్లో ఈ కలుపును మనం నివారించుకోవచ్చు. అయితే ఈ నాటిన వెంటనే అంటే 3 నుంచి 5 రోజుల లోపు మనము ఈ బ్యూటాక్లోర్ అనే కలుపు మందును గాని అది 1 నుంచి 1.5 లీటర్లు ఒక ఎకరానికి, లేదా ప్రిట్లాక్లోర్ అనే కలుపు మందు 500 నుంచి 600 మిల్లీలీటర్లు, లేదా ఆక్సాడయర్జిల్ అనే మందు 35 నుంచి 40 గ్రాములు. సో దీంట్లో ఏదో ఒక దాన్ని మనము ఆ డోస్ ను మనం ఒక ఎకరానికి 20 కిలోల ఇసుకతో కలిపి పొలంలో చల్లుకోవాలి. లేదా మరొక మందు ప్రిట్లాక్లోర్ ప్లస్ పైరజో సల్ఫురాన్ ఇథైల్ అనే కలిపి ఉన్న మందు 800 మిల్లీలీటర్లు వాడి మనము గడ్డి తుంగ వెడల్పాకు జాతి కలుపు మొక్కలను మనం నివారించుకోవచ్చు. అదే మనము నాటిన 8 నుంచి 10 రోజుల లోపు కలుపు నివారణకు పైరజో సల్ఫురాన్ ఇథైల్ 80 నుంచి 100 గ్రాములు 20 కిలోల ఇసుకలో కలుపుకొని మనము పొలంలో చల్లుకోవాలి. అదే నాటిన 15 నుంచి 20 రోజుల లోపు కలుపు నివారణకు సైలోపాపి బ్యూటైల్ 250 నుంచి 300 మిల్లీలీటర్లు, లేదా ఫెనాక్సిప్రాప్ పీప్ ఇథైల్ అనే కలుపు మందు 250 నుంచి 300 మిల్లీలీటర్లు, లేదా ఈ ఫెనాక్జులం ప్లస్ సైలోపాప్ బ్యూటైల్ అనే కలిపి ఉన్న రసాయనము 800 మిల్లీలీటర్ల నుంచి 1 లీటరు ఈ రసాయనాన్ని 200 లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరంకు పిచికారి చేసుకోవాలి. 20 నుంచి 25 రోజులప్పుడు తుంగజాతి వెడల్పాకు కలుపు మొక్కలను మనం నివారించుకోవాలంటే మెట్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ క్లోరిమిరాన్ ఇథైల్ అనే కలిపి ఉన్న మిశ్రమ మందు 8 గ్రాములు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకుని ఈ కలుపును మనం నివారించుకోవచ్చు. ఈ గడ్డి జాతి మరియు వెడల్పాకు గడ్డిని మనం నివారించడానికి ఒక 15 నుంచి 20 రోజుల లోపు బిస్పైర్బ్యాక్ సోడియం అనే మందును కూడా 100 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసి ఈ కలుపు మందులను మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా మనము ఒక నెల రోజులప్పుడు మనకు ఒకవేళ అవైలబిలిటీ ఉన్నట్టయితే మనుషుల ద్వారా కలుపు తీయడం ద్వారా కొంత మనకేమైతుందంటే ఈ పొలంలో తిరగడం ద్వారా కొద్దిగా వేర్లకు గాలి సోకి క్రాప్ మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వీలైన చోట మనకు మనుషులు దొరికినట్టయితే నెల రోజులప్పుడు ఒకసారి చేసినట్టయితే లోపల పొలంలో తిరిగినట్టయితే కొంచెం ఈ ఏరేషన్ వేరుకు గాలి తగిలి పంట మంచిగా ఉండే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు మనం కలుపు గురించి మాట్లాడుకున్నాం కదా, అయితే ఇప్పుడు ఈ నెలలో అంటే ఈ సమయంలో వరిలో ఎసుంటి చీడపీడలు అంటే చీడపీడలు అట్లాగే పురుగులు గానీ ఆశించే అవకాశం ఉంటది? ఒకవేళ అవి ఆశిస్తే వాటిని నివారించేందుకు ఎసుంటి చర్యలు ఉన్నాయి, వాటి గురించి చెప్తారా?
0: అయితే మనకు మొన్న అంటే ఈ జూలై చివరి వరకు మనకు చాలా వర్షాలు కురవడం జరిగింది, అంటే కంటిన్యూగా పడడం జరిగింది. సో దాని తర్వాత మనకు కొన్ని చోట్ల ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు అక్కడక్కడ మనము గమనించడం జరిగింది. సో ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులను రైతులు గమనించినట్లయితే దానికి ఒకవేళ క్రాప్ అంటే మనం నాటి 50 నుంచి 55 రోజులలో క్రాప్ ఉన్నట్టయితే మనకు ఈ ఎండాకు తెగులు కనిపించినట్టయితే పొలంలో ప్లాంటామైసిన్ లేదా అగ్రోమైసిన్ అనే మందును 80 గ్రాములు, రెండిట్లో ఏదో ఒక దానికి ప్లాంటోమైసిన్ లేదా అగ్రోమైసిన్ 80 గ్రాములు, దానికి ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక 600 గ్రాములు కలుపుకొని ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఒకవేళ క్రాపు అంటే నాటి మనం 55 రోజుల తర్వాత అయితే మాత్రం ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ కలపాల్సిన అవసరం లేదు, కలపకూడదు. ఓన్లీ ప్లాంటోమైసిన్ కానీ అగ్రోమైసిన్ కానీ 80 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి మనము పిచికారి చేయాలి. ఇది ఎండాకు తెగులు నివారణకు. అదేవిధంగా పురుగులు అయితే అంటే ఈ మధ్య మనకు ఈ ఆగస్టులో కొద్దిగా గ్యాప్ రావడం జరిగింది, అదేవిధంగా కొద్దిగా పొడి వాతావరణం ఉండడం జరిగింది. కాబట్టి దీనికి ఇస్పా అనే పురుగు రావడానికి అవకాశం ఉంది. ఈ ఇస్పా అనే పురుగును ఎట్లా గుర్తించాలంటే మనకు పురుగు మీద ముళ్ళులు నల్లగా ఉంటుంది.

0: ముళ్ళులు కనిపిస్తాయి. పురుగు రెక్కల పురుగు ఉంటుంది, ముళ్ళులు ఉంటాయి రెక్కల మీద. ఈ పురుగును గుర్తించినప్పుడు అదేం చేస్తుందంటే మనకు ఈ ఆకులను గోకి తింటుంది, ఆ పత్రహారితాన్ని గోకి తిని జల్లెడలాగా చేయడం జరుగుతుంది. అంటే తెల్ల తెల్లగా మనకు ఆకుల మీద మచ్చలు ఏర్పడడం జరిగింది. ఈ పత్రహారితాన్ని గోకి తినడం వల్ల అట్లా జరుగుతుంది. ఈ పురుగును మనం గమనించినట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రొఫెనోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేయాలి. అదేవిధంగా మరొక ప్రధానమైన పురుగు మనకు కనిపించేది స్టెంబోరర్, మొగి పురుగు అంటాము. ఈ మొగి పురుగు మనకేందనంటే ఒకవేళ మనము నర్సరీలో అంటే నారుమడిలోనే మనం ఒక నాటే ఒక వారం రోజుల ముందు కార్బోఫిరాన్ 3G గ్రాన్యూల్స్ ఒకవేళ మనం వేసుకున్నట్టయితే, 800 గ్రాములు ఒక ఎకరానికి సరిపడే నారుమడిలో మనం వేసుకున్నట్టయితే మనకు క్రాప్ ఒక 20 నుంచి 30 రోజులు తొలి దశలో నాటిన తర్వాత తొలి దశలో మనకు ఈ పురుగు రాకుండా అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఆ నర్సరీలో వేసుకున్నట్టయితే ఈ నాటిన తర్వాత ప్రధాన పొలంలో 15 నుంచి 20 రోజుల మధ్య బురద పదంలో మనము ఈ 3G గ్రాన్యూల్స్ కార్బోఫిరాన్ అయితేనేమి ఇది 10 కిలోలు లేదా 4G గ్రాన్యూల్స్ అంటాం గుళికలు, కాటాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలు 8 కిలోలు లేదా 0.4G గుళికలు, ఈ ఫడెరా అనే దాంతో మనకు మార్కెట్ లో దొరుకుతుంది, ఈ గుళికలు అయితే 4 కేజీలు ఏదో ఒక దాన్ని మనము వేసుకున్నట్టయితే 15 నుంచి 20 రోజులు బురద పదంలో వేసుకోవాలి. వేసుకున్నట్టయితే మనకు మంచి మందు పనిచేసే అవకాశం ఉంటుంది. వీటిలో ఏదో ఒక దాన్ని మనము వేసుకుని ఈ తొలి దశలో ఈ మొగి పురుగును మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ మధ్య కాలంలో ఉల్లిగోడ అనే పురుగు కూడా కనిపిస్తా ఉంది. ఇది వచ్చినప్పుడు మనకు 20 రోజుల లోపు అంటే మనం నాటిన 20 రోజుల లోపు మనకు ఈ ఉల్లికోడు లక్షణాలు కనిపించినట్టయితే ఈ ఫిప్రోనిల్ గ్రాన్యూల్స్ గులికలు ఉంటాయి, 0.3% గులికలు అయితేనేమో మనం 8 కేజీలు ఒక ఎకరానికి వేసుకోవాలి.
1: ఉల్లికోడు ఆశిస్తే ఎట్లా ఉంటాయి దీని లక్షణాలు, మనం ఎట్లా గుర్తుపట్టచ్చు?
0: మనకు ఉల్లికాడల్లాగా పొలంలో కనిపిస్తాయి, మళ్ళా క్రాప్ గ్రోత్ అనేది ఎక్కువగా పెరగదు. ఈ ఉల్లికోడు కాడలు అనేవి మన లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి, ఉల్లి గొట్టాలని అంటారు. అట్లాంటి సింప్టమ్స్ మనకు దాంట్లో కనిపిస్తాయి. పొలంలో క్రాప్ గ్రోత్ కూడా ఉండదు, గుబ్బుగా ఉన్నట్టుండి స్టంటెడ్ గ్రోత్ తోటి ఈ గొట్టాలు అనేవి మనకు పొలంలో కనిపిస్తాయి. ఆకులు అనేవి ఉల్లికోడలాగా మారి కనిపిస్తాయి. ఇది పొలంలో మనం గమనిస్తాం. సో అట్లా గమనించినప్పుడు ఒకవేళ క్రాప్ అంటే నాటిన తర్వాత 25 రోజుల లోపు ఉన్నట్టయితే ఈ ఫిప్రోనిల్ గ్రాన్యూల్స్ 0.3% అయితేనేమో అది 8 కేజీలు వేసుకోవాలి, 0.6% అయితేనేమో 4 కిలోలు ఒక ఎకరానికి వేసుకోవాలి. అదే విధంగా ఒక 15 రోజుల లోపు ఉన్నట్టయితే 15 రోజుల లోపు అయితేనేమో నాటిన తర్వాత కార్బోఫిరాన్ 3G గ్రాన్యూల్స్ మనం 10 కేజీల వరకు వేసుకొని కూడా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ క్రాప్ మనకు 40 నుంచి 50 రోజుల లోపు ఉన్నప్పుడు ఈ గాల్మిర్జును లేదా ఉల్లికోడును మనం గమనించినట్లయితే స్ప్రే ఉంటుంది, ఫిప్రోనిల్ స్ప్రేనే మనకు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకుంటూ మనము తొలి దశలో ఉన్నప్పుడు సస్యరక్షణ చర్యలు చేపించినట్టయితే మనకు ఎక్కువగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: చాలా సంతోషం ప్రవీణ్ కుమార్ గారు. ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో వరిలో ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలా, ఏం చేస్తే పంటలు మంచిగా ఉంటాయి, మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది దాని గురించి చక్కగా చెప్పిండ్రు. మరి ఎవరైతే రైతులు వరి సాగు చేస్తున్నారో ఈ నెలల ఇప్పుడు మీరు చెప్పిన యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ. ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు ఆగస్టు మాసంలో వరిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కేలిని. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ఇల్లు యోసం కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక యోసం పాట విందాం. టేక్మాల్ విజయలక్ష్మి పాడింది

ఇప్పటి వరకు ఇల్లు యవసం కార్యక్రమంలో టేక్మాల్ విజయలక్ష్మి పాడిన ఒక యవసం పాట విన్నారు. ఇది ఇయాల్టి ఇల్లు యవసం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వివిధ పంటల్లో సమర్థ ఎరువుల వినియోగం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. రైతాంతరంగంలో అప్పుడెట్లుండే యవసం ఇప్పుడెట్లున్నది యవసం, వ్యవసాయంలో వచ్చిన మార్పుల గురించి బోత్ మండలం కౌట బి గ్రామానికి చెందిన రైతు షేక్ హకీంతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది. మరి ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ యువతరానికి అందించిపోతున్నటువంటి అనేకమైన అంశాలని మనం ఈ రోజున డాక్టర్ పసుపులేటి శంకర్ గారి ద్వారా తెలుసుకుందాం. వీరు ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: శంకర్ గారు, మన భారతదేశం అంటేనే ఎంతో పురాతనమైనటువంటి ఆ వ్యవస్థ కలిగినటువంటి దేశం. గ్రీస్ దేశం ఎలాగైతే పాశ్చాత్య దేశాల్లో చాలా పురాతనమైనటువంటిదో, అలాగే భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవస్థలు, విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైనటువంటివి, ప్రామాణికమైనటువంటివి. అయితే కాలచక్రంలో తర్వాత అనేక సంవత్సరాల విదేశీయుల పాలనలో కూడా మన తాలూకా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా చాలా పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయి, మరుగున పడిపోయి, యువతరానికి తెలియకుండా ఈ రోజున ఐఐటీలు మిగతావి చదువుకుంటున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అదే అసలైనటువంటి సైన్స్ అని యువతరం భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమైన విషయం అండి. మరి దీని గురించి కూలంకషంగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: మంచి విషయాన్ని గురించి పిలిపించినందుకు ఆకాశవాణి అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థగా శ్రీకారం చుట్టినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయాలి. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన దాంట్లో, తప్పించిన దాంట్లో, అన్వేషణలో ఉద్భవించినటువంటి వ్యవస్థే ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ. విద్యా వ్యవస్థను ఏకీకృతం కావాలనేటువంటి తపనతో నేటి విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సనాతనం, పురాతన కాలం నుంచి, వేద కాలం నుంచి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను అందించాలనేటువంటి తపన నిజంగా చాలా గర్వకారణం. ఇది కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానం అని మాత్రం కాదు, అఖండ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, ఇప్పటి మన భారతదేశం, అఖండ భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి విషయాలలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి మేధో సంపత్తి సంప్రదాయాలతో ఒకటి కలిగినటువంటిదే మన ఈ విజ్ఞాన వ్యవస్థ. ఇది కేవలం ఒక కేవలం మన ధర్మమే, మన సంస్కృతి, మన భారతదేశం అనేది కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో మనది కేవలం ఒక ప్రాంతం కాదు, విజ్ఞాన వ్యవస్థ ఇది. ఇది భారత ప్రభుత్వం 2020 సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖున వసంతగంజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో అది పాఠశాల స్థాయి కావచ్చు, కళాశాల స్థాయి కావచ్చు, విశ్వవిద్యాలయ స్థాయి కావచ్చు, పరిశోధన స్థాయిలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞాన వ్యవస్థను వాళ్లకు అందచేయాలా, వాళ్ళందరూ పరిణతి చెందాలా, మన దేశంలో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను బయటికి తెలియచేసి మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో, విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తిని ఇటువైపు కూడా మళ్లించాలనేటువంటి సంకల్పంతో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2023-24వ సంవత్సరంలో ఐఐటి రూర్కెలా మరియు భిలాయ్ ఆ రెండు విద్యా సంస్థలు కూడా ఒప్పంద పత్రం అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా వాళ్ళు వాళ్ళ యొక్క కళాశాలలో ఎంఎస్ మరియు పిహెచ్డి కోర్సుల్లో కూడా సంగీతము, సాంకేతికత, ఆరోగ్యము, చికిత్స ఇలాంటి వాటి విషయాలపైన కూడా కోర్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2024వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వము శ్రీరామాయణము, శ్రీ మహాభారతము, అర్థశాస్త్రము వీటిపైన విద్యార్థులకు డిగ్రీ, పీజీ ఈ స్థాయిలో కోర్సుల్లో కూడా ఈ పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. శ్రీరామాయణము, శ్రీ మహాభారతము పారాయణ గ్రంథాలుగా చూస్తే గనక మనం అలా చూసే ఇలా పొరపాటు జరిగింది. పాఠ్య గ్రంథాలుగా ఎప్పుడైతే మనం వాటిని గనక తీసుకురాగలుగుతామో మన వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు వచ్చి విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తి బయటికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణి ముత్యాలుగా ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు ఇందులో నిండి నిబిడీకృతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉంది. మన దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటి, విదేశీ గూఢచారులు ఉన్నారు, మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు బయటికి చేరవేస్తున్నారు, దేశ భద్రతకే సమస్య కలుగుతుంది అన్నటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలా అని చర్చించుకుంటాం. రామాయణం చదివితే తెలుస్తుంది, మూల రామాయణంలో అందులో ఉన్నాయి. ఆ రోజు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడానికి విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని వచ్చినప్పటికీ దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది. ఎలా అధిగమించాలో, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ పొందుపరచి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు, మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్నా మనం గుర్తించడంలో కాసింత వెనకబాటు పడుతున్నామేమో అనుకోవచ్చు. ఉదాహరణకు 1903 రైట్ సోదరులు గారు విమానాన్ని ఎగరవేశారన్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కీర్తించారు, గుర్తించారు, గౌరవించారు, అభినందిస్తున్నారు, సంతోషమే. మరి వాళ్ళకంటే 5 ముందుగా 1898 శివకర్ బాపూజీ తల్పడే గారు విమానం ఎగరవేశారన్నటువంటి విషయం తెలిసిందే, కానీ చరిత్రలో వాటికంటూ ప్రాధాన్యత లేదు, అది అందరికీ తెలిసిందే. అంతకంటే 5000 వెనక్కి వెళితే భారద్వాజ మహర్షి యాంత్ర విజ్ఞాన సర్వస్వం అనేటువంటి గ్రంథం ఈరోజు వైమానిక శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అభినందిస్తున్నటువంటి గ్రంథం. అందులో విమానాలు ఎలా తయారు చేయాలా, విమానానికి వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని అంశాలను, అన్ని సమీకరణాలను చక్కగా పొందుపరిచి ఉన్నారు భారద్వాజుడు అంటే గర్వపడాల్సినటువంటి విషయం. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని గెలీలియో గారిని అంటారు, ఎందుకంటే ఆయన 1564 పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు, భౌతిక శాస్త్రంలోని గతి శాస్త్రం, దాంట్లో ఏమంటారు, ఒక వాహనం యొక్క వేగాన్ని, దాని స్పీడ్ను మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని డిస్టెన్స్ బై టైం గనక డివైడ్ చేసేస్తే దాని స్పీడ్ వస్తుంది అన్నారు. అది ప్రపంచమంతా అంగీకరించి ఆయన ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని డిక్లేర్ చేసినారు. గర్వపడదాం, గెలీలియో గారిని అభినందిస్తాం. మరి ఆయన కంటే 1500 ముందు ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథాన్ని రచించిన ఆర్యభట్ట గారు ఒక వాహనం యొక్క వేగాన్ని నిర్ధారించాలంటే అది ప్రయాణించిన దూరాన్ని సమయంతో గనక భాగిస్తే వచ్చినటువంటి భాగఫలమే వేగము అని నిర్ధారించారు. మరి ఆర్యభట్ట గారిని ఎవరు గుర్తిస్తున్నారు? పైథాగరస్ గారు చెప్తున్నారు, పైథాగరస్ గారు కంటే ముందు పేరు చెప్తున్నారు తప్ప, ముందే త్రికోణమూర్తి అందించినటువంటి దేశం నా భారతదేశం. అంత ఎంత అద్భుతమైనటువంటి గణిత శాస్త్రానికి ఆద్యులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో గణన యంత్రము కలన యంత్రం వాళ్ళకు ఉండేది కాదు, క్యాలిక్యులేషన్స్ లేదు. భాస్కరాచార్యులు వారు తన కుమార్తె లీలావతి పేరుతో లీలావతి గణితం అని రచించారు, దాన్ని ఆంగ్ల భాషలోకి కూడా తర్జుమా చేసుకున్నారు. ఈరోజు దాన్నే ప్రామాణికంగా అందరూ పాటిస్తున్నారు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మన వాళ్ళు ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుని ఇవన్నీ విద్యార్థులకు తెలియచేయాల్సినటువంటి అవసరం మనకు ఎప్పుడైతే అందిస్తామో వాళ్ళ నుంచి ఒక హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి లాంటి వాళ్ళు రావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందచ్చు, లేకుంటే ఇంకా మహామహిమైనటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, రామన్ గారు కానీ, జగదీష్ చంద్రబోస్ గారు ఎంతోమంది రావచ్చు. వైద్య రంగంలో మనం ఇచ్చినటువంటి మేధా సంపత్తి ఎవరూ లేరు. పాదరసాన్ని ముట్టుకుంటే చనిపోతామనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అందరూ చెప్తారు. అటువంటి పాదరసాన్ని వైద్యంలో మందుగా వాడినటువంటి దేశం నా భారతదేశం.
0: అలాగే శస్త్రచికిత్సలు,
1: శస్త్రచికిత్స సుశ్రుతులు చేసినటువంటిది ఆచార్య నాగార్జునుడు రసరత్నాకరం ఇంత చక్కగా తెలియజేస్తుంది. మనం వైద్య రంగంలోనే కాదు, ఆర్ట్, ఆర్కిటెక్చరు వీటిలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినటువంటి దేశము మన భారతదేశం. ఆ రోజుల్లోనే దిగుడు బావులు, మెట్ల బావులను నిర్మించినటువంటి దేశం నా భారతదేశం. చెరువులు నిర్మించినటువంటిది, అదేవిధంగా కాలువలు నిర్మించినటువంటిది. ఆ రోజుల్లోనే రాతి ద్వారా రాతి పైపుల నిర్మాణాన్ని ఈరోజు కళ్ళకు కనపడతాయి ఆ సాక్ష్యాలు. ఇంత మేధా సంపత్తి కలిగినటువంటిది అన్నిటినీ కూడా మన వాళ్ళ పరిపాలనలో కానీ మన యొక్క వ్యవస్థలో కానీ అద్భుతాలు. మీరన్నట్లు ఎందుకంటే మనం వాళ్ళకు అందించడంలో వైఫల్యం చెందడంతో పరదేశీ వ్యామోహంలో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయన్నటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో దాదాపు 800 పైబడి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచమంతా కూడా మంచి విద్యా వ్యవస్థ కోసంగా మన తక్షశిల విశ్వవిద్యాలయం,
0: నలంద,
1: ఆ తర్వాత విక్రమశిల, అసలు కంచి కథ కంచికి మనం ఇంటికని ఎందుకంటాం? ఏదైనా ఎవరైనా ఒక మంచి పుస్తకం రచించినా, ఒక మంచి గ్రంథం రచించినా, ఒక మంచి విషయాన్ని రచించినా అది ముందు కంచి విశ్వవిద్యాలయాన్ని పంపించేవాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళు దాన్ని తర్కించి చర్చించి వాదించి ఆ ఇందులో సవరణలు ఏవైనా ఉంటే చెప్పి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని బయటికి అని చెప్పేవాళ్ళు. అట్లంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరన్నట్లు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి అంశంలో కూడా వ్యాకరణం, పాణిని మహర్షి అందించినటువంటి వ్యాకరణం అద్భుతమైనటువంటిది, భరతమోహముని అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ, రాజనీతి శాస్త్రం కానీ, లోహశాస్త్రం కానీ, ఈ అంశంలో కాదు, ఈ అంశంలో కాదు, అన్నిట్లో కూడా మనము అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠబాలను ప్రదర్శించినటువంటిదే. ఏమాత్రము దాంట్లో రాజీ లేదు.
0: అయితే ఇక్కడ కొంతమంది అంటారు ఏంటంటే, అంటే ఏదో మా తాతల నాడు నేతలు తాగారు, మా మూతమాసం చూడండి అని అలా కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. కానీ అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు యువతకి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఇవాళ చదవాలి, చదివినటువంటి మరుక్షణం, మరుసటి సంవత్సరం లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పేరిట వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలుగా మారిపోతున్నారన్నమాట. ఇందులో వాళ్ళకి నిజమైనటువంటి విజ్ఞానం రావటం లేదు. విద్య అనేటటువంటిది కేవలం
1: ప్రమావతికే తప్ప వేరే వైపుగా ఆలోచన చేయనటువంటి పరిస్థితి కల్పించేసేస్తున్నారు.
0: అయితే మన ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన శిల్పకళా సంపద కానీ, ప్రాచీన స్థూపాలు కానీ, ప్రాచీన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ, ఆనవాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా?
1: ఎందుకు లేవు సార్. సాహితీ సంస్కృతులకు గడప గడప, అందుకు ఈ పరిసర ప్రాంతాలు అందుకు ఎత్తువైనటువంటి బావుటాలు. ఇప్పుడు శిల్పశాస్త్రము గురించి చెప్పుకోవాలంటే పక్కనున్నటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజుకి కూడా అద్భుతంగా శిల్పాలను, శిల్ప సంపదను ప్రాణం పోస్తున్నటువంటి వాళ్ళు శిల్పులు ఎంతోమందిని మనం చూడొచ్చు. ఆ సంపదను అలా చేసినటువంటి ఎంతో అమరశిల్పి జక్కన్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అదేవిధంగా మన కడప జిల్లాలో మాధవరంలో చేనేత పరిశ్రమ, ఒకప్పుడు ఆంగ్లేయ రాణికి అగ్గిపెట్టెలో చీర నేసి పంపించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని శెట్టిగుంట దగ్గర కొయ్య బొమ్మలకు ప్రాణం పోసేటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. అదేవిధంగా మైదుకూరు దగ్గర ఉన్నటువంటి వనిపెంట దగ్గర ఇత్తడితో అద్భుతమైనటువంటి లోహ పరిశ్రమ చాలా అద్భుతంగా విరాజిల్లినటువంటిది ఇప్పటికీ కనపడుతుంది. ప్రొద్దుటూరు జ్యువెలరీ ఆ పరిశ్రమలో కూడా సెకండ్ బాంబే అని చెప్తారు, అంత అద్భుతంగా అక్కడ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిది ఉంది. ఇంకా బాగా మన కళ్ళకెదురుగా చూడాలి అంటే గనక పుష్పగిరిలో ఉన్నటువంటి శిల్ప సంపదను చూస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఒంటిమిట రామాలయానికి ఎత్తినటువంటి ఆ శిల్పాలను, అంత పెద్ద పెద్ద గండశిలలు ఎక్కడి నుంచి తెప్పించారా? నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం కానీ, హత్యరాలలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆ పరశురామ దేవాలయం కానీ, ఇక భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం చిత్తూరులో తిరుపతి రేణుగుంట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం దేవాలయాన్ని కానీ మనం చూడవచ్చు. వాయులింగానికి ప్రతిరీకగా చెప్పుకున్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం ఉండనే ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం ఉన్నాయి. ఇలా చాలా పుంఖాను పుంఖాలుగా ఈ ప్రాంతంలో లేకపోలేదు అద్భుతమైనటువంటి వసతులు, వనరులు, సాక్ష్యాలు మన కళ్ళకెదురుగా కనపడుతూనే ఉన్నాయి.
0: చాలా ధన్యవాదాలు. మన వ్యవస్థలో మన ప్రాచీన భారతదేశం ఇంత గొప్పది అని చెప్పి మీ మాటల ద్వారా యువతరానికి, శ్రోతలకి అందించబడింది. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇది మరింతగా మూడు పువ్వులు ఆరు కాయలై మరింతగా ముందరికి వెళ్లాలని చెప్పి ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్తే.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

ಹುಷಾರು. ಜೋಯಿನ ಪಾಟಲ ಹೋರು. మీలోని జోష్కి మరింత జోష్నిచ్చే పాటను వినుండ్రి, ఫోన్ చేయుండ్రి. జోర్దార్ ముచ్చటను మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినుండ్రి. ఫోన్ చేసిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 29508. ఇప్పటి సంధి 8:45 దాకా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు ఉషా రుచోరైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223 0081, మరొక నంబర్ 2958.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా హుషారు కార్యక్రమం వింటున్నారు. ఈరోజు జరుపుకున్న నాగుల పంచమి వేడుకల గురించి కొందరు శ్రోతల అభిప్రాయాలు ఇప్పుడు విందా.
3: రవీంద్ర నగర్ ప్రేమల, అది పుట్టకు మొక్కు మోక్షం ముందటి నుంచి పాతకాలం నుంచి పోస్తున్నారు మంది కదా, దాని సనగ మేము కూడా పోసాం. మా అత్త మామ వస్తుండే అలా సనగ మేము పోస్తున్నది. అట్లా ఏం లేదుగా, ఇంత పుట్టక పాలు పోస్తలు, కొబ్బరికాయ కొడతలు, పుట్నాలు ప్యానాలు చల్లుతలు, ఇంత కుంకుమ పసుపు పత్రియాకు పువ్వులు ఇవే ఎక్కిస్తా. అంతేగా ఏముంటది ఎక్కించేది, ఏం లే. ఇలా పప్పు గింత ఏద్దంటారు, కన్నులు మంట అయితే పాము కాని అంటారు, బియ్యం పెట్టద్దంటారు, పనులు అట విటి. దాని సన ఏం లేక ఇక మధురము జొన్న రొట్టెలు చారు అంతేగ బరడ ఇట్లా వేస్తారు.
4: ఈరోజు
3: ప్రతి సంవత్సరం ఇడికేస్తా నేను, సంవత్సరం ఇడికేస్తాం లేకుంటే గట్టిగా పోసుకుంటారు. కానీ ఈ రోజు పప్పు వేయాలట, పుట్టక పాలు పోసిన మేను వేయద్దిగా, అట్లా మంచిగా ఉండదు అన్నట్ల.
5: భాగ్య ఆదిలాబాద్
4: నాగుల పంచమి సందర్భంగా ఏమేం చేస్తారు ఇక్కడ?
5: ఆవు పాలు, కొబ్బరికాయలు, పేలాలు, 6 ప్రదక్షిణలు, నెయ్యి దీపాలు, సంవత్సరం అంతా ఆరోగ్యము, అన్ని అన్నిటికీ మంచి కావాలి అని సంవత్సరం ఒకసారి ఇది ఘనంగా చేసుకుంటాం. ఉపవాసాలు ఉండి
4: వంటకాలు ఏం చేస్తారు?
5: వంటకాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు, మేము వేరే పెడతాము. అసలు వండినవి పెట్టడమే తప్పు, తెలియక వండినవి కూడా పెడుతున్నారు, కానీ ఎవరిష్టం వాళ్ళది. అట్లా సోమతున్న

0: వాళ్ళు వెండివి నాగపడగ పుట్టలో వేస్తారు, సో బంగారుది కూడా వేస్తారు, రాగిది కూడా వేస్తారు, సోమత ఉన్న వాళ్ళు సోమతను బట్టి, లేదంటే గోధుమ పిండిది నాగం పడగ దాంట్లో వేస్తారు. అట్లా
1: దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఎందుకు పూజించడం? మరి
0: అదే సంవత్సరం అంతా ఆరోగ్యం, ఇది ఆరోగ్యం ఉంచాలి, వెళ్ళిపోవాలి. కుతదోషం వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి కావాలనుకున్న వాళ్ళు అన్ని చేస్తారు, సంతానం కోసం, పెళ్లి కోసం అని.
2: ఇప్పటి వరకు ఈరోజు జరుపుకున్న నాగుల పంచమి వేడుకల గురించి కొందరు శ్రోతల అభిప్రాయాలు విన్నారు.

0: మీరు వింటున్నారు ఉషార్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈరోజు నాగుల పంచమి సందర్భంగా పండుగను జరుపుకున్న కొందరు శ్రోతల అభిప్రాయాలు విందాం.
1: నా పేరు బొగ్గుల సంతోష్. ఇక్కడ పంచమి రోజు కూడా నేను పూజారిగా ఇక్కడనే ఉంటా, ఈ గుడి దగ్గర పుట్టకు వచ్చే భక్తులని చూసుకుంటా, పూజ విధానాలు చెప్పి వాళ్ళకు పాలు పోసుడు, ఒకరికి తెలిస్తే ఒకరికి తెలియని వాళ్ళకు కూడా చెప్పి పంపుతా.
2: ఇక్కడ పుట్ట ఎప్పటి నుంచి ఉన్నది భీమన్న దిబ్బలు?
1: అది భీమన్న పుట్టిన నుంచే పుట్టున్నది. మాకు అది దొరికింది, మా తాతలకు దొరికిందట. ఆ దొరికిన దాన్ని తెచ్చి పెడితే దాని మీద పుట్ట పెరిగింది. దాన్ని ఆ గజాన్ని మేము తీయలేక యాట్ ఒకటి ఇట్లా కట్టేసి చేపించి పెడతాము. ముందటి నుంచే ఉన్నది ఆడ పుట్ట.
2: కేవలం నాగుల పంచమి రోజు చేస్తారా, ఇంకా వేరే అప్పుడు కూడా వస్తాను?
1: నేను ఎప్పుడు సోమవారం సోమవారం ఒక సోమవారం తప్పించిన ఒక సోమవారం వచ్చి సాపి చేసిపోతే.
2: భక్తులు నాగుల పంచమి రోజు వస్తారా?
1: పంచమి రోజు వస్తారు. పంచమి రోజు
2: మనం పాలు పోస్తారు,
1: పుట్టకు పాలు పోయినా వస్తారు.
2: మళ్ళీ మిగతా సంవత్సరంలో మీ భీమన్న పండుగ కూడా జరుగుతుంది?
1: భీమన్న పండుగ ఉగాదికి ఆకాడికి ఇట్లా మేము జరుపుకుంటాం.
2: ఎప్పటిదాకా వస్తారు భక్తులు? సాయంత్రం వరకు వస్తారు?
1: సాయంత్రం 6 గంటల దాకా వస్తారు. 6 గంటల దాకా అప్పటిదాకా నేను ఇక్కడనే ఉంటాను.

మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల ఓరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబరు 0873223008, మరొక నంబర్ 2958.

0: మీరు వింటున్నారు హుషారు చోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒకరితో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: తిరుపతి మేడం.
0: ఎక్కడి నుంచి?
1: బొడిచెరాల మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం మేడం.
0: వ్యవసాయం ఏమేం పంటలు వేశారు?
1: వరి మేడం, వరి, మక్క, పసుపు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూడగా చూడంగా ఈ రోజు పడుతుంది మేడం వర్షం.
0: వర్షం చాలా రోజులు అవుతుంది కదా పడి. సరేనండి, చెప్పండి ఏ పాట వింటారు?
1: పెళ్లి చేసుకుందాం మూవీ నుండి కోయిల కోయిల సాంగ్.
0: సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్ని పాట

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీరు వింటున్నారు హుషారు చారైన పాటల హోరు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేసిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 2958.

0: మీరు వింటున్నారు ఉషారు చోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో హలో
1: హలో
0: చెప్పండి, మీ పేరు?
1: నా పేరు దత్తు.
0: దత్తు ఎక్కడి నుంచి?
1: తలమడుగు.
0: తలమడుగు ఏం చేస్తుంటారు చెప్పండి. ఏ పాట వింటారు దత్తు గారు? పాట పాట ఏ పాట వింటారు? సరేనండి, తప్పకుండా మీరు కొన్న పాట ఇప్పుడు వినేద్దాం. పెద్ద సినిమా నుండి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది ఇయాల్టి హుషారు. జోరైన పాటల హోరు. రేపు రాత్రి 8 గంటంగా హుషారు కార్యక్రమంలో మరెన్నో మీరు కోరిన పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 எஃப்எம் மனசு நிண்டா. సమయం 8:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. అలాగే 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథనం. మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కల్లుకుండల భాగవతం కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
1: ఇక పని ఉన్నప్పుడు పని మీద ఓడు, పని లేనప్పుడు గిట్లే నాటకాలు ఆడు. ఇగో ఇట్లా నడుస్తుంది మా మేళ్ళం కథ. ఇగోసారి ఏమైందంటే కల్లుకుండల భాగవతం అయింది. కళ్ళంటే తెలుసు కదా, అసలు కళ్ళు దాగానే మనిషి ఉంటారా? కళ్ళు అనగానే పానం వస్తుంది. మా వాళ్ళకు కూడా కళ్ళంటే పుట్టెడు పానం. మా మేళ్ళంలో మొత్తం మంది కళ్ళు తాగుతారు. ఇక మా ఊళ్ళో ఆకుల నారాగౌడు అంటే పెద్ద మనిషే కదా, పేరు చెప్తేనే ఆడల్. వెనకట మస్తు నాటకాలు ఆడిండట. ఏ పంచాయత్ జరిగినా ఆయనను పిలుచుకుంటారు. నారాగౌడు ఉన్నాడంటే వాళ్ళ మాట నెగ్గినట్టే అనుకో. ఒక్కనాడు ఈత షర్ట్ ఎక్కింది లేదు, కళ్ళు లొట్టి మోసింది లేదు, కానీ మావులా మొత్తం ఆయన మాట మీదనే నడుస్తుంది. ఇక అది దీపావళికి అటు ఇటు కాలం, పనేం లేదు. ఇంకో 4 రోజులైతే కోతలు పడతారు. ఈ మధ్య మేము నాటకం వేయక 2 నెలలు దాటింది. ఇప్పుడు కొద్దిగా పని తీర్పాటం దొరికింది. మా కొండయ్య మామ తెలుసు కదా, ఇక ఉన్న జాగాలు ఉండడు. తిండి లేకున్నా సరే కానీ నాటకం ఉండాలంటాడు కదా. నారగౌడు కొడుకు పెళ్లి చేస్తుంటే ఇంత పెద్ద గౌడు కొడుకు లగ్గానికి ఒక్క ఆట ఆడియావా అని అడిగిండట. ఆడుండ్రి, వద్దంటున్నానా, పైసలు మాత్రం ఇయ్యా, మీరు తాగినంత కళ్ళు వస్తా అన్నాడట నారగౌడు. ఏ మేకప్ సామాన్లు పట్టుకెత్తాయా గౌడా? ఏం లేదన్నా 100-110 రూపాయలు కావాలి. అంతమందమైనయ్యి అన్నాడట మా మామ. ఇక నారగౌడు సరేనని ఒప్పుకున్నాడట. మరువెళ్ళి నాడు ఇంటి ముందే స్టేజ్ వేయాలన్నాడట. లక్ష్మణ పరిణామం వేయాలన్నాడట. ఆట పేరు కూడా ఆయన్నే చెప్పి ఇయ్యని ఇయ్యకపోని నాటకం ఆడాలని కొండయ్య మామ కోరిక. ఆయన ఏం మనిషో కానీ వరుసగా 2 వారం రోజులు ఆడమన్నా ఆడతాడు. నాటకాలంటే అంత షోకు మామకు. ఇక లక్ష్మణ పరిణయం ఆటను మేము ఎప్పుడో నేర్చినాం. మా కొండయ్య మామ విశ్వామిత్రుడు, మా దాసు చిన్నయన జనకమారాజు, లక్ష్మణుడేమో గడ్డమీదిరాములు, ఊర్మిళ్ళనేమో పోశెట్టి. నారగౌడు చెప్పిన మాట అందరికీ చెప్పిండు మా కొండయ్య మామ. 1000 రూపాయలు ఇచ్చినా జరగని పని కళ్ళుకుండతో జరుగుతుంది, ఎరికే కదా. కడుపు నిండా కళ్ళు ఒత్తాడు అనగానే మా వాళ్ళంతా సంబురపడ్డారు. ఏ ఎత్తామంటే ఎత్తామన్నారు. ఇక చూడు, ఈ ముచ్చట మా పంతులు తెలిసింది. నీ అవ్వ, మీరేం మనుషులున్నారు? కళ్ళుకుండలకు ఆటలు ఆడతారా? ఓట్ వట్టి కడుపు గుత్తోళ్ళు ఉన్నారు, మళ్ళా మాట్లాడితే చూడు అని యాష్టపడ్డాడు. ఆట వద్దే వద్దన్నాడు. మేము వింటామా? కళ్ళును వట్టిగా ఒడగొట్టుకుంటామా? ఏ పంతులు, మాట ఇచ్చినాం కదా. నారగౌడు అందరితో చెప్పుకుంటుండు పెళ్లి ముచ్చట్నాయే, మాట ఇచ్చినాక ఊకుంటే ఏమంటాడు? ఏ ఆడాలే అని అన్నాం. ఇక అయితే మీ ఇష్టం, మీరు ఆడుకోనరి, కళ్ళు తాగునరి, ఏమైనా చేసుకోరి, నేనైతే రాను అన్నాడు పంతులు. ఏ నేను రాకుంటే రాకపోతే అని మేము అనుకున్నాం. అన్నట్టుగానే మరువెళ్ళి నాడు అందరం కలిసి ఆట మోగించినాం. మోగించే ముందే నారగౌడికి చెప్పినాం కళ్ళు అయితే మంచిగా ఉండాలని. పంతులు రానన్నాడు కదా. ఇక ఆ పుస్తకం నాకిచ్చారు, తప్పిపోయిన పాటను అందియమన్నారు. నా దానిలో శత్రుఘ్ని నేషం. ఆఖరుకు 2 పాటలు ఉంటాయి గంతే. చెప్పినట్టుగానే పాపం నారగౌడు పామి సమస్వంటి కళ్ళును 4 కుండలు పంపిండు. కుండలను ఘర్షలగడ్డకు మా ఎడ్ల కొట్టంలో పెట్టుకున్నాం. మొదలు కళ్ళు తాగినాకనే ఆడదామని కొందరు అన్నారు. యోట్ తాగినాక ఎట్లా ఆడతావురా, నిద్ర రాదా, పానం చోలు కదా, ఆట ఆడినాక అందరం కూసుండి తాగుతాం అని గదిరాయించిండు మా కొండయ్య మామ. అందరు సరేనన్నారు. మా ఎడ్ల కొట్టం నారగౌని ఇంటికి దగ్గరలోనే ఉంది. ఇంటి ముందు సందులోంచి గుట్టెక్కి దిగితే చక్కగా ఎడ్ల కొట్టంలకే. అందరం మేకం మీద కూసున్నాం. లక్ష్మణుని ఏషమేషే రాములు ఉన్నాడు కదా, ఉరిమిల ఏషమేషే పోషెట్టి ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు ఒక్క దగ్గర కూసున్నారు. అరే మామ, ఆట పూర్తయ్యేదాకా మన ఏషాలు ఉండాలి, మిగిలినోళ్ళు ఆఖరిదాకా ఉండరు. మధ్యలోనే వాళ్ళ పాత్ర

0: ఉత్తర్లు అయిపోతాయి కదా, వాళ్ళు ఏషాలు ఇప్పేస్తారు కదా. ఏషాలు ఇప్పేసినాక మనం వచ్చేదాకా ఇక్కడనే ఉంటారా, మెల్లగా వాళ్ళు కల్లుకుండల కాడికోతారు, మనం పోయే వరకు మొత్తం ఖాళీ చేస్తారు. అందుకే మనం ఇప్పుడే రెండు సాకలు తాగేద్దాంపా అని మెల్లగా రాములు అన్నాడు. నారగౌడు కల్లుకుండలు తెచ్చి నుంచి వాని మనసంతా కుండల మీదనే ఉంది. అవును రాళ్ళుడా, నిజమే. ఒకవేళ గిన్నెడో గిలాసడో ఉంచినా అర్ధరాత్రి దాటుతుంది కదా, కళ్ళు పులిపెక్కుతుంది, రుషే ఉండదు. గప్పుడేం తాగుతాం, తాగితే ఇప్పుడే తాగాలి అన్నాడు పోశెట్టి. మేకప్ వేసుకున్నోళ్ళు వేసుకున్నట్టే వాళ్ళిద్దరు వెనుక నుండి ఎవ్వలకి చెప్పకుండా ఎవ్వరు చూడకుండా వెనుకకే జారుకున్నారు. ఎవలాగంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఎవరు చూస్తారు? కళ్ళు మూసి తెరిచే వారికి ఇద్దరు మాయమయ్యారు. మా పంతులే ఉంటే ఆట అయిపోయే వరకు ఎవరిని కదిలేనిచ్చేవాడు కాదు. నేను ఇదంతా చూస్తూనే ఉన్నా, కానీ కళ్ళు దాగబోతున్నారని నాకేం తెలుసు. ఒంటెలుకో నీళ్లు దాగనో బీడి దాగనో పోతుండ్రు అనుకున్నా. నడివులే కాబట్టి జనం పట్టు జాలలేదు, ఊరంతా అచ్చి కూసున్నారు. సలివెడుతున్నా దుప్పట్లు కప్పుకొని వచ్చారు. చాలామందికి కూసుండా జాగ దొరకలేదు, అందరు దూరం నిలబడ్డారు. కొందరైతే పాత గోడలెక్కి కూసున్నారు. ఇక ఏషాలేశుడు పూర్తయింది. ఆట మొదలు పెడదామని పోశెట్టి రాములు కొరకు చూశారు. ఎందుకంటే వాళ్ళే మేటేషకాళ్ళు కదా, వాళ్ళు ఎక్కడ కానవాళ్ళే. కొండేమామ ఆగని చెప్పరాదు, అరే ఇవ్వరదాకుంట్రి, గాడిది కొడుకులు ఎటువైరి అనుకుంటా స్టేజీ చుట్టూ తిరుగుతుండు, అందరినీ అడుగుతుండు. మేటేషాలు వాళ్ళే కదా, ఎక్కడ కనబడలేదు. చూసి చూసి వాళ్ళ ఇండ్లలోకి పోయి చూసారు, అక్కడ లేరు. అందరూ ఆగంలో పడ్డరు, మనిషికో దిక్కు దేవులాడుతుండ్రు. చూడంగా చూడంగా వాళ్ళిద్దరూ సొలుక్కుంటా సొలుక్కుంటా స్టేజీ దగ్గరికి వచ్చారు. కళ్ళు వాసన గుప్పు మంది. వీళ్ళని చూసినాక కళ్ళు దాగి వచ్చిండ్రని అందరికీ అర్థమైపోయింది. ఆకరణచ్చే ఏషగాళ్ళు ఉంటారు కదా, ఇంకేషమేయలేదు వాళ్ళు. వాళ్ళు వీళ్ళని చూడంగానే అబ్బర కొడుక కళ్ళు దాగిర్రా, ఇక మన కుంచర్రా అనుకున్నారు. సూపులతోనే బదులుకున్నారు, పోదామా అంటే పోదామా అనుకున్నారు. అందరూ గుంపు లెక్క పోతే అనుమానం వస్తుందని ఒకరినొకళ్ళు మా దొడ్డి దిక్కు దారి పట్టిర్రు. ఇంకా కొంతమంది పోతున్న సంగతి ఏషమేసుకున్నోళ్ళకు తెలియదు. వాళ్ళు రాముల్ని పోషెట్ని తిడుతుండ్రు, ఇప్పుడే జొలుగుతుండ్రు. పాటలు ఎట్లా పాడతారు, అసలు మీరు ఎట్లా ఆడతారు, ఇదేం కథ అని వాళ్ళని తిడుతుండ్రు. వాళ్ళు మాత్రం తాగిన తిక్క మీద ఉన్నారు. మాకు పాట పాడరాదంటావా, మేము పాడనే పాడం పో, ఇక ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని ఇది ఇద్దరు మలసుకప్ప అన్నారు. ఎంతకు లేవరు, ఎంత బతిలాయినా అయినారు. అప్పటికి రాత్రి పొద్దు పోయింది, జనాలేమో బొబ్బ పెడుతుండ్రు, ఏమయ్యారు ఆడుండ్రు, ఇంకెప్పుడు ఆడతారు అంటుండ్రు. లోపల సంగతి వాళ్ళకేం తెలుసు, కళ్ళు దాగి వీళ్ళు అన్నారు, వీళ్ళని వాళ్ళు లేపుతుండ్రు. మా కొండయ్యమామ రాములను బలవంతంగా లేపి ముఖానికింత రంగు పూసి బుదరకిచ్చి మెల్లగా ముందటికి పట్టుకొచ్చాడు. వాడేమో లక్ష్మణస్వామిని వచ్చాను, ఇదిగో కళ్ళుకుండను తెచ్చాను అని పాట పాడుతుండు. కళ్ళుకుండ పాట అదెక్కడిది, వాడు కట్టుకున్న పాట నేనే అని రెండు అడుగులు ముందుకేసి ఆయన కింద పడ్డాడు. వాడిని పడిపోకుండా మా కొండయ్యమామ పట్టుకున్నాడు. ఇక చూడు కథ, ఆ రోజు ఆట లేదు గీట లేదు అంటూ వాడు మళ్ళీ మలుసుకొని పన్నాడు. ఉరిమిలనైతే గుర్రు కొడుతుంది, నిద్రదిత్తోంది, మంచిగా నాలుగు సాకలు ఉతికింది కదా. వెనకకు చూస్తే ఇద్దరు ముగ్గురు ఏషకాళ్ళు తప్ప ఎవ్వలేరు, అందరూ కళ్ళుకుండల దగ్గరికి జారుకున్నారు. అరేని అవ్వ, మా కొండయ్యమ్మ బాగా ఆలోచించిండు. నారగౌడు మంచి మనిషి కాదు, ఈరోజు ఎట్లయినా ఆట జాగది. ఈ విషయం తెలితే నారగౌడు తన్నినా దంతడు, ఇక కనబడద్దు అనుకున్నాడు. యానంగానో మెల్లే బయటపడ్డాడు. పోతూ పోతూ నాకు కూడా అరే పోడా, ఈడుంటి మాట బతకడు, పొట్టు పొట్టు దంతడు, నడు అని సైగ చేసిండు. ఏం జరుగుతుందో చూద్దామని నేను మందిలకెళ్ళి నడుచుకుంటా వెనుక కచ్చి కూసున్నా. బయటనేమో జనం కీకెలు బొబ్బలు, ఏమయ్యారు ఆడరేంద్రు, లోపలేం చేస్తుర్రు, ఆట లేదురు పాట లేదురు అని ఒరుగుతున్నారు. లోపల ఎవరు ఉన్నారు, ఉన్నోళ్ళంతా కళ్ళుకుండల కాడున్నారు. ఆట ఆడతలేరన్న ముచ్చట ఇక మెల్లగా నారగవనికి తెలిసింది. కట్టె అందుకున్నాడు, చక్కగా మా కొట్టం కాడిపోయిండు. ఆయన కళ్ళుకుండలు పెట్టింది తెలుసు కదా. ఇక అక్కడ అందరు ఏషాల మీదనే లొట్టి ముంగడ కూర్చున్నారు. తాగింది నెత్తికెక్కినట్టుంది. ఇక్కడ ఆడే భాగవతం అక్కడనే ఆడుతుండ్రు, పాటలు పాడుతుండ్రు, రాగాలు తీస్తారు. ఓరి నీ అవ్వ, ఒరేయ్ ఆట ఆడదామని ఇక్కడ దాక్కుంటా కూర్చుంటారా నీ తల్లి అని కట్టె మర్రేసి ఒక్కొక్కని ఉతుకుడు ఉతికిండు. ఇక చెట్టుకొక్కడు పుట్టకొక్కడు ఉరికిండ్రట. ఇక్కడ రాములు గడికోసారి లేచుకుంటా, లక్ష్మణస్వామి నివాచితి అంటూ తబలాలు కొడుతుండట. ఊర్మిళ్ళనేమో ఇంకా నిద్రలేవేందే అని లేపుతుండట. వాడు నిద్రలనే, ఎవడెవరా నీచుడ, నా భర్తాలుడు గనుక చూస్తే నీ శిరస్సు ఖండిస్తాడు అని మళ్ళా స్టేజి మీదనే మలసకపంటుండట. జనంలా ఎవలకో కోపం వచ్చింది. స్టేజ్ వెనుక కచ్చి చూసిర్రు. రాములు పోసేటి ఇద్దరే కనబడ్డరు. రాములు లేవట్టి పెంటలు ఎత్తేసిర్రు. వానికి పెయ్య అంతా పెండనే. తీట కొలికే తెచ్చి పోసేటి కాళ్ళకు చేతులకు పూసిర్రు. వాడు మొత్తం గీకుడు గోకుడు. ఒకడు పెట్రమాక్స్ లైట్ వాళ్ళు కొట్టిండు, ఒకడు శాంద్రి గూలగొట్టిండు. జనమంతా తిట్టుకుంటే ఇళ్ళకు పోయారు. అవ్వ కళ్ళుకుండలు చూసినాక వాళ్ళ పానం ఆగుతాదిరా, ఈ నారగోంది తప్పు కాదు, రేపు పొద్దున పోయినుండే లేదంటే మలోనాడు పోయినుండే, ఈ నాటకం ఆడినాడే పోతే వాళ్ళు ఊకుంటారా అని జనమంతా నారగౌడిని తిట్టును మొదలుపెట్టిరట. నారగౌడు కొండమామని తిట్టుడే కాదు, వచ్చిన చుట్టాల ముంగట ఇజ్జదీత్వి అని మాకు తలగొట్టేసినట్టు అయింది. తెల్లారి అందరం బాధపడ్డాం, అట్లా చేసేది కాకుండే అనుకున్నాం. రాములు పోశెట్టి వీడేనంటే వీడేనని ఒకరినొకరు తిట్టుకున్నారు. 2 రోజులల్లా అదే నాటకాన్ని నారగవుని పేరు మీద కసిరికాడ బ్రహ్మాండంగా ఆడి అందరినీ మెప్పించినాం. మొట్టమొదటిసారి కొండయ్యమామ మాటను దాటినందుకు మామ మనసు నొచ్చుకున్నాడు. పంతులు కూడా మస్తు బాధపడ్డాడు. ఇంకోసారి కళ్ళుకుండలకు ఆశపడి భాగవతం ఆడద్దని అందరినీ ఒట్టు పెట్టించుకున్నాడు.
1: ఇప్పటి వరకు కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కళ్ళుకుండల భాగవతం కథ విన్నారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పట్టణం 63వ భాగం ఇంటరు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతరు పి కమలాకర్ రెడ్డి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM. മനസ്സു നിണ്ടാ ముచ్చట వివిధ రంగాలలో రాణిస్తున్న ప్రముఖులను పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఈరోజు ముచ్చట కార్యక్రమంలో పిల్లల కథలకు పిల్లలే స్ఫూర్తి. రచయిత ప్రధానోపాధ్యాయుడు పోరెడ్డి అశోక్తో ముచ్చట ఇప్పుడు విందాం. వీరితో ముచ్చట పెడతారు కేలిని.
1: వృత్తిరీత్యా గణిత శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడైనప్పటికీ విద్యా విషయాల మీద, విద్యారంగ సమస్యల మీద ఎన్నో రకాలుగా రచనలు చేస్తూ, వ్యాసాలు రాస్తూ రచయితగా గుర్తింపును సొంతం చేసుకున్న పోరెడ్డి అశోక్ గారు జిల్లాలో బాల వికాసం దిశగా అడుగులు వేస్తూ పాఠశాల పిల్లల్ని వాళ్లలో పఠనాసక్తిని పెంపొందించడమే కాకుండా రాసే నైపుణ్యం, చతురతను కూడా వాళ్లకి నేర్పిస్తూ ఎక్కడ బాల సాహిత్య సదస్సులు జరిగినా, కార్యశాలలు జరిగినా అక్కడికి వాళ్ల బడి పిల్లల్ని తీసుకుపోయి అందులో వారిని భాగస్వామ్యాన్ని చేస్తూ బాల వికాసం దిశగా అడుగులు వేస్తున్నారు అశోక్ గారు. ఈ మధ్య స్వయంగా స్ఫూర్తి పేరిట పిల్లల కథల పుస్తకాన్ని కూడా వెలువరించారు. మరి వారి అనుభవాల్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం అశోక్ గారు.
2: నమస్కారం.
1: అయితే ముందుగా అసలు మీరు వృత్తిరీత్యా గణిత శాస్త్రానికి సంబంధించి బోధించే ఉపాధ్యాయులు, అయితే మీరు ఇటు సాహిత్యం వైపు ఎట్లా మళ్ళీ, ఎందుకంటే గణితం అంటే లెక్కలు చిక్కులు అవే ఉంటాయి కదా, ఈ సాహిత్యం వైపు ఎట్లా మళ్ళీ?
2: అయితే గణితం బోధించే ఉపాధ్యాయుని అయినప్పటికీ కూడా మామూలుగా నేను ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు గానీ, ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు గానీ పిల్లల భాషా పరంగా ఎక్కువ ప్రయత్నం చేసేవాడిని. భాష వస్తేనే మిగతా ఏ విషయమైనా పిల్లలు నేర్చుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో భాష పైన, భాషా వికాసం కొరకు, భాషా నైపుణ్యాలు పెంపొందించడానికి కొరకు నేను గాని మా ఉపాధ్యాయులం గాని ప్రయత్నం చేసే దిశలోనే ఈ సాహిత్యం వైపు అడుగేసే అవకాశం అన్నది కలిగింది. ఎలాగంటే ఇప్పుడు పిల్లలకు హై స్కూల్లో అయితే 6వ తరగతికి వస్తూనే పిల్లలకు ప్రత్యేకంగా ఏం చేస్తామంటే ఒక టెస్ట్ పెడుతుంటాం మా స్కూల్లో, ఎక్కడికి వెళ్ళినా ఏ స్కూల్లోనైనా కూడా, ఏది భాషా పరంగా గణిత పరంగా ప్రాథమికంగా వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారని తెలుసుకోవడం కోసం అలా ప్రయత్నం చేసి, అప్పుడు ఆ టెస్ట్ ఆధారంగా పిల్లలకు అలా భాషా పరంగా ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారు, వాళ్లకు మనం ఏం చేయాల్సిన అవసరం ఉన్నది ఒక ప్రణాళిక రూపొందించి అలా అమలు చేస్తున్న దశలోనే జెడ్పీఎస్ఎస్ చాందా పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు పిల్లలు భాషా పరంగా కొంచెం అభివృద్ధి చెందిన తర్వాత మరి పిల్లలు ఏదైనా ఒక విషయం ఇస్తే రాయగలుగుతారా అని చెట్టు, పువ్వు, ఒక జంతు, కుక్క, పిల్లి, అలా వాటి గురించి రాయించడానికి ప్రయత్నం చేసినప్పుడు పిల్లలు స్వేచ్ఛగా రాయడానికి ప్రయత్నం చేసిండ్రు. చాలా మంది పిల్లలు 2-3 పేజీలు కూడా కుక్క గురించి రాయమన్నప్పుడు 2-3 పేజీలు రాసిండ్రు, చెట్టు గురించి రాయమన్నప్పుడు, ఏదో గులాబీ పువ్వు గురించి రాయమన్నప్పుడు. అలా రాసినప్పుడు ఏమనిపించింది అంటే మరి పిల్లలు కథలు కూడా రాయగలుగుతారేమో అని ఒక ఆలోచన వచ్చింది. స్పాంటానియస్ గా వచ్చిన ఆలోచన అది. అంటే ఇంకోటి ఏ స్కూల్లోకి ఏ పాఠశాలకి వెళ్ళినా కూడా గ్రంథాలయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. పిల్లలకు రీడింగ్ హ్యాబిట్ ఉంటేనే మిగతా ఏదైనా చేయగలుగుతారు ఉద్దేశంతో. అలా ఏం చేసినామంటే ఒక జంతువు పేరు ఇచ్చి దీన్ని ఒక క్యారెక్టర్ గా తీసుకుని కథ రాయమన్నాం. పిల్లలు స్వేచ్ఛగా రాసిండ్రు, ఎవరికి తోచిన విధంలో వాళ్ళు రాసిండ్రు, చాలా బాగా రాసిండ్రు. అలా ఏం చేసినాము, 2 జంతువుల్ని ఇచ్చి రాయమంటే 2 జంతువులు ఆ పాత్రలుగా ఇచ్చి కూడా రాసిండ్రు. అలా ఏం చేసినట్టు క్రమక్రమంగా పిల్లలలో అంటే రాయగలుగురని ఒక నమ్మకం నాకైతే కలిగింది, పిల్లలకు కూడా కలిగింది. ఆ విధంగా ఆ స్కూల్లో, చాందా స్కూల్లో ప్రయత్నం చేస్తూ చేస్తున్న క్రమంలోనే మరొక స్కూల్ కు ట్రాన్స్ఫర్ అయిపోయింది 5 ఇయర్స్ అయితూనే. ఇది కూరా ఉన్నత పాఠశాల. అక్కడికి వెళ్తూనే ఇక్కడ అనుభవాలను అక్కడ ఉపయోగించుకున్నాను నేను.
1: అయితే ఈ అనుభవాలతోనే కదా కూరా నుంచి మొట్టమొదటిసారిగా శ్రీజ అనే 9వ తరగతి విద్యార్థిని కదా కథల పుస్తకం తీసుకురావడం జరిగింది. అప్పుడు ఇంకా కొంత వెలుగులోకి వచ్చింది మీ కృషి. అయితే అసలు ఆ శ్రీజ కథల పుస్తకం బయటకు రావడం, ఆ కథలు ఎట్లా రూపుదాల్చినవి, దాని గురించి చెప్పండి.
2: అంటే అప్పుడు మేము అక్కడ ఆ స్కూల్లో 2018లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూర ఆ శ్రీజ అమ్మాయి 6వ తరగతి అప్పుడు. ఇక్కడ ఏదైతే స్ట్రాటజీస్, వ్యూహాలు అక్కడ ఇక్కడ కొంత నేను అంటే నేర్చుకున్నా, పిల్లలు ఎట్లా కథలు రాస్తారని నేర్చుకున్నా నేను కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్న అనుభవం ఉన్నది కాబట్టి ఇక వెంటనే స్టార్ట్ చేసేసిన అక్కడ. ఏంది 6వ తరగతిలో ఉన్నప్పటి నుంచి వాళ్ళకు పదాలనిచ్చి ఆ విషయం గురించి రాయించడము, తర్వాత జంతువులు ఇచ్చి వాటి గురించి రాయించడము, తర్వాత వాటికి కథలు రాయించడము. అక్కడ ఒక లైబ్రరీ, బ్రెడ్ సొసైటీ ద్వారా ఒక లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేసినాము. ఆ లైబ్రరీ పుస్తకాలను రెగ్యులర్ గా చదివించడము, అలా చేయడంతో 6, 7వ తరగతికి వచ్చేటప్పటికి ఆమెతో పాటు ఇంకొక 5-6 పిల్లలు కూడా బాగా రాయడం ప్రారంభించారు. కానీ కరోనా వచ్చింది. ఆ 8వ తరగతి ఉన్నప్పుడు కరోనా, ఆ కరోనా వచ్చేటప్పటికి కరోనా పీరియడ్ లో కూడా ఆమె ఏం చేస్తుండే, రెగ్యులర్ గా మేము పోటీలు పెడుతుంటాం. కరోనా పీరియడ్ లో కూడా మేము అంటే మా స్కూల్ అప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసిన ప్రభుత్వ స్కూల్ ఏదంటే కురుగుంట పాఠశాలనే. అయితే అలా ఆమెతో ఏం చేస్తుంది, రెగ్యులర్ గా వాట్సాప్ లో పంపేది ఏంటి ఈ కథలు రాయడం అటువంటి.

0: కథలు రాయడంతో ఒక మూడు నాలుగు కథలు రాసి పంపితే ఇంకో కొన్ని కథలు రాయమన్నా. అట్లా ఒక పది కథలు రాసింది. నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఏమని అరే పది కథలు రాసింది, ఇంకొక ఐదారు కథలు రాస్తే దీని బుక్ తీయచ్చు అని. ఇంకా అలా చెప్పేటప్పటికి ఇంకా కొన్ని కథలు రాసి పంపితే ఒక 20 కథలు వచ్చినాయి. ఆ కరోనా సమయంలోనే హైదరాబాద్ లో ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయడము, తీసుకురావడము, దాన్ని మేము ఇక్కడ మన ఆవిష్కరణ చేయడం తోటి ఆ ఒక అంటే ప్రభుత్వ పాఠశాల పిల్లలు కూడా ఇంత బాగా రాయగలుగుతారా అనే ఒక ఇది వచ్చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటిసారిగా ఒక అమ్మాయి రాసిన పుస్తకంగా అది ఒక చరిత్ర సృష్టించని చెప్పుకోవచ్చు. ఆమెకు ఏంటంటే నేషనల్ లెవెల్లో ఇంకా చీర అవార్డు వచ్చింది. అట్లానే సిసిఆర్టీ సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది ఢిల్లీ, దాని స్కాలర్షిప్ కూడా ఆమె ఇంటర్వ్యూ ద్వారా, స్పెషల్ గా రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఒక్కరిని ఎంపిక చేస్తారు. ఆ ఒక్క స్కాలర్షిప్ కు మన ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆ అమ్మాయి ఎంపిక అవడం అనేది అంటే పిల్లల్లో టాలెంట్ ఉంటది, ఒకటి మనం ప్రోత్సహించడమే కావాలి.
1: వాళ్ళలో నైపుణ్యం ప్రతిభ ఉన్నా దాన్ని గుర్తించి బయటకు తీసుకురావడం అనేది ముఖ్యం. ఆ పని మీరు చేసిండ్రు. అయితే శ్రీజ ప్రేరణతోని తర్వాత చాలా మంది విద్యార్థులు తయారైనరు కథలు రాస్తూ, బడి పిల్లల కథల పుస్తకాలు కూడా వచ్చినాయి. అట్లాగే మీరు ఎక్కడుంటే అక్కడ ఒక లైబ్రరీ ఉంటది అనేది ఉంది అభిప్రాయం. ఈ లైబ్రరీ మీద అంత శ్రద్ధ మీకు ఎందుకు, ఏ రకంగా దాన్ని మీరు ఎక్కడున్నా ఆ లైబ్రరీకి ప్రాధాన్యత ఇస్తారు?
0: ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు చదవడం అలవాటు, రోజు ఒక మూడు పేపర్లు చదివేవాడిని నేను. అట్లా రెగ్యులర్ గా లైబ్రరీ కూడా సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళేవాడిని రోజు, ఆ స్కూల్ తర్వాత గానీ కాలేజ్ తర్వాత గానీ. నేను జాబ్ వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్ గా లైబ్రరీకి వెళ్ళడం నాకు అలవాటు. ఆ చదవడం అని అలవాటు ఉండడం వల్లనే నేను ఇంతవరకు ఒక మూడు పుస్తకాలు రాయగలిగిన, ఒకటి పిల్లలు లెక్కలు టీచర్ అనేది ఒకటి మ్యాథ్స్ మీద, ఇంకోటి పిల్లలు చదువులు టీచర్ అనేది ఇంకో పుస్తకం. అది రెండింటిని ఎంఎస్కో పబ్లికేషన్స్ పబ్లిష్ చేసింది. ఆ మొదటి పుస్తకం అయితే ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 60,000 పాఠశాలలకు సప్లై గవర్నమెంట్. ఇక ఈ పుస్తకం రాయడానికి కూడా కారణం ఏంటంటే ఈ కథలు చదివి చదివి ఆ కథలు రాయడానికి ఒక ఇది వచ్చి అలా అయింది. అంటే చదవడం పిల్లలకు అలవాటు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను చాందా స్కూల్ ఉన్నప్పుడు కూడా లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేసాము. ఎవ్రీ బుధవారం పిల్లలు ఆ లైబ్రరీకి వెళ్ళడము, ఒక పీరియడ్ అక్కడ కూర్చోవడము, పుస్తకాలు చదవడము, ఇంకో పుస్తకాన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గరకు తీసుకెళ్లి మళ్ళీ బుధవారం ఇంకో పుస్తకం తీసుకోవడం, ఇలా ఒక హ్యాబిచువేట్ చేసినాము. సేమ్ అదే హ్యాబిచువేట్ ఎక్కడ చేసినాము, కూరలో చేసినాము. ఇప్పుడు మళ్ళీ లక్ష్మీపూర్ లో కూడా అదే చేస్తున్నాము. కూరలోనేమో బ్రెడ్ బేసిక్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ ఇచ్చింది 30,000 పుస్తకాలు, 2,000 రూపాయలే. ఇప్పుడు ఎన్ఆర్ఐ వాసవ అసోసియేషన్ పుస్తక మిత్ర అనే సంస్థ ఇప్పుడు లక్ష్మీపూర్ లో మొన్న లాస్ట్ డిసెంబర్ లో ఇవ్వడం జరిగింది. అలా అంటే పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా పిల్లలు వొకాబులరీ పెరుగుతుంది, కాంప్రిహెన్షన్ పెరుగుతుంది, దాంతో పిల్లలు రాయగలుగుతామని నమ్మకం కలుగుతుంది. అందుకొరకే దీన్ని నేను ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. మా టీచర్లు కూడా అలా నేను మోటివేట్ చేస్తుంటాం.
1: అయితే ఇప్పుడు మీరు ఈ మధ్య తీసుకొచ్చిన ఈ స్ఫూర్తి పిల్లల కథలకు సంబంధించిన పుస్తకం గురించి మాట్లాడుకునే కంటే ముందు వచ్చిన మీ రెండు రచనలు ఉన్నాయి, ఒకటి పిల్లలు చదువులు టీచర్, ఇంకోటి పిల్లలు లెక్కలు టీచర్ అనేది. మరి ఈ రెండు పుస్తకాలకు సంబంధించి అసలు అందులో ఏమేమి కథాంశాలు ఉన్నాయి, వాటి గురించి చెప్తారా?
0: అంటే అవి కథలకు సంబంధించింది కాదు, అది పూర్తిగా అకాడమిక్ విషయాలు. అవి అంటే టీచర్లు అంటే మ్యాథ్స్ ఎట్లా బోధించాలా, లేదా సైన్స్ ఎట్లా బోధించాలా, లాంగ్వేజ్ ఎట్లా బోధించాలా అన్న దాని కొరకు నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకున్న అంశాలన్నింటినీ కూడా ఆర్టికల్స్ రాసిన చాలా మ్యాగజైన్స్ లో. ఆ ఆర్టికల్స్ అన్నింటినీ కంపైల్ చేసి రెండు బుక్స్ గా తీసుకురావడం జరిగింది. అందులో కూడా ఏంటంటే పిల్లలు ఆటల ద్వారా నేర్చుకుంటారు, కథల ద్వారా నేర్చుకుంటారు, పాటల ద్వారా నేర్చుకుంటారు, పిల్లలు యాక్టివిటీ ద్వారా నేర్చుకుంటారు, ఈ అన్ని విషయాల గురించి అందులో చర్చించడం జరిగింది.
1: అంటే బోధనా పద్ధతులకు సంబంధించి ఎట్లా ఉపాధ్యాయులు బోధించాలి అనే విషయాల్ని అందులో పొందుపరచారు.
0: అవునవును.
1: అంటే మీ స్వీయ అనుభవాల్ని అందులో క్రోడీకరించారు. అయితే ఇప్పుడు ఆ మార్గంలో ఉన్న మీరు ఈ పిల్లల కథల వైపు ఎట్లా, అంటే ఈ స్ఫూర్తి అనే పుస్తకాన్ని తీసుకొచ్చిండ్రు, సరే అప్పటి వరకు మీరు ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు రాసిండ్రు రెండు, పిల్లల్ని ప్రేరేపించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ద్వారా కూడా కథల్ని రాయించి పుస్తకాలు వచ్చేలా చేసిండ్రు. ఇక స్వయంగా మీరు స్ఫూర్తి అనే పేరుతోని కొన్ని కథల్ని రాసిండ్రు, మరి ఈ కథలకు సంబంధించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వాటి గురించి చెప్పండి.
0: ఇది స్ఫూర్తి పిల్లల కథలకు స్ఫూర్తి పిల్లలే. పిల్లలు నా ముందు మాటలో రాసినప్పుడు నేను అదే రాసిన, పిల్లలు నేర్పిన కథలు ఇవన్నీ కూడా. ఎవరికి పిల్లలు నేర్పినరు? నాకు. నేను పిల్లల నుంచి నేర్చుకుని ఇప్పుడు నేను రాస్తున్నా. అంటే 2018-17-16 నుంచి పిల్లలతో రాయించిన తర్వాత నాకు ఈ 2022-23 2023 అప్పుడు అర్థంలో ఏమొచ్చిందంటే మనం కూడా రాయొచ్చు కదా. పిల్లలతో రాయించిన, పిల్లల కథలు ఎడిట్ చేసినాము, పిల్లల కథలు పబ్లిష్ చేసినాము. ఇంతవరకు మూడు పుస్తకాలు వచ్చినాయి మా పిల్లలకి. ఒకటేమో పిల్లల ప్రపంచం, రెండవది శ్రీజ కథలు, మూడవది ఆరోగ్య పాఠశాల లక్ష్మీపూర్ బడి పిల్లల కథలు. అంటే మరి మనం కూడా రాయొచ్చు అని అట్లా రాయడానికి ప్రయత్నం చేసిన. రాస్తున్నప్పుడు ఏమైందంటే

0: ఆ బడి పిల్లలే కాదు, మా ఇంటి దగ్గర పిల్లలతోటి కూడా నాకు అది ఒకటి వచ్చింది. అంటే మనవాడు ఉంటుండే, వాడిని ఎత్తుకొని అటు ఇటు వాడు ఏడుస్తున్నప్పుడు ఎత్తుకొని అటు ఇటు దింపుతున్నప్పుడు కుందేలు ఉంటుండే, సింహం ఉంటుండే, ఏదోదో చెప్పేవాడిని ఆసువుగా. చెప్తూ చెప్తూ వెళ్తున్నప్పుడు అది అనుకోకుండా ఒక కథ అయిపోయింది. ఇది కథ అయిపోయింది కదా, కథ రాయొచ్చు అని రాసిన, రాసి ఒక పత్రికకు పంపిన, కథ ప్రింట్ అయింది. అయ్యేటప్పటికీ ఇంకా ఇక మనం ఇంకా రాయొచ్చులే అని అలా ఒక రెగ్యులర్ గా ఈ కథలు రాయడం ప్రారంభించిన. ఈ కథలు రాయడంతో ఒక 15-20 కథలు అయినాయి. మరి ఏం చేద్దాం, ఈ కథలను ఒక పబ్లిక్ చేస్తే బాగుంటది, అంటే అందరికి అందాలా అని. అంటే అప్పుడు గరిపెల్లి అశోక్ సారు, పతిపాక మోహన్ సారు, విఆర్ శర్మ వీళ్ళందరూ కంపల్సరీ ఒక పుస్తకం ప్రింట్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళ సలహాలతోటి అప్పుడు ఏం చేసిన, ఈ పుస్తకాన్ని ప్రింట్ చేద్దామని ఒక 7 నెలల నుంచి ఆలోచనలు ఉన్నా. అలా ఆలోచించి ఆలోచించి ఆఖరికి మొన్న ఫిబ్రవరి మార్చిలో ఈ పనిని మొదలు చేసిన, ప్రింటింగ్ పూర్తి చేసుకున్నాము. అంటే ఇదేంటంటే, అంటే పిల్లల కొరకు, అంటే మన జిల్లాలో ఇంతవరకు ఏంటంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, పిల్లల కొరకు పుస్తకాలు లేవు. వేరే జిల్లా రచయితలు పిల్లల కొరకు పుస్తకాలు రాసిండ్రు, మన జిల్లాలో లేదు. కాబట్టి మరి మనం ఒకటి స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా ఎవరైనా దీంతో స్ఫూర్తి పొంది మిగతా వాళ్ళు కూడా రాయొచ్చు అనే ఉద్దేశంతో నేనైతే మొదలు చేస్తా. మా పిల్లలతో మొదలు చేసిన తర్వాత ఏమైంది, యాపలు కూడా పిల్లల కథలు వచ్చినాయి. అట్లానే మన ఇక్కడ పిపరవాడ పిల్లల కథలు వచ్చినాయి, మన్నూరు పిల్లల కథలు వచ్చినాయి, ఇప్పుడు బరంపూర్ కూడా పిల్లల కథలు రాబోతున్నాయని ఈ రోజు తెలిసింది. అలా అంటే మరి మనం కూడా ఒక పిల్లల కథల పుస్తకం రాస్తే ఇంకా చాలా మంది రచయితలు ఉన్నారు ఆదిలాబాద్లో, వాళ్ళు కూడా పిల్లల కొరకు ఏమైనా రాస్తారని కూడా అనిపించింది. అందుకొరకు దీన్ని ఒక ముద్రణ రూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన.
1: చాలా సంతోషం అశోక్ గారు, ఎందుకంటే ఓ సినీ కవి రాసిండు, ఎప్పుడు మొదటి అడుగు ఒంటరే మరి అని. సరే, ఇప్పుడు మీరు ఈ స్ఫూర్తి పేరిట పిల్లల కథల పుస్తకాలని తీసుకొచ్చిండ్రు, ఈ స్ఫూర్తితో రానున్న రోజుల్లో పిల్లలకు ఉపయోగపడే పిల్లల కథల పుస్తకాలు మరిన్ని రావాలని, అట్లాగే ఇంకా చాలా మంది శ్రీజ లాంటి విద్యార్థులు కూడా కథల్ని రాసి పుస్తకాలుగా తీసుకువస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ బాల వికాసం కోసం మీరేదైతే చేస్తున్న ప్రయత్నం ఉందో అది ఫలించాలి అని ఆకాంక్షిస్తూ, మీ ఈ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు ముచ్చట కార్యక్రమంలో పిల్లల కథల పిల్లలకే స్ఫూర్తి రచయిత ప్రధానోపాధ్యాయుడు పోరెడ్డి అశోక్తో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కేలేని.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: రేపు రాత్రి 9:45 షామీయ గజల్ కార్యక్రమంలో సోమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజల్లు 3వ భాగం వింటారు.
6: తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్ష గానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20. ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 எஃப்எம் மனசு நிண்டா கர்நாடக சங்கீதம். ఈరోజు ఈ కార్యక్రమంలో ఆర్కే సూర్యనారాయణ్ గాయత్రి వీణావాదనం విందాం.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 எஃப்எம் மனசு நிண்டா மதுரிமா மனசுக்கு ஹத்துக்கு போயே ఎన్నో மதுரமైన பாடல் వినిపించే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈరోజు కూడా మీ మనసు మెచ్చే నచ్చే పాటల్ని ఎన్నో వినేద్దాం. ముందుగా 1961లో కలిసి ఉంటే కలదు సుఖం అనే సినిమాని తాపి చాణక్య దర్శకత్వంలో ఎన్టీ రామారావు గారు నటించిన చిత్రం ఇది. ఈ అద్భుతమైన సినిమాలో ఎన్టీఆర్ గారి నటనతో పాటు పాటలను మాటల అర్థాన్ని కూడా ఎంతో చక్కగా వర్ణించారు చాణక్య గారు. ఉమ్మడి కుటుంబంలోని కలహాలతో పాటుగా ఓ దివ్యాంగుడు పడే అవమానాలు, కష్టాలు, కన్నీళ్లను ఎంతో హృదయ విదారకంగా ఈ సినిమాలో చూపించారు. దివ్యాంగుడిని ఓదారుస్తూ ఆ యువతి ఇచ్చిన ధైర్యాన్ని, అందరికీ ఎన్నో లోపాలుంటాయి కానీ వాటిని మరిపిస్తూ తగ్గించి మనిషిలోని మంచిని చూడాలి అంటూ పాడిన పాట ఇప్పుడు విందాం. ఆరుద్ర గారి రచన, ఘంటసాల గారు పాడింది.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటల్ని వినిపించే కార్యక్రమం. మావా మావా అంటూ తెలుగు శ్రోతల్ని ఉరుతలూగించిన స్వరం, ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం అంటూ హుషారెత్తిచ్చిన గాత్రం, జానపద పాటలకు పెట్టింది పేరైన భక్తి పాటలు, ప్రణయ గీతాలలోనూ సంగీత ప్రియుల హృదయాల్లో తన ముద్ర వేశారామె. ఆమె అలనాటి విలక్షణ గాయనీమణి కోక జమునారాణి. వైవిధ్యమైన తన గాత్రంతో దక్షిణాద్రిలో ప్రముఖ నేపథ్య గాయనిగా ఎదిగి వేలాది పాటలతో శ్రోతలను అలరించిన ఆ గొంతు ఇప్పుడు మరోసారి విందా. దాగుడు మూతలు చిత్రం నుండి జమునారాణి గారు పాడిన పాట.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటని వినిపించే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరొక మధురమైన పాటను వినేద్దాం. కోకిల చిత్రం నుండి వేటూరు గారి పాట, జానకి గారి నోటా.

మీరు వింటున్నారు మదరిమా హాయన పాటని వినిపించే కార్యక్రమం. ఎన్టీ రామారావు గారు, కృష్ణకుమారి గారు ఎన్నో సినిమాల్లో జోడిగా నటించి ఆ చిత్రాలకి ఎన్నో ఘన విజయాలను అందించారు. అయితే వీరు నటించిన సినిమాలలో కలవారి కోడలు అనే చిత్రం మరీ ప్రత్యేకం. కే హేమాంబరదరావు నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంగీతం టి చలపతిరావు గారు అందించారు. ఇద్దరు మిత్రుల మధ్య జరిగే సంఘర్షణలు అలాగే ప్రేమ విషయంలో వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులను ఈ చిత్రం ద్వారా దర్శకత్వం అందరికీ చూపించారు. ఈ చిత్రం నుండి ఇప్పుడైతే ఓ పాట వినేద్దాం. పి సుశీలమ్మ పాడింది, రచన సి నారాయణ రెడ్డి.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటను వినిపించే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సుజాత విజయ నిర్మల జోడిగా నటించిన చిత్రం హేమహేమీలు చిత్రం నుండి ఓ పాటనైతే వినిద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది, రచన ఆత్రేయ గారు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం విజయ నిర్మల గారు అందించగా సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు అందించారు.

ఇది ఇయాల్టి మధురిమ హాయన పాటను వినిపించే కార్యక్రమం. రేపు రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో మరెన్నో హాయన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు రేపు పొద్దుగల 7:15 అంబటాల సంగతుల కార్యక్రమంలో. యోగం అనే అదృష్టం శీర్షికన యోగ నియమాలు, నిత్య జీవితంలో యోగాను అలవర్చుకోవడం గురించి నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన యోగ శిక్షకులు మచ్చ గజేందర్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కెలిని. పొజ్జమట్టు 5:30 శక్తి శ్రీల కార్యక్రమంలో ఆవులను మేపుతూ ఉపాధి పొందుతున్న నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన అనిత జాదవ్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు బి సందేలీల. దాంతోపాటు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన మహిళలు భీమవ్వ, లస్మవ్వ, లలితలింగమ్మలతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు బి సందేలీల. రాత్రి 7:15 కిసాన్వాణి కార్యక్రమంలో

వివిధ పంటల్లో సమర్థ ఎరువుల వినియోగం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు కెలేని. రైతాంత రంగంలో అప్పుడెట్లుండే వ్యవసాయం, ఇప్పుడెట్లున్నది వ్యవసాయం, వ్యవసాయంలో వచ్చిన మార్పుల గురించి బోత్ మండలం కౌట బి గ్రామానికి చెందిన రైతు షేక్ హకీంతో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు యు దినేష్. వీరితో పాటు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా దహరావాయిక పట్టణం 63వ భాగం ఇంటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చౌతారు పి కమలాకర్ రెడ్డి. వీరితో పాటు 9:40 శామ్య గజల్లో సోమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజల్లో 3వ భాగం ఇంటారు. పదిగొట్టంగా మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ 3వ భాగం ఇంటారు. వీరితో పాటు పాటల కార్యక్రమాలు పొద్దుగల 8:40 సింగిడి, పొజ్జామట్టు 5 మాట చెప్పుండ్రి పాట అయినండ్రి, రాత్రి 8 ఉషార్లో జోరైన పాటలు వింటారు. గట్లనే మీరు కొన్న పాటలు వినొచ్చు ఫోన్ చేసి. రాత్రి 10:30 మధురిమలోహ అయిన పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఇవాళ కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల 6:00 100.2 మెగాహెర్జ్ పై కలుద్దాం.